శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 350.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వీజు మాసం 2వ రోజు క్రీస్తుశకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 53 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ. శ్రీ నారాయణం శేషుబాబు అంశం విద్యార్థన.
1: విద్య అంటే ఎలా చదవాలో, ఎలా లెక్కలు వేయాలో, వంతెనలు భవనాలు ఎలా కట్టాలో నేర్చుకునే ప్రక్రియ మాత్రమే కాదు, అణుశక్తిని ఉపయోగించడానికో, కొత్తవి ఏవేవో కనుగొనటానికో, శాస్త్ర పరిశోధనలు ఎలా చేయాలో తెలుసుకునడానికో నేర్చుకునే ప్రక్రియ మాత్రమే కాదు. అల్పత్వాన్నుండి, అవివేకపూరితమైన ఆకాంక్షల నుండి బయటపడటంలో సహకరించటమే విద్యకు ప్రధాన ధర్మం. భారతీయ విద్యార్జన మార్గంలో విద్య అంటే మనసును సమాచారంతో నింపటం కాదు, చిత్తాన్ని కాంతిపూరితం చేయటం, చీకటిని తొలగించటం. విద్యార్థికి విషయమే ప్రధానమైనప్పుడు అతడొక సమాచార కోశమవుతాడు, యాంత్రికంగా తయారవుతాడు. సమస్యల పట్ల స్పందించడంలో తరతమ భేదాలు ఉండకూడదు. వైవిధ్యాలు ఉండవచ్చు కాని వైరుధ్యం పనికిరాదు. వైరుధ్యం వలన హృదయ సున్నితత్వం క్షీణిస్తుంది. నేడు ప్రాపంచికంగా ఒక విద్యాలయం విజయవంతం అవుతున్నా సమగ్ర వికాస విషయంలో అది ఓడిపోతున్నది. నవతరం సృష్టి కోసం ప్రతి వ్యక్తి రెండు రకాలుగా అభ్యసనం చేయాలి. మొదటిది నిబద్ధితమైన అభ్యసనం, అంటే పుస్తకాల నుండో, గురువుల నుండో, సమాజం నుండో, ఇతరుల నుండో నేర్చుకుని నేర్చిన

0: దాన్ని గుర్తుంచుకుని దైనందిన భౌతిక విషయాలలోనూ శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ నిష్ణాతుడవటం. రెండవది నిబద్ధతం కాని అభ్యసనం, అంటే అనుక్షణం తనలోనూ తన చుట్టూనూ జరుగుతున్నవేమిటో పరిశీలిస్తూ వాటికి బందీ కాక, వానిని జ్ఞాపకాలుగా మిగుల్చుకోక, వాటి ఆలోచనలను పెంచుకోక, కేవలం వాటిని గ్రహించి వదలవేస్తూ ప్రజ్ఞావంతంగా సృజనాత్మకంగా స్పందిస్తూ తన తలపులను పారదర్శకంగా ప్రకటిస్తూ నిత్యమూ సత్యాన్వేషణ చేస్తూ జీవించటం. ఈ రెండు విధాలైన అభ్యసనాల ద్వారా విద్యార్జన చేయటమే లక్ష్యంగా చేసుకోవాలి. విద్యార్థిలో ఎటువంటి సంఘర్షణకు తావు లేకుండా హృదయాన్ని వికసింపచేసి తద్వారా ప్రపంచంలో మనుషుల మధ్య నిత్యం జరుగుతున్న పోరాటాన్ని అంతం చేయటం గురువుల బాధ్యత. సమస్యలను అర్థం చేసుకుని అధిగమించగల ప్రజ్ఞను విద్యార్థిలో ఎలా మేలుకొల్పాలో ఉపాధ్యాయుడు తనకు తాను ప్రశ్నించుకోవాలి. అప్పుడే ముందుతరం సంఘర్షణకు వినాశనానికి లోను కాకుండా ఉంటుంది. ఆచార్యునికి శిష్యునికి తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే పిల్లలలో బహుముఖ వికాసం కలుగుతుంది, సమగ్రాభివృద్ధి చెందుతుంది. వ్యక్తి వికాసానికి, స్వేచ్ఛకు, మంచితనంతో ప్రేమతో పరిణతి చెందటానికి దోహదం చేసేదే సరి అయిన విద్య. జీవితాన్ని అర్థం చేసుకోవటమే చదువుకు ఆది అంతమూను, అంటే మనలను మనం తెలుసుకోవటమే. ఈ అవగాహనతో మనిషి తన అల్పత్వాన్నిండి అవివేకమైన ఆకాంక్షల నుండి విముక్తి పొందే గొప్ప మార్పును తీసుకురావటమే విద్యకు ప్రథమ లక్ష్యం. అంటే ఉన్నది ఉన్నట్లు వాస్తవికతను గుర్తించటం, అదే జ్ఞానం. భ్రాంతి వలన గాని విపరీత పరిస్థితుల వలన గాని పొందేది అజ్ఞానం. ఆ అవిద్యను నాశనం చేసే నిజమైన జ్ఞానాన్నే పొందాలంటుంది మహాభారతం. ఏకః శత్రుః న ద్వితీయోస్తి శత్రుః, అజ్ఞానతుల్యః పురుషస్య రాజన్, ఏనావృతః కురుతే సంప్రయుక్తో ఘోరాణి కర్మాణి సుదారుణాని. మానవుని ఏకైక శత్రువు అజ్ఞానం. అది మనిషిచే భయంకరమైన పనులు చేయిస్తుంది. కాబట్టి దాన్ని దూరం చేసే వాస్తవిక జ్ఞానం అవసరం. భారతీయ విద్యాపథంలో చిత్తాన్ని కాంతిపూరితం చేసి చీకటిని తొలగించేదే విద్య.
1: సూక్తి చదువున్నారు సమర్పణ శ్రీ నారాయణం శేషుబాబు. అంశం విద్యార్జన. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani, the news read by Renu Kataria. Prime Minister Narendra Modi will interact today via video conference with the participants of Seva Yatra travelling from Vadnagar to Varanasi under Seva Sankalp Abhiyan. The interaction with the Prime Minister will give the Seva Yatris a chance to share their experiences from the journey, which is intended to connect youth participation and community service across the locations covered by the teams. The Seva Yatra began on September 17 and is part of the wider Seva Sankalp Abhiyan to highlight PM Modi's 25 years of public life. The participants are travelling through towns, districts, talukas and villages with the program focusing on taking community service and public engagement activities to the grassroots. The journey is not limited to a motorcycle expedition but is designed to bring together service, communication, youth participation, social welfare, cultural connect and community mobilization at different locations along the route. 10 groups are undertaking the Vadnagar to Varanasi journey. The two-way motorcycle yatras between Vadnagar and Varanasi involve young participants travelling across multiple states, districts and villages. External Affairs Minister Dr. S. Jayashankar co-chaired the L69 Consultative Ministerial Interaction on UNSC Reform along with his St. Lucian counterpart Alva Baptist. Addressing the meeting, Dr. Jayashankar noted that the Global South is at the receiving

నేల దున్నకుండా వరిమాగాణుల్లో మొక్కజొన్న సాగు చేసే విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో తొలకరి వరి చేను కోసిన తర్వాత పొలంలో వరి కొయ్యలు దున్నకుండానే పదును అదును చూసుకుని మొక్కజొన్న విత్తనాల్ని నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో ఎకరాకి 1500 రూపాయల వరకు మనకి దున్నకం ఖర్చులు ఆదా అవుతాయి. అలాగే నెల రోజుల పంట కాలం కూడా కలిసి వస్తుంది. నేలలో సేంద్రీయ కార్బన్ శాతం పెరగడం, నేల కోతకు గురికాకుండా ఉండడం లాంటి దీర్ఘకాలిక లాభాలు కూడా ఉన్నాయి. ఈ పద్ధతిలో 1 ఎకరంలో వరి పండించే నీటితో 2.5 ఎకరాల్లో మొక్కజొన్నని పండించవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాల్లో ప్రాచుర్యాన్ని పొందింది. వరిమాగాణుల్లో మొక్కజొన్నను సాగు చేయడానికి అనుకూలమైన నేలల్ని గనక మనం చూసినట్లయితే నీరు నిల్వని సారవంతమైన తేలిక నుండి మధ్యరకం భూముల్లో వరి తర్వాత పండించవచ్చు. ఉదజన సూచిక 6.5 నుండి 7.5 వరకు ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. నీరు నిల్వ ఉండే మురుగు భూములు పనికిరావు. ఇక అనుకూలమైన రకాల విషయాల్ని గనక మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన

దీర్ఘకాలిక రకాల్లో డిహెచ్ఎం 117, డిహెచ్ఎం 121, కరీంనగర్ మక్క 1, కరీంనగర్ మక్క లేదా మార్కెట్లో లభ్యమయ్యే అధిక దిగుబడినిచ్చే ధృవీకరించిన దీర్ఘకాలిక హైబ్రిడ్ రకాల్ని సాగు చేసుకోవచ్చు. ఇక పంటను విత్తుకునే సమయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కోస్తా జిల్లాల్లో నవంబర్ జనవరి మధ్య మనం విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడుకుంటే సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా థైరం లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకుంటే తొలి దశలో ఆశించే తెగుళ్లని నివారించుకోవచ్చు. అలాగే ఇమిడాక్లోప్రిడ్ 600 FS లేదా సియాంట్రినిలిప్రోల్, దీంతో పాటుగా థయోమిథాక్సమ్ 4 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కత్తెర పురుగు నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇక విత్తే విధానాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో దుక్కి చేయాల్సిన అవసరం ఉండదు. వరి కోతల తర్వాత నేల స్వభావాన్ని బట్టి తర్వాత వేసే మొక్కజొన్న విత్తనం మొలకెత్తడానికి అనువైన తేమ నేలలో ఉండేలా వరికి ఆఖరి తడిని పెట్టుకోవాలి. విత్తే సమయంలో తేమ తక్కువగా ఉంటే తేలికపాటి తడి పెట్టుకోవాలి. వరి కుప్పలు వేశాక లేదా వరి కోతల అనంతరం తాడుతో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేలాగా చేతికర్రల సాయంత్రం రంధ్రాలు చేసి విత్తుకోవాలి. ఇటీవల కాలంలో రంధ్రాల్ని వేయడానికి అనువుగా ట్రాక్టర్కి అమర్చిన చక్రాల పరికరం అందుబాటులో ఉంది. దీంతో ఒకేసారి 4 వరుసల్లో 9 అంగుళాల దూరంలో రంధ్రాలు పడతాయి. ఒకరిద్దరు కూలీలు ఆ రంధ్రాల్లో 1 లేదా 2 విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది. జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగుకు అత్యంత ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో విత్తనం, ఎరువుని ఒకేసారి వేసుకోవచ్చు. వీటి ఖరీదు సుమారుగా 60,000 నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుంది. అదే రంధ్రాలు వేసే పరికరం సుమారుగా 17,000 నుండి 18,000లో లభ్యమవుతుంది. ఈ యంత్రం ద్వారా సుమారు 1 గంటలో 1 ఎకరంలో విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో ఎకరానికి 39,000 మొక్కల సాంద్రత ఉంటుంది. చేతికర్రల సాయంతో విత్తనం వేసినప్పుడు తేమ ఎక్కువగా ఉంటే రంధ్రాలను మట్టితో ముయ్యకూడదు. విత్తనాల్ని 1 అంగుళం లోతులో విత్తుకోవాలి. 10 రోజుల తర్వాత కుదురుకు 1 బలమైన మొక్కని ఉంచి మిగతావి తీసేయాలి. వరి మాగాణుల్లో భూమిని దున్నడం ఉండదు కాబట్టి కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి కిలో ఎట్రజిన్ 50% మందు 200 లీటర్ల నీళ్లలో కలిపి విత్తన వెంటనే పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేసే అవకాశం ఉన్నప్పుడు దీని నివారణ కోసం లీటర్ గ్రామోక్సోన్ను 200 లీటర్ల నీళ్లలో కలిపి విత్తన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేసుకోవాలి. పారాక్వాట్ను అట్రాజిన్ మందుతో కలిపి పిచికారీ చేసి కూడా మంచి ఫలితాలు పొందొచ్చు. పారాక్వాట్ మొక్కజొన్న మొలిచిన తర్వాత మాత్రం పిచికారీ చేయకూడదు. మళ్లీ అవసరమైతే 20 నుంచి 25 రోజుల దశలో కలుపు 4 నుండి 6 ఆకుల దశలో టెంబోట్రయాన్ 34.4% ఎస్సీ 115 మిల్లీలీటర్లు లేదా హాలో సల్ఫ్యూరాన్ 75% డబ్ల్యూపి 36 గ్రాములు లేదా టోప్రామిజోన్ 33.3% ఎస్సీ 40 మిల్లీలీటర్ల మందుని, అట్రాజిన్ 50% డబ్ల్యూపి పొడి మందు 400 గ్రాముల చొప్పున ఎకరా విస్తీర్ణంలో 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేసుకోవాలి. సాధారణ రబీ మొక్కజొన్న పైరుకు సిఫార్సు చేసిన ఎరువుల్ని ఈ జీరో టిల్లేజ్ విధానంలో కూడా వాడుకోవాలి. ఎకరానికి 100 నుండి 120 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. సూటి ఎరువుల రూపంలో అయితే ఎకరానికి 4 బస్తాల యూరియా, 1.5 బస్తాల డిఏపి లేదా 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 బస్తాల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. విత్తేటప్పుడు పావు వంతు అంటే 25% యూరియా, మొత్తం డిఏపి, సగం పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. మిగతా యూరియాని 3 సమభాగాలుగా చేసి విత్తిన 4 రోజులకు 45 నుండి 60 రోజుల దశలో, 60 నుంచి 65 రోజులప్పుడు మిగిలిన సగం పొటాష్ని 60 నుంచి 65 రోజులకి యూరియాతో కలిపి వేసుకోవాలి. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. యూరియాని ద్రావణ రూపంలో కూడా మొక్కలకు అందించవచ్చు. వరి మాగాణుల్లో సాగు చేయడం వల్ల పంటలో జింక్ లోపం గనుక కనిపిస్తే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి చొప్పున కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేసే మొక్కజొన్నలో చలి తీవ్రత వల్ల అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఆకులు ఊదా రంగులోకి మారడాన్ని మనం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం భాస్వర లోపం. దీని నివారణకి లీటర్ నీటికి 20 గ్రాముల డిఏపి కలిపి పిచికారీ చేయాలి.
ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న కొద్దీ ఆకులు సాధారణ రంగులకు మారతాయి. ఇక మొక్కజొన్నలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే, మొక్కజొన్న విత్తే ముందు నేలలో సరైన తేమ ఉండాలి. ఈ పంట నీటి ముంపు, బెట్ట పరిస్థితులు రెండింటినీ తట్టుకోలేదు. పైరు లేత దశలో అంటే విత్తిన నెల వరకు నేలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. విత్తిన తర్వాత నేలలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. నీటి ముంపు పరిస్థితుల్లో పైరు లేత పసుపు పచ్చగా మారి పెరుగుదల తగ్గి పైరంతా ఒకే ఎత్తులో ఉండదు. దిగుబడులు కూడా గణనీయంగా తగ్గుతాయి. పైరు లేత దశలో నీటి ఎద్దడికి గురైతే మగ ఆడపూలు వచ్చే దశలు ఆలస్యమవుతాయి. పూతకు ముందు పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలో నీరు బాగా అవసరం. లేకపోతే గింజ కట్టే శాతం తగ్గుతుంది. వరి మాగాణుల్లో మొక్కజొన్న విత్తే పద్ధతిలో పంట విత్తాక 45 రోజులకి, 60 రోజులకి, అలాగే 80-90 రోజుల దశలో నీటి తడులు గనుక అందిస్తే మంచి దిగుబడులు పొందొచ్చు. కంది పంటలో కాయ ఏర్పడే సమయంలో కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పురుగు కాయ ఏర్పడే దశలో నిండుకున్న గింజలను తిని లోపల మలాన్ని విసర్జిస్తాయి. దీని నివారణకి క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కందిలో శనగపచ్చ పురుగు నివారణకి ఎకరానికి 4 నుండి 6 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అలాగే 8 నుండి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. శనగపచ్చ పురుగు ఉధృతిని బట్టి ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంటిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కందిలో ఈ శనగపచ్చ పురుగుని నివారించుకోవచ్చు.

ఈనాటి పొలం పొలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:55 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్ అట్లాగే

0: పోలవరం ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలిక మోస్తారు వర్షాలు ఉండి ఒకటి రెండు చోట్ల భారీ అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరా కంటే తక్కువ పొడి జరీబు భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్ షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి

రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే

0: అటాక్ చేసినారు. కానీ యుద్దం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్దంలో న్యాయం ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్తో కూస్తో భరోసా ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. భారతేన రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాదినియమస్య విషయే స్వకీయాః హితచింతాః పునః స్పష్టతయా ప్రతిపాదితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంయుక్త రాష్ట్ర మహాసభాయాః అధివేశనావసరె హ్యః సాయం సంయుక్త రాజ్యామెరికా దేశస్య విదేశమంత్రిణం మార్కో రూబియో ఇత్యేతం మిలితవాన్. తథా ఏతం అభినియమం ప్రతి భారతస్య చింతాః తస్య సమక్షం ప్రస్తుతవాన్. ఉభౌ నేతారౌ భారత సంయుక్త రాజ్యామెరికయా దేశయోః ద్విపక్షీయ సంబంధానాం, యుక్రేనస్య చ పరిస్థితీనాం విషయే అపి చర్చాం కృతవంతౌ. సంయుక్త రాజ్యామెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః గత సప్తాహె రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాదినియమం విధిరూపేణ ప్రవర్తితవాన్. అస్య అధినియమస్య అంతర్గతం రూసదేశాత్ తైలం వాతేంధనం చ క్రయమాణేభ్యః దేశేభ్యః అధికతమం 100% శుల్కం ఆరోపయితుం ప్రావధానమస్తి. అస్య ప్రత్యుత్తరే నవదిల్ల్యా ఉక్తం యత్ భారతం స్వకీయానాం ఆర్థికహితానాం సంరక్షణాయ తథా రాష్ట్రస్య ఊర్జా సురక్షాం సునిశ్చేతుం సర్వాన్ ఆవశ్యకాన్ ఉపాయాన్ కరిష్యతి. డాక్టర్ జయశంకరః రవివాసరే న్యూయార్క్ నగరం ప్రాప్తవాన్ తథా సంయుక్త రాష్ట్ర మహాసభాయాః 81వ అధివేశనె భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కురువనస్తి. జయశంకరేణ సహ మేళనానంతరం రూబియో ఉక్తవాన్ యత్ ఉభౌ దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకురుతః తథా ప్రముఖేషు క్షేత్రీయ ప్రాథమికతా విషయేషు ఆగామిషు.

0: बहुपक्षीय प्रयासेषु समन्वयेन कार्यं कुरुतः। निर्वाचनायोगेन उक्तम् यत् मतदातृसूच्याः पुनरीक्षणं समेत्य सर्वे निर्णयाः सर्वसम्मत्या गृहीताः। आयोगेन संसूचितं यत् तेन अनेके निर्णयाः गृहीताः, प्रायः चत्वारिंशत् नूतनाः उपक्रमाः प्रारब्धाः तथा विगतेषु मासेषु सम्पूर्णदेशे विशेष गहन पुनरीक्षणं समेत्य अनेक नैर्वाचनिक परिष्काराः कृताः। आयोगेन बलं प्रदत्तं यत् मतभेदाः कस्यापि संस्थायाः विचारविमर्शस्य सामान्यः भागः अस्ति। अन्तिम निर्णय ग्रहणात् पूर्वमेव एषः निर्णय ग्रहण प्रक्रियायाः अपि अभिन्नः भागः भवति। उत्तर प्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथः टैक्सी इति भाटक चालकेभ्यः कृषकेभ्यश्च साहाय्यं प्रदातुम् उद्दिष्टां भारत टैक्सी योजनां तथा मुख्यमंत्री कृषक समृद्धि योजनां च प्रारब्धवान्। अस्याः योजनायाः अन्तर्गतं द्विचक्रिका यानानां भाटक यानानां तथा त्रिचक्रिका यानानां चालकाः कस्यापि शुल्कस्य देयकं विना स्वनाम पंजीकर्तुं शक्नुवन्ति। तेभ्यः पञ्चलक्षरूप्यकाणां पर्यन्तं सामाजिक सुरक्षा कवचमपि प्रदास्यते। मुख्यमंत्री कृषक समृद्धि योजनायाः अन्तर्गतं उत्तर प्रदेश सहकारी ग्रामीण विकास बैंकेन कृषकेभ्यः प्रदीयमानेषु ऋणेषु वृद्धिमूल्यं 11%तः 6% यावत् न्यूनीकृतमस्ति। वित्त मंत्रालयेन संसूचितं यत् सर्वे सार्वजनिक क्षेत्रीयाः बैंकाः क्षेत्रीय ग्रामीण बैंकाश्च अस्मिन् मासे रविवासरे 27 दिनांके उद्घाटिताः भविष्यन्ति। भारतस्य पुरुष बैडमिंटन दलं जापान देशस्य आईची नगरे उपांत्य चक्रे चीन दलेन 1-3 इत्यंकांतरालेन पराजितम्। अनेन पराजयेन भारतेन कांस्य पदकं प्राप्तं। सहैव भारतस्य पदक संख्या 12 जाता, यस्मिन् 1 सुवर्णं 5 रजत पदकानि तथा 6 कांस्य पदकानि सन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలోచనం సమర్పణ డాక్టర్ మైలవరపు లలిత కుమారి, అనంతరం ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:30 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎస్పి రామ్ గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీ బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ, భీమిలి డివిజన్ పరిచయకర్త ఎన్ మణి. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమం వింటారు. 11 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జానపద కళారూపం కార్యక్రమంలో భక్త పురంధరదాసు జీవిత చరిత్ర శ్రీ చిలుకూరి సుబ్బారావు బృందంచే కంజర కథ వింటారు. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మహిళల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు శ్రీమతి ఎన్ఎస్ఎల్ లక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. అనంతరం లవంగాల్లోని ఆరోగ్య ప్రయోజనాలు విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు. 3 టీన్ టైం. 4 యువలయ. 4:30 పత్రలేఖన్. 7వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీసాయి. 4:45

నిమిషాలకు శ్రీ కె సత్యనారాయణ బృందం వారిచే భజనావళి వింటారు. 5 గంటలకు చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం వింటారు. 7:15 కిసాన్ వాణి. సేంద్రియ పద్ధతుల్లో అంతరించిపోతున్న వరి రకాల సాగు నా అనుభవాలు ఈపురు గ్రామ రైతు శ్రీ గొట్టి మొక్కల శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఉజ్వల భారత్ గురించి శ్రీ నిమ్మాని సీతారామూర్తి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రకు సమర్పణ. 8:00 దార్శనిక్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ రెడ్డి చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 చిత్రగీతాలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 10:20 ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 గమనం నాటకం వింటారు. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 11:10 జనసేవయే దేశ సేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:45 రేపటి ప్రసార విశేషాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర సెప్టెంబర్ 15 ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 7 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్

సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని, ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కే వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలను రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒకరు నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మిరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
సమిష్టి కృషి సునిశ్చిత.

0: దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయ్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4వ తేదీ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి ఉదయ కార్యక్రమంలో ముందుగా వినండి.
1: ఆలోచనాలోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం. సమర్పణ డాక్టర్ మైలవరపు లలితకుమారి.
2: పూర్వకాలంలో మహావృష రాజ్యాన్ని జానశ్రుతుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన దాన దయా ధర్మ గుణశీలుడిగా పేరు పొందాడు. దాన ధర్మాలు చేయటంలో ఆయనను మించిన వారు లేరు అని కీర్తిని పొందాడు. జానశ్రుతి మహారాజు ఎన్నో అన్నసత్రాలు, విశ్రాంతి గృహాలు కూడా నిర్మించాడు. అక్కడికి వచ్చిన బాటసారులందరూ తృప్తిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకుని రాజు యొక్క గొప్పతనాన్ని గురించి పొగిడేవారు. ఆనాటా ఈనోటా ఆ మాటలు రాజు చెవినబడి అహంకారము గర్వము కలిగి తనంతటి వాడు మరొకడు లేడని గర్వపడసాగాడు. ఒకనాటి రాత్రి సమయంలో మహారాజు భవనము యొక్క పైభాగాన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక హంసల గుంపు ఆకాశంలో ఎగురు వెళుతున్నది.

0: ఆ రాజుకి పక్షుల భాష కూడా వచ్చు. తన దగ్గరగా వచ్చినప్పుడు వాటి సంభాషణను వింటాడు. గుంపులోని ఒక హంస మిగిలిన హంసలతోటి, ఇది జానశ్రుతి మహారాజు భవనము, దగ్గరగా ఎగరవద్దు. ఆ మహారాజు కీర్తి ప్రతిష్టల ప్రకాశానికి మనం మాడి భస్మం అయిపోతాం, జాగ్రత్త అన్నది. ఆ మాటలకు మహారాజు ఎంతగానో ఆనందాన్ని పొందాడు. కాని ఒక హంస ఎప్పుడూ మనం ఆకాశంలో విహరించేవాడు. ఈ లోకం తీరు ఇతరుల కన్నా మనకు బాగా తెలుసు. బండి తోలుకునే రైక్వునితో పోలిస్తే ఈ రాజు ఏమాత్రం గొప్పవాడు. రాజుకి ధర్మగుణం కన్నా కీర్తికాంక్షే ఎక్కువగా ఉన్నది. రైక్విణ్ణి ఎప్పుడైనా మీరు గమనించారా? అతడు తానున్న చోట ఉంటూ అన్నీ సాధించాడు. అతనికి గతాన్ని గురించిన చింత లేదు, భవిష్యత్తును గురించిన ఆరాటం లేదు. కీర్తి ప్రతిష్టల కోసం దాన ధర్మాలు చేసే రాజుకి రైక్విడికి పోలిక అని ఎదురు ప్రశ్నించింది. ఆ మాటలు విన్న మహారాజుకి బాధ కలిగింది. అంత గొప్ప ఆత్మానుభవాన్ని తాను కూడా పొందాలి అనే కోరిక కూడా కలిగింది. తెల్లవారుజామున భటులు తమను మించిన దాతలు ఎవరున్నారు లోకంలో, తూర్పున సూర్యుడు ఉదయించాడు, లేవండి లేవండి అని ఆయనకు మేలుకొలుపులు పాడుతుంటే ఆ మాటలు ఆయనకు కత్తులతో పొడుస్తున్నట్లుగా వినిపించి వారినందరినీ బయటకు పంపించాడు. మంత్రులను పిలిపించి, ప్రపంచంలో నాకన్నా గొప్పవాడున్నాడట, అతని పేరు రైక్వుడు, అతడు బండి తోలుకుంటూ ధర్మంగా జీవిస్తున్నాడని విన్నాను. ఆ మహాన్భావుడు ఎక్కడున్నా మీరు వెతికి తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. రాజభటులు అతని కోసం గాలించసాగారు. కాని అతడి ఆశూకి కనిపెట్టలేకపోయారు. సైన్యం మొత్తం రైక్విని ఎతకటానికి ఉపయోగించమని ఆజ్ఞాపించాడు రాజు. సామ్రాజ్యంలోని గ్రామ గ్రామాలలో అతని కోసం వెతుకుతూ ఉన్నారు. ఒకసారి ఒక రాజభటుడికి బండి కింద కూర్చునున్న రైక్విడి దగ్గరికి వెళ్లి, తమరేనా బండి తోలే రైక్విడంటే అని అడిగాడు. అవును నేనే అని సమాధానం చెప్పాడు. వెంటనే భటుడు రాజుకు ఆ విషయాన్ని తెలియచేశాడు. వెంటనే జానశ్రుతి రైక్విణ్ణి కలుసుకోవటానికి ఎన్నో కానుకలు తీసుకుని తన రాజపరివారంతో బయలుదేరాడు. రాజు పరివారంతో తన దగ్గరకు రావటం చూసిన రైక్విడు ఆశ్చర్యపోయి తరువాత అర్థం చేసుకున్నాడు. పరమ సుఖాన్ని సొంతం చేసుకోవటానికే రాజు తన దగ్గరకు వచ్చాడని గ్రహించాడు. రైక్విణ్ణి చూడగానే అతడు ఒక మహాత్ముడని రాజుకు అర్థమైంది. రాజు అతనికి వినయంగా నమస్కరించి కానుకలు తీసుకోవలసినదిగా ప్రార్థించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని అర్థించాడు. కాని రైక్వుడు ఆ బహుమతులు తీసుకోలేదు. రాజా, నీవు అమూల్యమనుకునే ఆత్మజ్ఞానాన్ని కానుకలతో కొనడానికి ప్రయత్నించకు. అవి అమ్ముడుపోయే వస్తువు కాదు. ఆ కానుకలు ఏవీ నాకు అవసరం లేదు. ఇవేవీ లేకుండానే నేను సుఖంగా కాలం గడుపుతున్నాను. దయచేసి వచ్చిన దారిని వెళ్ళు అంటాడు. వెంటనే ఇంతటి భౌతిక సంపదలకు కూడా లొంగని మహోన్నతమైనటువంటి అతనిని చూసి నమస్కరించి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజుకు రైక్వుడి పట్ల గౌరవము, ప్రేమ, అభిమానము అధికమైనాయి. ఆవేదనతో ఉన్నవాళ్లు రైక్వుడి దగ్గరికి వెళ్లి ప్రశాంతతను పొందుతున్నట్లుగా వేగులు చెప్పగా విన్నాడు. అప్పుడు అతని పట్ల మరింత ఆరాధనాభావాన్ని పెంచుకున్నటువంటి రాజుగారు ఒకరోజు అతని దగ్గరికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఈసారి ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఆరాధనాభావంతో ఎంతో వినయంగా వచ్చి అతని వద్ద చేతులు జోడించి నిలబడి తనకు ఆత్మబోధ చేయమని ప్రార్థించాడు. అప్పుడు రాజును చూసిన రైక్వునకు అతని హృదయంలో వచ్చిన పరివర్తనను పసికట్టాడు. రాజా, ఆత్మను అనేక విధాలుగా భావించి ఆరాధిస్తారు. అది సృష్టించబడిన తత్వం కాదు, సర్వ సృష్టికి మూలం, అదే అన్నిటికీ ఆధారం, గమ్యం అని వివరించాడు. అంతేకాదు, నీవు చేసే దానాలను చూసి గర్వపడవాకు. ఆ గర్వం ఎంత అవివేకమైనదో తెలుసుకో. దానం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి, కాని చేస్తున్నదంతా దర్పంతో చెయ్యకూడదు. ఆ దర్పం అహంకారానికి, అహంకారం సర్వనాశనానికి దారితీస్తాయి. కీర్తికాంక్షతో కాకుండా సర్వవ్యాపి అయిన పరమాత్మ నాకు అందించిన దానిని ఇంకొందరికి ఇస్తున్నాననే భావనతో దానం చెయ్యి. అప్పుడు నీకు సంతృప్తి లభిస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు. రైక్విని మాటలతో జ్ఞానోదయమైన రాజు తన అహంకారాన్ని, కీర్తికాంక్షను వదిలిపెట్టి తన దగ్గర ఉన్నదంతా ఇతరులకు ఇచ్చేసి ఆనందాన్ని, సంతృప్తిని, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అందుకే కుడి చేత్తో చేసే దానం ఎడమతేతికి తెలియకూడదన్న పెద్దల మాట సత్యం.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ మైలవరపు లలిత కుమారి.
2: కార్యక్రమంలో తర్వాత వినండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు

0: ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం వినండి.
1: జీవితంలో హాస్యానికి అన్నింటికన్నా పెద్ద పీట. హాస్యరసం అంటే ఇష్టం లేనివాళ్లు ఎవరూ ఉండరని ఉద్దేశం కదా. మనల్ని నవ్వుల్లో ముంచెత్తేందుకు నేరెళ్ల వేణుమాధవ్ గారు, ధ్వని అనుకరణ సమ్రాట్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారు చెప్పే జోక్స్ విని నవ్వులతో పండించేందుకు మనమంతా సిద్ధం కావాలి. నమస్కారం అండి వేణుమాధవ్ గారు.
2: నమస్కారం అండి.
1: ఇవాళ మీరు ఎలాంటి జోక్స్ చెప్తారో, ఎవరెవరిని అనుకరిస్తారో, ఆ ధ్వని అనుకరణని జోక్స్ ని విని మా కడుపు బేలా మేము ఎలా నవ్వుతామో చూడాలండి. మరి మీ ప్రయోగాలు మొదలెడతారా?
2: అలాగే. నేను హాస్యాన్ని ఉప్పుతో పోలుస్తాను.
1: ఉప్పుతో పోలుస్తారా?
2: పోలుస్తాను.
1: అంటే ఇనెవిటబుల్ గా అన్నింట్లో ఉండే పదార్థం ఉప్పు కాబట్టి.
2: ఎక్కువ వేస్తే విషం అవుతుంది, తక్కువ వేస్తే చప్పగా ఉంటుంది. సమపాళ్లలో వేస్తే హాస్యం బాగుంటుంది.
1: అవును,
2: ఉప్పుతో పోల్చడం అదే అనమాట. ఉప్పు సమపాళ్లలో వేస్తే ఎలా బాగుంటుందో హాస్యం కూడా అలాంటిదే అనమాట. ఏం రాని వాళ్ళు కూడా మిమిక్రీ చేయొచ్చండి. మిమిక్రీ ఇన్నేట్ ఎబిలిటీ ఉంటే బాగా చేయొచ్చు, లేకపోయినా కూడా చేయొచ్చు. ఓ బస్ డ్రైవర్ బ్రహ్మాండంగా నడుపుతున్నాడు. నడుపుతుంటే పక్కనున్న ఎమ్మెల్యే గారు, గొంతు మార్చే మార్చండి, లేదు లేదు గొంతు మార్చేవాడు అయితే, నేను 30 ఏళ్ళ సర్వీసులో ఇలా బ్రహ్మాండంగా నడిపిన వాడిని నేను చూడలేదయ్యా, చాలా బ్రహ్మాండంగా నడుపుతున్నావు డ్రైవర్ గారు, కంగ్రాచులేషన్స్. ఉండండి సార్, బ్రేకులు ఫెయిల్ అయినాయి చేస్తుంటే. ఓ అమ్మాయి పాడుతోంది, అపస్వారాలు వాడు ఇక్కడి వాడు ఇక్కడ వెళ్ళిపోయాడు, ఇక్కడి వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయాడు, ఒక్కడు మాత్రం కూర్చున్నాడు.
3: నాయన నువ్వు ఎందుకు కూర్చున్నావు?
2: నీ ప్రోగ్రాం తర్వాత నా ప్రోగ్రాం ఉందమ్మా అన్నాడు. ఇలా జోక్స్ చెప్పడం ఎంతసేపు అయినా చెప్పొచ్చు అండి. సినిమా యాక్టర్ల మీద కూడా చేయొచ్చు.
1: కానీ జోక్స్ చెప్పడం అది పండటం ఒక ఎత్తు అండి, చెప్పడం ఒక ఎత్తు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన జోక్ కి నేను హాయిగా నవ్వేశాను. అలాగా కొంతమంది జోక్స్ చెప్పినా కూడా దానిలో రసం ఉద్భవించదు.
2: అంచేత చెప్పేవాడు ముందు వాడు నవ్వాలి.
1: అంటే చెప్పేవాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఉంటూ ఇతరులు నవ్వించడం కూడా ఒక యజ్ఞం లాంటిది కదండి.
2: చెప్పేవాడు కూడా నవ్వకూడదు.
1: నవ్వకూడదు, అది
2: మొదటిసారి నవ్వుకోవచ్చు. వాడు బాగా ఆనందించి ఎంజాయ్ చేసిన ఆనందించిన వాటిని చెప్పాలి.
1: నవ్వడం వేరే వాళ్ళ మీద వదిలేయాలి, ఇతను జోక్స్ చెప్పడం అనమాట. చాలా గంభీరంగా జోక్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు కదా.
2: అవునండి. ఒక ముసలాడు బాగా దగ్గుతున్నాడు బస్సులో. బాగా దగ్గుతున్నాడు. పక్కనున్న విద్యార్థి ఏం చేశాడు, తాతగారు మీరు బాగా దగ్గుతున్నట్టున్నారు, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నాడు. ట్యాబ్లెట్ ఇవ్వగానే, నాయనా ఏమి ట్యాబ్లెట్ అయ్యా, అరగడం లేదు తరగడం లేదు, దగ్గు అంతర్ధానం అయిపోయింది, దీని ప్రిస్క్రిప్షన్ రాసి నాయనా. ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు తగ్గిపోయింది కదా. నేను తగ్గిపోయింది నిజమే, మళ్ళీ ఎప్పుడైనా వస్తే రాదండి. ఒకవేళ వస్తే ఎట్లా, నేను నీతో పాటు దిగిపోతాను, చెప్పకపోతేను. నీ బాధపడలేక నా ప్యాంట్ బటన్ లాగిచ్చాను అన్నాడు.
1: అంటే ప్యాంట్ బటన్ మాత్రం అనుకున్నాడు అనమాట అతను. బాగుందండి.
2: మథురా స్టేషన్ పొలిమేరలో రైలు ఆగుతోంది. వాడు రేడియో ఆన్ చేశాడు. ఈ ఆకాశవాణి నై ఢిల్లీ హే. ఆకాశవాణి న్యూఢిల్లీ అనుకోగానే వాడు మథురా స్టేషన్ న్యూఢిల్లీని కొందిగిపోయాడు. బాగా నల్లమందు తినున్నాడు. నల్లమందు తిని రేడియో ఆన్ చేసేసరికి ఈ ఆకాశవాణి నై ఢిల్లీ హే
1: అంటే ఢిల్లీ కేంద్రం పెట్టాడు వాడు.
2: పెట్టాడు.
1: అవును,
2: పెట్టాడు. వాడు మథురా స్టేషన్ ఢిల్లీ అనుకొని దిగిపోయాడు. దిగిపోయి బయటకు వెళ్ళి గుర్రబండి వాడిని పిలిచాడు. 10 కమాండ్మెంట్స్ మెకానిక్స్ గుళ్ళు గుర్రాలు వేరు, ఈ మరి భారతదేశం గుర్రాలు వేరు కదా. తర్వాత వాడు గుర్రబండి వాడిని పిలిచాడు. నన్ను లాల్ కిలా తీసుకెళ్ళమన్నాడు. వాడు నల్లమంది తినున్నాడు. సరే బయలుదేరండి అన్నాడు.
1: బాగా ఫాస్ట్ గా వెళ్తుంది.
2: ఏమయ్యా లాల్ కిలా ఎప్పుడు వస్తుంది అన్నాడు. 1 గంట వరకు ఇక్కడే ఉండేదండి, 2 గంటల నుంచి రావడం లేదు, సాయంత్రం 6 గంటలకు వస్తుంది అన్నాడు. వాడు ఏం బాడుగిచ్చాడు వీడేం

0: తీసుకున్నాడో తెలీదు. కాసేపు అయిన తర్వాత బో నల్ల మందు తినవాడు పెడుతున్నాడు వాడు. ఏమయ్యా లాల్ కిలా ఎప్పుడు వస్తుంది అన్నాడు. ఏ అరే లాల్ కిలా ఎప్పుడు వస్తుందంటే మచ్చే మేనేసే కుతుబ్మినార్కు ఢూండ్రా ఉన్నాడు వాడు. 6.5 నుంచి కుతుబ్మినార్ వెతుకుతున్నా అన్నాడు.
1: మధురంలో వెతుకుతున్నారు అందరూ, లాల్ కిలా అని ఒకడు, కుతుబ్ మినార్ ఒకడు. మొత్తానికి నల్లమంది బాబులు ముగ్గురు పాపం చాలా కష్టాల్లో ఉన్నారు.
0: కష్టాల్లో ఉన్నారు చేత నల్లమంది వాళ్ళ మీద అని చెప్పచ్చు. ఒక ఆవిడ ఒక కుడికి వైపు కన్ను కంప్లీట్ కనబడదు అన్నమాట ఆవిడకు.
2: ఏమండే దిక్కుమాలిన వారు కుడివైపు కొట్లన్నీ మూసేసి ఉన్నాయేమిటి?
1: అయ్యో
0: అంటే భర్త అన్నట్ట, ఈ ఊరు వాడు చాలా మంచివాడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయవాక ఇట్నుంచి వచ్చేటప్పుడు ఇవి మూసుకుంటాయి ఇవి తెరుచుకుంటాయి అన్నట్టు.
1: అతనికి కూడా అదే ప్రాబ్లం అన్నమాట. మరి మాస్టర్ గారు, ఈ జోక్స్ ఇన్ని రకాలుగా మీరు చెప్తున్నారు కదా, మరి అలాగే సినిమా నటీనటులు అంటే అందరికీ ఆరాధ్య దైవాలు కదా, ఒక ఎన్టీ రామారావు గారు కానీ, ఒక నాగేశ్వరరావు గారు కానీ, ఒక ఎస్వి రంగారావు గారు కానీ, మరి ఇలాంటి మహత్తరమైన నటీనటులు ఉన్నారు కదా మన ఆంధ్ర రాష్ట్రంలోను, మరి వీళ్ళని అనుకరించి చూపితే బాగుంటుందేమో. ఒక్క సందేహం మాస్టర్ గారు, ఎస్వి రంగారావు అనగానే కీచకుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు మనకు కనిపిస్తాయి కదా, అసలు ఆయన పోషించని ఒక తమాషా పాత్ర ఏదన్నా నటిస్తే ఆయన ఎలా ఉంటుంది?
0: ఇమిటేషన్ బిగ్గెట్స్ ప్లెజర్. దానివల్ల ఆనందం మాత్రమే కానీ అంటే ప్రయోజనం లేదు. ఉదాహరణకు నేనైతే దుర్యోధనుడు ఎలా వేస్తాను అన్నది చాలా ప్రధానం. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్లకు యాక్టర్ వాడు, మరి ఘంటసాలలాగా పాడతానని ఒక అబ్బాయి ఇచ్చాడు, ఘంటసాలు ఉన్నాడు నువ్వేలా పాడతావు చెప్పుకున్నాను నేను. ఇమిటేషన్ బిగ్గెట్స్ ప్లెజర్. దానివల్ల ఆనందం మాత్రమే కానీ అంటే ప్రయోజనం లేదు. అది ఇమిటేషను ఇవన్నీ కొన్ని సందర్భాల్లో పనికొస్తా పెద్ద సబ్జెక్ట్ అది. నేనైతే దుర్యోధనుడు ఎలా వేస్తానని, అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యము నధకరించుతు కురు సార్వభౌముడనైన నామానసమును సైతం ఆకర్షింపజేయుచున్నదే సూచితగాక. ఇదే రేలింగ్ అయితే, అవురే ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యము నధకరించు, ఎవడరసేడే పొడుకుని డైలాగ్ చచ్చిపోతున్నాడు బాబు, చాలా పొడుగుంది బాబు, కట్ చేయండి బాబు అండి. సముద్రాలు రాఘవాచార్య పొరపడింది బాబు, బుర్ర బుడ్డ రాశాడు అనుకున్నాను. అవురే ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించు, నన్ను పెట్టుకుంటే పిక్చర్ దెబ్బతింటది బాబు, ఇంకొని పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ముక్కాము లేక చేయమనుకున్నాను. అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించు, కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేయుచున్నది సూచితగాక. ఇదే ఎన్టీ రామారావు, ఇది ఈ డైలాగ్ ఆయన చెప్పలేదు. ఆయన చెప్తే ఎలా ఉంటుంది, ఆయన ఈ డైలాగ్ చెప్పనేలేదు.
3: అవురా ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును ధక్కరించుతూ కురు సార్వభౌముడనైన నామానసమును సహితం ఆకర్షింపజేయుచున్నదే, ఈ అజ్ఞానాంధకారములో విజ్ఞానాంధకారం ఎచ్చటండి వచ్చుతున్నది సూచితగాక.
0: టోటల్ పర్సనాలిటీ వచ్చేటట్టు చెప్పాలమ్మా. క్వింటెసెన్స్ ఆఫ్ ఆర్ట్ 1 మినిట్ లో అయిపోవాలి, 2 మినిట్స్ లో అయిపోవాలి, 20 నిమిషాలు అరగంట లాగకూడదు.
1: అంటే చాలా క్లుప్తంగా ఉన్నా కూడా మనసుకు పూర్తిగా
0: ఆరంభం మధ్య ముగింపు కథలో ఎలా అవసరమో ఇది కూడా అలాగే అవసరం. అక్కినే నాగేశ్వరరావు గారు అయితే లేదు, అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుతూ కురు సార్వభౌముడనైన నామానసమును సైతం ఆకర్షింపజేస్తున్నదే సూచితగాక. ఇదే ఎస్వి రంగారావు చెప్పారు,
3: అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యం అనధకరించుతు గురు సార్వభౌముడనైన నామానసమును సైతం ఆకర్షింపజేస్తున్నదే పొమ్మ బారక
1: అమ్మ బాబాయ్
0: గుమ్మడి.
3: అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతు కురు సార్వభౌముడనైన నామానసమును సైతం ఆకర్షింపజేస్తున్నదే సూచితగా.
0: ఇది రాఘోబల్ రావు.
3: అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతు, నేను సోషలిస్ట్ రా బాబు, నా చేత రాజుల వేషాలు వేయించకుండా బాబు.
0: ఇట్లా ఇదే రాజబాబు నాయకుడు,
2: అవురా ఈ రచనా చమత్కృతి ఏమి
0: ఇట్లా ఒక్కొక్క యాక్టర్ కు ఒక మేనరిజమ్స్ అని రీడియో సంక్రెస్ అని ఉంటాయి. అవి చెప్పే దాంట్లో సంక్షిప్తంగా కలిపి చెప్తే చాలా బాగుంటుంది.
1: అంటే ఒక్కసారి వాళ్ళు ఆ మాట అందుకోగానే ఫలానా వాళ్ళని అనుకరిస్తున్నా తెలిసిపోవాలి.

0: ఒకసారి ముఖేష్ గారిని నన్ను బలరాజ్ సాహ్ని గారు వారింటికి లంచ్కి ఇన్వైట్ చేశారు. అయితే ముఖేష్ గారికి సైగల్ అంటే చాలా ఇష్టం. ట్వింకిల్ ట్వింకిల్ సైగల్ వాడితే ఎలా ఉంటుందని అడిగాడు.
1: ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
0: బలరాజ్ సాహ్ని గారు అడిగారు, ముఖేష్ గారు వాడితే ఎలా ఉంటుందన్నాడు. లోపల నుంచి ఆయన వైఫ్ వచ్చి, ఒక కర్ణాటక విద్వాంసుడు వాడితే ఎలా ఉంటుంది చెప్పమన్నాడు.
1: అమ్మ బాబాయ్, అప్పటికప్పుడే మీరు
0: మూడు పాత్రలు
1: సైగల్ సైగల్ పాత్ర ముందు
0: సైగల్
1: పోషించమన్నారు.
0: తర్వాత ముఖేష్
1: ముఖేష్
0: కర్ణాటక విద్వాంసుడు
1: బాగుంది.

0: లాయిగా డైమండ్ తీసుకెళ్ళాడు అన్నాడు. కామెడియన్ రాధాకృష్ణన్ అండి, చాలా గొప్ప కామెడియన్ అండి. ఆయన బైజు బౌరా అవన్నింటిలో ఉండేవాడు, చాలా పెద్ద కామెడియన్. అతను బాంబేలో కుక్కనమ్మితే ఎలా ఉంటుందని అడిగారు నన్ను. హిందుస్థాన్ కా మషూర్ మారుఫ్ కామెడియన్ రాధాకృష్ణన్ జీ, ఏ ఖాస్ కుత్తే కు బేచ రే ఔర్ ముకర్రరా దిన్ బహుత్ సే గాహక్ ఆయే థే తో కుత్తే కి క్యా కీమతే ఏక్ ఏక్ పూచ్ రే థే తో కామెడియన్ రాధాకృష్ణన్ జీ కహ రే థే ఆహా బడీ ప్రసన్నతా హుయి ఆప్ ఆయే కిధర్ సే మై కాన్పూర్ సే ఆయా హూ బాంబే మే అమ్ముతున్నాడు కుక్కన్. బాంబే మే జో హై కాల్బా దేవీ స్ట్రీట్ మే కుత్తే కు బేచ రే తో బహుత్ సే లోగ్ ఆయే థే ముకర్రరా దిన్ ఆనే కే బాద్ పూచా గయా హై కే
1: ఆప్ కహాన్ సే ఆయే హై
0: మై లక్నో సే ఆయా హూ కుత్తే కి క్యా కీమత్ హై 1000 रुपये दीजिए बैठी
1: आहा बड़ी प्रसन्नता हुई. दूसरे मास आप कहाँ से आए हैं?
0: मैं मद्रास से आया हूँ. कुत्ते की क्या कीमत है?
1: आहा 1000 रुपये दीजिए बैठी.
0: तीसरे मास आने आने के बाद पूछा गया कि आप कहाँ से आए हैं? मैं कनौज से आया हूँ. कुत्ते की क्या कीमत है?
1: आहा हा बड़ी प्रसन्नता हुई 1000 रुपये.
0: इतना इस तरीके से सबसे पूछ रहे हैं. आखिर अंत में लास्ट में आए थे, उन्होंने कहा कि कुत्ते की क्या कीमत है?
1: आप कहाँ के रहने वाले हैं?
0: मैं बंगवाड़ी में रहता हूँ.
1: बंगवाड़ी तो बगल में है.
0: बंगवाड़ी पक्क के उन्नमाट कालबदी स्ट्रीट.
2: oh, no. mm.
1: बंगवाड़ी बगल में है. बड़ी प्रसन्नता हुई. 200 रुपये दीजिए.
0: दीजिए
1: लीजिए. आहा हा बड़ी प्रसन्नता हुई.
0: हम कनौज से आए हैं, लखनऊ से आए हैं, कानपुर से आए हैं. 1000 रुपये देने के बावजूद आप नहीं बेचे, आप समझ से क्या बोले?
1: आहा हा अगर मैं कुत्ते को दूंगा तो लखनऊ लेकर चले जाएंगे, दूसरे कनौज लेकर चले जाएंगे, बंगवाड़ी बगल में है, 200 बच जाएंगे, फिर शाम तक कुत्ता वापस आ जाएगा.
0: जानी वागर ओम प्रकाश इधर ताकि बैठ को स्थल उठने लगे.
3: बहुत अच्छे ओम. जो कोई भी स्वयं शाप से बाहर आता है तो बहुत नशे से आता है. छोड़ो इन बातों को ओम. तू कौन से दिन पैदा हो गया है? जय हो भगवान.

0: भक्ति की, जय हो शंकर जी की। मैं शुक्रवार के दिन पैदा हुआ। अच्छा जानी तू कौन से दिन पैदा हुआ है? मैं शनिचर के दिन पैदा हुआ है। శుక్రవారం ఉన్నాడు వాడు, శనివారం ఉన్నాడు, ఇద్దరు మాట్లాడుతుంటే స్ట్రేంజర్ అలా పెడుతున్నాడు. మహాశయ మాఫ్ కర్నా, ఆప్ కౌన్ సే దిన్ పేదా హువే? మే సండే కే దిన్ పేదా హువా. భలా సండే కే దిన్ ఛుట్టీ హై, కైసే పేదా హో సక్తే హై? పృథ్వీరాజ్ కపూర్ వారింటికి నన్ను భోజనానికి పిలిచి, రాజ్ కపూర్ పృథ్వీరాజ్ కపూర్ 2 గంటలు వారింట్లో నా ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ హిమ్ ఆయన ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయన ఎక్కువ హాలీవుడ్ ఆర్టిస్టులను అడిగారని ఆయన అడిగిందంతా చెప్పాను. చెప్తుంటే మధ్యలో వాళ్ళ బంధువులు వచ్చారు. బంధువులు వచ్చేసరికి నన్ను పరిచయం చేశాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు అన్నారు కదా, అమ్మ మీకు శ్రమిస్తాం మేము. రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్, మహమూద్ బగైర్ బంధుక్ షికార్ ఖేల్ని గయే హై, సామ్నే షేర్ ఆయ తో కిస్ ప్రకార్ భగాయే హోంగే, అంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వచ్చిన తర్వాత చెప్తున్న కూర్చొని చెప్పుకుంటారన్నమాట. ఉంకే ఎక్స్పీరియన్సెస్ జో జానే కే బాద్ ఆకే బ్యాట్నే కే బాద్ బాత్ కే హోంగే. పృథ్వీరాజ్ కపూర్,
1: మే ఘనే జంగలో మే జా రహా థా, వహాన్ కే పహాడో కో దేఖా ఔర్ చట్టానో కో దేఖా, సరోవర్ కో దేఖా, కమల్ కే పత్తోం కో దేఖా ఔర్ బతఖోం కో దేఖా, వాహ్ క్యా సమా హై, మే చోటీ కీ తరఫ్ దేఖ రహా థా, ఉసీ మే మహూ థా, మేరే సామ్నే ఏక్ షేర్ ఆయా, గర్రా రహా థా, బోల్ రహా థా, వో దేఖ రహా థా, మే దేఖ రహా థా, వో దేఖ రహా థా, మే దేఖ రహా థా, ఆఖిర్ వో తో భీ షేర్ హై, మే భీ తో షీర్ నహీ హూం, మే షేర్ హూం, మే భీ తో షేర్ హూం, మేనే ఉసే ఆంఖ్ మారా, డర్ కే మారే చల్ దియా. రాజ్, తేరా క్యా తజ్రుబా హై?
2: పితాజీ, మే భీ ఆప్కే వజహ్ సే జంగల్ మే గయా థా, మేరే సామ్నే ఏక్ షేర్ ఆయా, మేరే పాస్ బందూక్ నహీ థా, ఉస్కే కాన్ మే కుచ్ కహ్ దియా, వో చలా గయా.
1: క్యా కహా?
2: वही मैं आपके सामने नहीं बतला सकता पिताजी.
1: बतलाना होगा, तू भी एक्टर है, मैं भी एक्टर हूँ, बतलाने में क्या मनमानी है?
2: मैंने उससे आंख मारा, आप बोली थी, मैं क्या करूं, मैं उसके कान में कुछ कह दिया कि तू नंगा मेरे सामने कैसा आया है, कपड़े पहनकर आ जा तो शर्म के मारे भाग गया है.
1: महमूद साहब, आपका क्या तजुर्बा है?
0: मैं और एक पुट्टी जंगल में जा रहे थे, जंगल को देखकर दंगल डर रहा था, दंगल को देखकर जंगल डर रहा था. मैंने कभी पुट्टे के सामने मैं, मेरे पीछे उसके पीछे मैं, मेरे पीछे वो, सामने शेर आ बोल रहा था, मेरे पास बंदूक नहीं था, मैंने बंदूक का लाइसेंस निकाल के बताया तो डर के मारे चल दिया.
3: అంటే ముగ్గురి అనుభవాలు బాగా నవ్వుకోదగ్గవిగా ఉన్నాయి.
0: నవ్వుకోదగ్గా ఉన్నాయి, అప్పటికప్పుడు చెప్పడం అన్నమాట.
3: అప్పటికప్పుడు చెప్పడం. వేణుమాధవ్ గారు, మన సుప్రసిద్ధ తెలుగు కవులు చాలా మంది ఉన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, జాషువా గారు ఉన్నారు, కరుణశ్రీ గారు ఉన్నారు, ఇంకా జమ్మలమడక మాధవరాయ శర్మ గారు. వారి అభివ్యక్తీకరణ మిమిక్రీ ద్వారా వినాలనిపిస్తుందండి, కాస్త వినిపించండి.
4: గ్రేట్ పోయిట్స్ విశ్వనాథ సత్యనారాయణ గారు, దినమడు బంగారం గాను వడుతూ చెప్పాను నేను, నింగి డొక్కేలానికి అన్నాను కదా, ఏడింటి దాని నీచత్వం సూచించడానని చెప్పాను కదా, అలానే అన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగం అస్మాదృశుండల గుస్వాదు రసావత రధిషణ ఇంకా భూ. జమ్మడుగు మాధవ శర్మ గారు, తాతస్య కూపోయమితి బ్రువాణాః క్షారం జలం కాపురుషాః పిబంతి, కామ క్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞాన రత్నాపహరాయ తస్మాత్ జాగ్రతో జాగ్రత్త. సంస్కృతములో మాట్లాడినందులకు విరువకుడు విరువకుడు.
5: కరుణశ్రీ గారు, కూర్చుండుటకు మా ఇంట కుర్చీలు లేవన్నారు, మీ ఇంట్లో చాలా కుర్చీలు ఉన్నాయి అన్నారు ఆడపిల్లలు. వాళ్ళు చాలా చిత్రంగా మాట్లాడుతుంటారు. కొంతమంది వాళ్ళు హెడ్డింగ్స్ పెడితే చాలా చిత్రంగా ఉంటుంది. నా శ్మశాన వాటిక చదివామంటే ఎంత భయంకరంగా ఉందండి.
4: రచయిత జాషువా గారు, పురాణ సుబ్రహ్మణ్య గారు,
6: తెలుగు హాస్యం ఏమిటేను, లండన్లో ఓ తెలుగు ఆడ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ ఇంత ఆవిడ అడిగింది, ఇప్పుడు లైక్ టీవీ చూడ తెలిసింది ఆవిడ, తా విచ్చూర్ను పోసి వచ్చాను. తెలుగు హాస్యం అంటేను.
3: ఆహా, సుప్రసిద్ధ తెలుగు కవులందరూ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నట్టుందండి. వేణుమాధవ్ గారు చాలా బాగుంది. మరి ఇప్పుడు ఇంకొక మంచి జోక్ చెప్తారా?
0: పిచ్చాసుపత్రిలో ఓడు దిలీప్ కుమార్ లాగా మాట్లాడుతున్నాడు. నూర్జహాన్ అనే అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, చేసుకోలేకపోయినాడు. నూర్జహాన్

0: मैं तुमसे शादी करना चाहता था, नहीं कर सका। बात ये कि बात बात बन बनी नहीं। అంటున్నాడు ఎందుకు వీడు ఇలా అంటున్నాడు అంటే, వాడు నూర్జహాన్ అనేటాడు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, చేసుకోకపోవడం వల్ల ఇలా అయినాయండి అన్నాడు. పక్కన కూడా అంటుంది, వీడు ఎందుకు ఇలా చేశాడు, నూర్జహాన్ సే షాదీ కీ అన్నాడు.
1: రెండిటికి పరిణామం ఒకటే అనమాట. బాగున్నాయండి.
0: మన దగ్గర ఏం చేశాడు, కుక్క ఇలా అంది పిల్లి ఇలా అయింది అని చెప్తారండి. అలా చెప్పిన దానికి ఒక సందర్భంలో చెప్తే బాగుంటుంది. అక్బర్ సభలోకి బీర్బల్ చాలా ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే, మీ పిల్లలు అల్లరి చేస్తున్నారు అందువల్ల ఆలస్యంగా వచ్చానన్నాడు. నాకు ఎలా తెలియనంటే, మీ తండ్రి కండి నేను కొడుకు అవుతానన్నాడు. నేనేం చెప్తే తెప్పించమన్నాడు. అంటే బీర్బల్ అన్నాడు, నాకు గేదె కావాలి అన్నాడు. గేదెని తీసుకొచ్చాడు, గేదె వచ్చేసింది. ఇంకేం కావాలన్నాడు, కుక్క కావాలన్నాడు. కుక్కను తీసుకొచ్చారు. ఇంకేం కావాలన్నాడు, కోకిల కావాలన్నాడు. ఇంకేం కావాలన్నాడు, మేక కావాలన్నాడు. మేకను తీసుకొచ్చారు. ఇంకేం కొంగ కావాలన్నాడు. ఇంకేం కావాలన్నాడు, బాతు కావాలన్నాడు.

0: ఇంకేం కావాలన్నాడు. కప్పలు కావాలన్నాడు. ఇంకేం కావాలన్నాడు. ఒక బాటిల్ మీద కార్క్ తీసి చూయించమన్నాడు. ఇంకేం కావాలన్నాడు. ఏనుగు కావాలన్నాడు. ఏనుగు ఎలా గీకరిస్తుందో నాకు తెలియదు. డమ్స్ ఆఫ్ డెస్టినీ, ఆఫ్రికన్ సఫారీ ఇంగ్లీష్ సినిమాలో చూశాను. సర్కస్ కు వెళ్ళాను, అక్కడ కూడా ఏం గీకరించలేదు. అక్కడ కూడా ఏం గీకరించలే. డ్రమ్స్ ఆఫ్ డెస్టినీ ఆఫ్రికన్ సఫారీలో వన్ అండ్ షూట్ Take your gun and shoot. అప్పుడు ఆ ఏనుగు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకేం కావాలన్నాడు. ఏనుగు తీసుకొచ్చారు. ఇంకేం కావాలన్నాడు. చిన్న చెంబు కావాలన్నాడు. ఇంకేం కావాలన్నాడు. ఆ ఏనుగుని చెంబులోకి దించండి అన్నాడు.
1: అయ్య బాబో,
0: పిల్లల మనస్తత్వాలు చాలా చిత్రంగా ఉంటాయని చెప్పాడు.
1: మొత్తానికి మిమిక్రీ అంటే ఒక సమగ్ర రూపం ఇచ్చారండి ఈ జోక్ ద్వారా. మీరు మాకు మిమిక్రీ అంటే ఏమిటి, జంతువుల అనుకరణ, ముందు చెప్పినట్టుగా జంతువుల అనుకరణ, మనుషులని అనుకరణ, రాజకీయ వేత్తల అనుకరణ, సంగీత విద్వాంసుల అనుకరణ, ఇన్ని రకాల సర్వకళల సమాహారం అయినటువంటి ఈ మిమిక్రీని మీరు మా స్టూడియోకి రావటం, నవ్వుల నజరానాన్ని వాళ్ళకి ఒక బహుమతిగా అందించడం చాలా సంతోషంగా ఉంది. వేణుమాధవ్ గారు నమస్కారం అండి.
0: అందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించిన మీకు నమస్కారాలు.
2: మీరింతవరకు ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: కార్యక్రమం తర్వాత లలిత గీతాలు వింటారు.

శ్రోతలు లలిత గీతాలు వింటున్నారు. ఒక ప్రకటన, వాతావరణ సూచన. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ కేంద్రం వారు తెలియజేశారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే కురిసే అవకాశం ఉంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: Olympiad in Samarkand yesterday. Gukesh and Pragananda secured wins for India, while Arjun Irigasi was held to a draw by veteran Michael Adams. Nehal Sarin suffered a defeat against Luke McShane, playing with the white pieces. Pragananda defeated Nikita Vitigov, while Gukesh, playing black, defeated Daniel Howard Fernandez. And now for a look at today's newspapers. It's over to Renu Kataria.
1: Thank you, Sarabjit. The Asian Age leads with PM chairs key government meet, discusses 2047 roadmap reforms. Taking note of the late arrival and an early end, monsoon departs from Delhi in earliest withdrawal in 24 years, notes the Hindustan Times. The Hindu mentions India-EU to sign trade deal on December 16. The Asian Age reports Xi to kick off US visit with rare plainside welcome from Trump. The Financial Express takes note S&P, Fitch, ADB, OECD upbeat on FY27 growth. India growth outlook gets global upgrade. And finally, words long used in Caribbean, Bermuda now part of Oxford Dictionary, says the Times of India. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra from Varnagar to Varanasi under Seva Sankalp Abhiyan this morning. Delhi government approves Durga scheme aimed at providing safe, clean and dignified employment opportunities to women in national capital. Bharat Taxi launched in Lucknow, Gorakhpur, Varanasi, Kanpur and Prayagraj in Uttar Pradesh. All banks, including regional rural banks, to remain open this Sunday for convenience of customers. India's Roshabina Devi bagged silver medal in Wushu at Asian Games in Japan. Satnam Singh and Salman Khan secure bronze in rowing men's double sculls. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
3: వైఎస్ఆర్ కడప జిల్లాకు 266 కోట్ల అభివృద్ది నిధులు కేటాయింపు. విజిలెన్స్ ఎస్పీగా వెంకటరామాంజనేయులు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా. నీతి ఆయోగ్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వైఎస్సార్ కడప జిల్లా అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణ అభివృద్దికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా ఇటీవల 40 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, సెంటర్ డివైడర్లు, ఆధునిక వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ది పనులు చేపట్టనున్నామని తెలిపారు. అదేవిధంగా కడప, కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాల మధ్య రహదారి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 304 కోట్ల 44 లక్షల రూపాయలతో 5.8 కిలోమీటర్ల 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంత అభివృద్దితో జిల్లాకు పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కడప జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు 266 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. కడప నగరానికి అత్యధికంగా 98 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రొద్దుటూరుకు 40 కోట్లు, బద్వేలుకు 27 కోట్లు, పులివెందులకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మైదుకూరుకు 20 కోట్లు, జమ్మల మడుగుకు 19 కోట్లు, పోరుమామిళ్లకు 16 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలకు చెరో 12 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. ఈ నిధులతో పట్టణాల్లో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా తదితర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయంతో పాటు సత్వర న్యాయం అందించడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్ తెలిపారు. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు ఎలాంటి కోర్టు ఫీజు ఉండదని తెలిపారు. కడప జిల్లాలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొని జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాల పురోగతిని వివరించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ది, మౌలిక వసతులు తదితర రంగాల్లో జిల్లాలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. పాఠశాలలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వ్యవసాయం తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై సమావేశంలో

0: చర్చించారు. 2025తో పోలిస్తే 2026లో జిల్లాలో పలు రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎస్పీగా వెంకటరామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. కడపలోని రీజనల్ విజిలెన్స్ కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీసు శాఖలో సేవలు ప్రారంభించిన వెంకటరామాంజనేయులు పలు జిల్లాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అవినీతి నిరోధం, అక్రమాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందుల మున్సిపల్ పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ నిర్వహణ అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు. గతంలో వంట ఏజెన్సీల ద్వారా భోజనం సరఫరా చేయడంతో సమస్యలు ఎదురయ్యేవని ఆయన తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు సురక్షితమైన నాణ్యమైన ఆహారం అందేలా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ షేక్ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత, పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట సితార చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు. గీతరచన వేటూరి

ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట పెళ్ళం ఊరెళ్తే. చిత్రం నుంచి హరిహరన్ కల్పన పాడారు, గీతరచన చంద్రబోస్.

శ్రోతలు చిత్రతరంగిణి ఫిలిం గీతలు వింటున్నారు. ఒక ప్రకటన, వాతావరణ సూచన. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ కేంద్రం వారు తెలియజేశారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ సూచన విన్నారు. ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గీతాంజలి చిత్రం నుంచి. చిత్ర పాడారు గీత రచన వేటూరి.

ఈనాడు చిత్రతరంగిణి కార్యక్రమం చివరికి వినబోతున్న పాట కొండవీటి సింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. గీత రచన వేటూరి.

మీరింతవరకు చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎస్పి రామ్ గారి గాత్రం వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా ప్రణమామ్యహం గోళరాగం ఆదితాళం మైసూర్ వాసుదేవాచార్య రచన

ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్పి రామ్ గారి గాత్రం వింటున్నారు. కార్యక్రమం చివరగా మానస సంచరి సామరాగం, ఆదితాళం, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన

మీరు ఇంతవరకు కన్నడ సంగీత కార్యక్రమంలో ఎస్పి రామ్ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. మరి ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చంటి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు

ఈనాటి నమస్తే నమస్తే అమరావతి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, మరియు పి సుశీల పాడారు. గీత రచన వేటూరి.

మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. వాతావరణ సూచన: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది.

0: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వారు తెలియజేశారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. శ్రోతలకు నమస్కారం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ అభివృద్ది, నూతన సాంకేతికతలు, రైతుల సాధికారతపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ బి విజయ్ ప్రసాద్ గారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ భీమునిపట్నం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రసాద్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, సార్ నమస్తే అండి.
2: నమస్తే.
1: సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ది అనేది గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగం ఎలా ఉందని మీ అభిప్రాయం అండి?
2: భారతదేశ వ్యవసాయ రంగం అయితే ప్రస్తుతానికైతే పురోగతిలోనే ఉంది. గతంతో పోల్చుకుంటే మనం గతంలో 5% జీడిపినే మనం నమోదు చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ 25 సంవత్సరానికి సుమారుగా 6% జీడిపిని మనం నమోదు చేశాం. అంటే అభివృద్ధి బాగానే ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అదేవిధంగా రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగం అయితే గనక ప్రస్తుతం అయితే అభివృద్ధి పదంలోనే సాగుతుంది.
1: ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయండి?
2: సవాళ్లు ఉన్నాయమ్మా, లేకుండా ఏం లేదు. కాకపోతే ముఖ్యంగా గ్రోత్ ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ 18% దాటి ఇప్పుడు మనం 25% గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకున్నాము 2026 సంవత్సరానికి. అయినప్పటికి కూడా మనకు సవాళ్లు ఉన్నాయి. ఏంటంటే మనకి వాతావరణ మార్పులు, రెండవది చిన్న కమ్మతాలు వ్యవసాయ రంగంలో, తర్వాత ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాగునీరు సదుపాయం తక్కువ ఉంది, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రైతు పండించిన పంటకి మార్కెట్ ధర కల్పించాలి. ఇవి ప్రస్తుతానికి ఉన్న సవాళ్లు. తర్వాత రైతుకి ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువు చేయాలి. చేరువు చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్రస్తుతం ఉన్న 18.5% గ్రోత్ ని మనం 25% వరకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది.
1: అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించడం కోసం కావచ్చు, లేదంటే రైతుల సాధికారత కోసం కావచ్చు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమైనా ఉన్నాయండి?
2: ఉన్నాయండి, ఖచ్చితంగా. మనకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను అభ్యున్నతి కోసం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా రైతులని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెట్టుబడి, అంటే సకాలంలో రైతుకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు లేదా ఇతర వ్యవసాయ రంగమైన అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అనే పథకం కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు అందిస్తుంది 3 దఫాలుగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నుంచి 2,000 రూపీస్ రిలీజ్ చేసిందో ఫస్ట్ ఫేజ్ లో, అప్పుడు 5,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 దఫాలుగా 5,000, 5,000, 4,000 అంటే 14,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 2,000 అంటే మొత్తం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. పెట్టుబడి సహాయంగా రైతు పండించే పంటకి రైతుకి కావాల్సిన ఇమీడియట్ గా విత్తనాలు కావాలి. కావాలంటే ఎవరి దగ్గర చేయి చాపి అప్పులు తెచ్చి పరిస్థితి కాకుండా, ఇది దీన్ని పెద్ద రైతులను దృష్టిలో పెట్టుకుని చేయటం కాదు, ఇది సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల రైతులు ఏమవుతుందంటే వారికి కావాల్సిన ఉపకరణాలు ఏవైతే వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తనాలు కొనాలి. ఒక వరి పంట వేయాలంటే ఒక ఎకరంలో కనీసం 1 బస్తా విత్తనం కొనాలి. ఈ రోజున 12 నుంచి 1,000 రూపాయలు ఉంది. ఒక 2 బస్తా కొనాలి డిఏపి 1,300 రూపాయలు ఉంది. ఒక పొటాష్ బస్తా కొనాలి 1,800 రూపాయలు ఉంది. ఒక యూరియా బస్తా కొనాలి 267 రూపాయలు ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే ఖర్చు అంతా ఇస్తున్నారంటే కాదు, పెట్టుబడి సహాయంగా గవర్నమెంట్ చేయూత అందిస్తుంది. దానివల్ల రైతుల్లో ఆనందం, అంటే నా పంటకి నేను ఎవరికి అప్పు కోసం వెళ్ళక్కర్లేదు, ముందు నేను ఈ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులు ఒక భరోసా వచ్చింది, రైతులు ఒక ధైర్యం వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. రెండవది, పండించిన పంటకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి

0: ఫసల్ బీమా యోజన, ఆ పథకం ద్వారా రైతు పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఒకవేళ అధిక వర్షాలు గాని, అసలు వర్షాలు లేకపోవడం వల్ల గాని, లేదా చీడపీడల వల్ల గాని పంటలు నాశనం అయినప్పుడు రైతు పండించే పంట ఏదైతే ఉందో దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెన్షన్ చేస్తాం, పంట కోత ప్రయోగాలను చేస్తాం. ఆ పంట కోత ప్రయోగాల్లో వచ్చినటువంటి యావరేజ్ ఈల్డ్స్, సరాసరి దిగుబడికి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దానివలన రైతుకి భరోసా కల్పించడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సొమ్మును చెల్లించి ఈ స్కీమ్ను రైతులకి అందిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులకైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నప్పుడే ఆ పంట రుణంలోనే కొంత అమౌంట్ ని ఇన్సూరెన్స్ కి బ్యాంకే కడుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. అదే విధంగా ఒక రైతు పంట రుణం తీసుకోలేదు కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి క్రాప్ కి, డైరెక్ట్ రైతు కూడా చేయించుకోవచ్చు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్ లో ఫిల్అప్ చేసి పెడితే గనక మినిమం దానికి 2% అంటే క్రాప్ బట్టి ఆ పర్సంటేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత అనేది. సో దాన్ని మనం పే చేసి రైతు స్వయంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కూడా ఉంది, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్. అదేంటంటే ఒకవేళ అది గనక ఎక్స్ట్రా చేయించుకుంటే వాతావరణం వలన ఏదైనా ఇబ్బంది కలిగితే, ముఖ్యంగా పండ్ల తోటలకు చాలా వస్తుంది, మామిడి, కాఫీ ఇట్లాంటి పంటలకి నష్టం జరుగుతుంటుంది. జరిగినప్పుడు అంటే ఒకేసారి వీధులు గాలి వేసి మొత్తం కాయలనే రాలిపోతాయి, వడగల్ల వాన వచ్చి కాయలనే రాలిపోతాయి, లేకపోతే అరటి చెట్లు పడిపోతాయి. అట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ ఉంది. సో రైతుకి ప్రభుత్వం ఏంటంటే పంటకి చేయూతిస్తుంది, పంట నష్టపోతే దానికి భరోసా ఇస్తుంది. ఏ విధంగా? ఇన్సూరెన్స్ ద్వారా. ఇది కాకుండా రైతు పంట పండించాలంటే కావాల్సినవి ఉపకరణాలు ఇచ్చింది. ఇక్కడ నీరు కూడా కావాలి. ప్రధానమంత్రి కృషి సంచయ యోజన అనే పథకం ద్వారా సూక్ష్మ నీటి పారుదల అంటే బిందు సేద్యం అని, అదేవిధంగా తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాం, తుంపర్ల సేద్యం అని, ఈ విధంగా రైతులకి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాటికి పక్కగా ఉపయోగపడతాయి. ఈ తుంపర్ల సేద్యం అనేది ఈవెన్ ఫీల్డ్ క్రాప్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే తక్కువ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కృషి సంచయ యోజన ద్వారా రైతులకి ఎస్టీ ఫార్మర్స్కి అయితే ఆల్మోస్ట్ 100% ఫ్రీ, వెరేజ్ ఎస్సీ రైతులకైతే 75%, సాధారణ రైతులు 50%. ఈ విధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది, ఇచ్చి రైతులకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది ఒక పక్క. తర్వాత మరి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక ఏటీఎం కార్డు మందర ఉంటుందో కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆధార రైతుకి గుర్తింపిచ్చి దాని ద్వారా సకాలంలో పంట రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా. కిసాన్ క్రెడిట్ కార్డు కనుక రైతు కలిగి ఉన్నాడంటే బ్యాంకులకు వెళ్తే ఇమీడియట్గా దానికి ప్రయారిటీ బేసిస్లో తనకున్నటువంటి వ్యవసాయం ఏదైతే పాస్బుక్ ప్రకారంగా పట్టాదారు పాస్బుక్లో ఉందో దానికి తగ్గట్టుగా అతను వేసే పంటకి పంట రుణాలు కూడా ఇస్తున్నారు. అందులో కూడా రైతుకి ప్రయారిటీ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు మద్దతు ధర కల్పిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన తర్వాత మద్దతు ధర ఎందుకు? ఎప్పుడైతే మార్కెట్లో ధర లేదో ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అది పక్కన పెడితే కొనుగోలు చేసేటప్పుడు కూడా రైతులకి ప్రయారిటీ ఇవ్వటం. తర్వాత ఈ మధ్య మీరు వినే ఉంటారు నమో డ్రోన్ దీది అని, పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళల్ని గుర్తించి వాళ్ళకి డ్రోన్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటర్లుగా వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈరోజు లేబర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న కొలది వ్యవసాయం మీద లేబర్ షార్టేజ్ వచ్చింది, రకరకాల కారణాలు అవన్నీ సెపరేట్. కానీ ఈ పరిస్థితుల్లో లేబర్ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో, ఒక చీడపీడలు వచ్చాయి లేదా ఒక ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు ఖచ్చితంగా డ్రోన్ టెక్నాలజీ కావాలి. సో అందుకనే ముందుగానే ప్రభుత్వం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళల్ని మరి ప్రోత్సహించి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి డ్రోన్లు కూడా సుమారుగా 410 డ్రోన్స్ అనుకుంటాను, అందులో మనకు సుమారుగా 140 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. సో ఈ విధంగా కూడా రైతులకి ప్రోత్సాహం చేస్తుంది.
1: ఓకే, మరి ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదండి, రైతులందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పథకాల గురించి అవగాహన కల్పించాలి అంటే ఒక వ్యవసాయ రంగం అనేది కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారండి?
0: ఖచ్చితంగా, మీరు అన్నట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ పైన ఉంది. అలాగే ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం అనేది ప్రతి గ్రామానికి ఉంది. ఈ రోజున ఇది ఒక నాలెడ్జ్ డిస్మినేషన్ సెంటర్ యాక్చువల్గా చెప్పాలంటే. దీని ద్వారా రైతులకు ఇప్పుడు ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, లేదా మన చుట్టుపక్కల మండలాల్లో కానీ అమలవుతున్నటువంటి కొత్త ఆధునిక పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దాన్ని దృశ్య శ్రవణ మార్గాల ద్వారా చూపించే ఏర్పాట్లు ఆ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జ్ అని విలేజ్ అగ్రికల్చర్

0: రెసిస్టెంట్ అనొచ్చు, లేదా కొండ దగ్గరలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, కొండ దగ్గరలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్ ఉన్నారు. ఇలాగా ప్రతి రైతు సేవా కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్. సో వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క పరిజ్ఞానం అందించడానికి, ఈ ఇందులో ఒక హాల్ కూడా ఉంది, రైతులు ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు. అలాగే ఒక లైబ్రరీ క్రియేట్ చేశారు. ఎవ్రీ మంత్ అక్కడ ఒక పాడి పంటల మ్యాగజైన్ అని, వివిధ పంటల మీద, ఆ ప్రాంతంలో పండే పంటల మీద రకరకాల లిటరేచర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా రైతులు ఏంటంటే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విస్తరణాధికారి మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గ్రూప్స్ అని ప్రతి మండలానికి ఒకటి పెట్టాం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అంటే అందరు రైతులు అందులో ఉంటారంటే కాదు, ప్రతి గ్రామం నుంచి 15 నుంచి 20 మంది రైతులు ప్రోగ్రెసివ్ రైతులు, అంటే అభ్యుదయ రైతులు అంటాం. అంటే ఊర్లోకి వెళితే వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా వ్యవసాయంలో పాల్గొంటారు, కొత్త దానాన్ని తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళు తెలుసుకోవాలనుకునేవి కాకుండా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని కూడా మనతో పంచుకుంటారు. అలాంటి రైతులందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ గ్రూపుల ద్వారా ప్రతిరోజు ఒక మెసేజ్ పంపిస్తుంటాం. ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన మెసేజ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన మెసేజ్, ఒక కొత్త వంగడం వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, లేదా ఒక రైతు మంచి అభివృద్ధి సాధించారు, ఏదో ఒక దిగుబడి వచ్చింది ఆ గ్రూపులో పెడతాం. సో ఈ విధంగా డిస్కస్ చేయడం వలన ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఈ అభ్యుదయ రైతుల వల్ల కూడా తోటి రైతులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకాలు ఇంతకు మాట్లాడారు, ఇవన్నీ కూడా తోటి రైతులకి ఈజీగా చేరువ అవుతున్నాయి. ఇది ఒక పద్ధతి చేసాం. ఇది కాకుండా ఇప్పుడు మనము రైతులకి క్రాప్ను బుక్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా రైతులకి ఏ విధంగా అనేది డిజిటల్ టెక్నాలజీ సెపరేట్, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందించే విధంగా. అది కాకుండా లిటరేచర్ ప్రింట్ చేస్తున్నాం. డిఆర్సీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ అని, ఈ ఫార్మర్స్కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. అవి మంత్లీ వన్స్ లేదంటే షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. లేదు ఎరువులు యాజమాన్యం ఉంది, ఏ పంట ఎరువులు ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కానీ, శాస్త్రీయత కానీ రైతులకి చేరటంలో రకరకాల మోడ్స్లో పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో పోస్టర్స్ పెడతాం, ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాల ఉపయోగం ఏమిటి, రైతులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్లైన్ అప్లికేషన్. సో రైతుకి ఏదైనా పట్టాదార పాస్బుక్లో కూడా ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఈవెన్ బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు కూడా రైతులకు ఏదైనా సహకారం కావాలంటే వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి, బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి రైతులకి సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది.
1: సో ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా నమో డ్రోన్ దీది ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా అంటే పాత తరం పద్ధతుల్ని కొన్ని వదిలేసి ఈ దుక్కి దున్నడంలో కానీ లేకపోతే నీటిని అందించడంలో కానీ వాటిలో కొత్తగా సాంకేతిక మార్పులు అంటూ ఏం వచ్చినాయండి?
0: వచ్చినాయండి. పాత తరంలో మనకి ప్రతి ఇంట్లో కూడా పశువులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు రాను పాడి పశువులు ఉన్నాయి కానీ పేడ పశువులు లేవు. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు ఉంది కాబట్టి అది కూడా వ్యవసాయమే. సో మిల్క్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి ప్రతి రైతు వ్యవసాయ పరంగా ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్కి ఉంది. అయితే వ్యవసాయ పరంగా వచ్చినప్పటికి ఇప్పుడు మనం ట్రాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి. దీంతోపాటు ఇప్పుడు ఏం వచ్చినాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఫలానా పంటకి ఎంత నీరు కావాలి అనేది ఒక చిప్ ద్వారా డిజైన్ చేసి అక్కడ పెడితే, ఒక మీటర్ అక్కడ పెడితే ఖచ్చితంగా ఆ మాయిశ్చర్ ఆ సాయిల్లో ఉందా లేదా అని రైతుకి సాంకేతికం ఆ సెల్ ఫోన్కి వస్తుంది. దాని ద్వారా ఇరిగేషన్ ఇవ్వాలి లేదా, ఇస్తే ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి అనేది కూడా రైతు ఇప్పుడు డిసైడ్ చేసుకో. అటువంటి పరిజ్ఞానం వచ్చింది, అది ఇంకా చేరువు అవ్వాలి. ఉంది, మనకు అందుబాటులో ఉంది కానీ ఇవి చేరువు అవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయి, అదేవిధంగా హార్వెస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేబర్తో పని లేదు. తుఫాను మీరు హెచ్చరిక ఇచ్చారంటే రేపు తుఫాన్ వస్తుందనకి ఈ రోజు ఒక ఇంచుమించు 100 ఎకరాల కట్ చేస్తుంది, అది నూర్పిడి కూడా చేసేసి బ్యాగ్స్కి ఇచ్చేస్తుంది, నైట్ కూడా పని చేస్తుంది, దానికి డే అండ్ నైట్ ఏం లేదు. సో ట్రాన్స్ప్లాంటర్స్ అదేవిధంగా ఉడుపు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ ఉడుపు చేస్తారు, లేబర్ ఏం అవసరం లేదు, ఇద్దరు మనుషులు ఉంటే సరిపోదు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇప్పుడు రైతు పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా కొంత సొమ్ము రైతుకి ఇస్తుంది. ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు జిఎస్టి సంస్కరణలు జరిగినాయి కదండి, జిఎస్టి సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి గాని వ్యవసాయదారులకు గాని ఉపయోగాలు ఏమున్నాయండి?
0: జిఎస్టి అనేది రైతు వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి మనకు అంత పెద్దగా ఏమీ లేదు, కానీ కొన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెకనైజేషన్ లో జిఎస్టి ఉంది. ఇప్పుడు మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. యాంత్రీకరణ అనేది ఆధునిక యంత్ర పరికరాలు రైతుకు చేరువవ్వాలి, వాటి ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా, దాని ద్వారా రైతులకు ఉపయోగమే జరుగుతుంది.
1: ఈ రైతు ఉత్పత్తులకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తారు.

0: కనీస మద్దతు ధర అంటే ముఖ్యంగా రైతు పండించేటప్పుడు పంటకి, ప్రతి పంటకి కొంత ఖర్చు అవుతుంది పెట్టుబడి. ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రైతుకి రాకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. సో అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పంటకి ఒక కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, MSP అంటారు దాన్ని, ఆ కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అంటే ఏంటి, రైతు పండించిన పంటకి మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా ఒక అసెస్మెంట్ చేస్తాం. ఈ సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ కంటే 2026 సంవత్సరానికి ఇప్పటి నుంచే మేము పెట్టుబడి ఎంత అవసరం, ఒక వరి పంటకి ఎంత అవసరం, ఒక చెరుకు పండించాలి ఎంత అవసరం, లేదా ఒక మామిడి పండించాలి ఎంత అవసరం అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ కూలీలు ఖర్చు అనండి, ఉపకరణాలు ఖర్చు అనండి, లేదంటే ఇతర ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కలిపితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్క వేసిన తర్వాత అది ఒక బ్యాంకర్స్ మీటింగ్లో కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత మద్దతు ధర ఉండాలి, దిగుబడి కూడా లెక్క వేయాలిగా. ఇప్పుడు ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, యావరేజ్ ఈల్డ్, దానికి పంట కోత ప్రయోగాలని చెప్పాను. సో పంట కోత ప్రయోగాల ద్వారా ఎంత ఈల్డ్ వచ్చినప్పుడు సో రైతుకి ఎంత ఖర్చు అయింది, ఎంతకు అమ్మాలి, అతనికి నష్టం లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఒక MSP క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్లో ఈ ధరను కూడా కొనకుండా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తుంది, అది కనీస మద్దతు ధర.
1: ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయదారులకి రైతులకి వచ్చిన అభివృద్ధి ఏంటంటారండి మీరు?
0: చాలా అభివృద్ధి వచ్చిందమ్మ. పెను మార్పులు ఏంటంటే ఇరిగేషన్ లో మార్పు వచ్చింది, నీటి పారుదల వ్యవస్థను బలపరిచారు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్, ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక మనం మరో 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకోగలిగితే సస్యశ్యామలం అవుతుంది. అసలు అంటే ఇప్పటికే భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద. ఆ విధంగా నీటి పారుదల వ్యవస్థని బలపరిచారు, ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది, ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. నదుల అనుసంధానం అంటున్నారు, అది అనుసంధానమే జరిగితే అద్భుతం జరుగుతుంది, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేశారు చాలా వరకు. సో దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు ఇచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూ ఎంటర్ప్రీనర్స్ గా చేయాలని, ఈ రంగంలో కూడా వాల్యూ అడిషన్, పండించిన పంటకి కొంత దాని రకరకాల రూపాల్లో దాన్ని మార్చి ఇవ్వటం వలన దానికి అధికమైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి, లేదా రైతుకు లాభాలు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. న్యూట్రీ సీరియల్స్ ఉన్నాయి, న్యూట్రీ సీరియల్స్ అంటే ఇప్పుడు రాగి, జొన్న, సజ్జ, ఇప్పుడు అందరూ కూడా అవే తింటున్నారు,
1: చిరుధాన్యాలు.
0: ఎస్, ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఒక పూట రైస్ తింటున్నారు. సో దానికి ఈ విధంగా రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఏమైందంటే రైతులు పంట మార్పిడి వైపు కూడా వెళ్ళారు. మనం వెళ్ళాలి, పంట మార్పిడికి వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే సనాతనంగా వచ్చిన పంటను అదే పండిస్తారంటే కుదరదు. రైతు మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఈ పంట మార్పిడి, వాతావరణంలో కూడా మార్పులు జరిగాయి. ఈ వాతావరణ మార్పులకి తగ్గట్టుగానే మనం పంటల మార్పిడి కూడా చేసుకుంటున్నాం. కొత్త కొత్త వరి వంగడాలు వచ్చినాయి, కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పల్సెస్ అనండి, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచారు, ఆ ఉత్పత్తి కూడా పెంచాలని. కాబట్టి ఈ 14 ఏళ్లలో మనం ఏంటంటే స్వయం సమృద్ధి ఆల్రెడీ ఉంది మనకి, కానీ అందరి తాలూకా ఆలోచన ఎలాగుందంటే ఆరోగ్యమైన ఆహారం మీద ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రోత్సాహం లాస్ట్ 4 ఇయర్స్ గా నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ సంబంధ వ్యవసాయం మీద దృష్టి పెడుతుంది బాగా, ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక పక్కన సనాతన వ్యవసాయాన్ని మనం సాగిస్తేనే కొంత మార్పుకి మనం తీసుకెళ్తున్నాం. సో నేచురల్ ఫార్మింగ్ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఏంటంటే కనీసం ఒక ఎరువు వేయకుండా, ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా, ఇతర రసాయనాలు ఏమి వాడకుండా, ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూసార పరిరక్షణ. మన పూర్వీకులు మనకి అందించినటువంటి భూమి యొక్క సారాన్ని ఆల్రెడీ రసాయనిక ఎరువుల వల్ల చెడగొట్టాం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. అంటే ఏం చేయాలి, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుందంటే మనకి ఇంకా ఉత్పత్తి పెంచాలంటే అవసరమే, కానీ ఉత్పత్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి పంటలు మనం పండించాలి, ప్రకృతి సిద్ధమైన పంటలని. సో దాన్ని దృష్టిగా చేసి 14 సంవత్సరాల్లో రైతులకి చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇప్పుడు ప్రకృతి సేద్యమైన పంటల్ని.
1: ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో రైతుల కోసం, వాటిల్లో ఒక వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులుగా ఇంకా ఇందులో మార్పులు కావాలి లేదా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి, ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
0: రైతులకి ప్రభుత్వం సహకరిస్తున్న విధానం బాగుంది, ఇంకా కావాల్సింది ఏంటంటే రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి శాస్త్రీయ వ్యవసాయం మీద. ఇంకా ఆ రీచ్ అవ్వడానికి చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలి. ఏది ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా అక్కడ మనం ఏదైతే నూతన పద్ధతులు మనం కనుగొంటున్నామో అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇంకా మనం మోర్ ట్రైనింగ్స్ కానీ, మోర్ ఎక్స్పోజ్ విజిట్స్ కానీ రైతులకి, అదేవిధంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ కానీ చేయటం ఒకటి. రెండోది నీటి పారుదల వ్యవస్థను మనం ఇంకా అనుకున్నాం, ఇంకా దాన్ని బలపరచాలి. ఎందుకంటే వితౌట్ వాటర్ వి కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ క్రాప్, ఏ పంట అయినా. సో దాన్ని మనం ఇంకా మనం కొన్ని కొత్త పద్ధతులు మనం రైతులకు అందించే విషయంలో చేయాలి, ఇంకా చేరువు చేయాలి. అది కాకుండా మెకనైజేషన్ ఒకటి, మెకనైజేషన్ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అంది, నాకు తెలుసు 40% ఫార్మర్సే దీన్ని అందుకున్నారు, రిమైనింగ్ 60% ఇంకా గ్యాప్ ఉంది.

0: ఈ యాంత్రీకరణ అనేది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఏర్పాటు చేయడం, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం, ఆ సంఘాల ద్వారా రైతులకు కనుక చేరువు చేస్తే, యాంత్రీకరణ ఈ నూతన పద్ధతులు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ ద్వారా రైతులకు ఇంకా మరింత చేరువవటం, రైతుల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీ, ఇప్పుడు అనుకున్నాం ఎంఎస్పీ అని, అది ఆ ఈనా మార్కెటింగ్ అనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అని. ఆన్లైన్లోని రైతు పండించిన పంటను శాంపుల్ పెడితే ఎక్కడో ఢిల్లీలోని వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో పండించిన పంటను చూస్తాడు, ఇది నాకు ఈ రేటు కంటే ఆ రేటు కొంటాడు నచ్చితే శాంపుల్ చూసుకొని. సో ఈనా మార్కెటింగ్ వచ్చింది. ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా రైతులకు చేరువు చేయాలి. ఇది ఎలా ఉందంటే కొంతమందికే తెలిసింది, ఇది ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. సో రైతులను ఎన్రోల్ చేయాలి, రైతులను ఇంకా ఎడ్యుకేట్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యలో అట్లీస్ట్ ఫ్రమ్ 8th క్లాస్ ఆన్వర్డ్స్ వ్యవసాయం గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి. అది లేకపోతే చాలా మంది పిల్లలు, వరి ఎక్కడి నుంచి వచ్చింది, చెట్టు నుంచి వచ్చి అంటారు, చెట్టుకి మొక్కకి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి 8th క్లాస్ నుంచి కనీసం ఈ పాఠ్యాంశంగా చేర్చి, ఇంటర్మీడియట్ తర్వాత ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ 10th క్లాస్ వరకు ఒక పాఠ్యాంశంగా పెడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టింది. అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ ని ఎంపిక చేసి జిల్లాల్లో 1-2 స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఆనందపురంలో హై స్కూల్ తీసుకున్నాం, అలాగే నారాయణరాజుపేట అని భీమిలిలో ఒక హై స్కూల్ తీసుకుని, ఈ 2 స్కూల్స్ లో స్కూల్ పిల్లల ద్వారానే మట్టి నమూనాలు వారి పొలాలను సేకరిస్తున్నాం, వాళ్ళ చేతే ఆ సాయిల్ ని టెస్ట్ చేయిస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలి వాళ్ళకి నేర్పించి, వాళ్ళ చేత టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ ఏ విధంగా అమలు చేయాలో, రైతులు ఏ విధంగా ఎరువులు వాడాలో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఏ విధంగా వాడాలో వాళ్ళ పొలంలో అనేది వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాం. ఎప్పుడైతే విద్యార్థులని ఇన్వాల్వ్ చేసామో రేపు భావి భారత పౌరులు వారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అల్టిమేట్ గా ఏ ఉద్యోగం చేసినా తినడానికి అయితే తిండి కావాలి, దానికి పంటలు కావాలి. సో దాని బాధ్యత, దాని విలువ వారికి తెలియాలని నేను కోరుతున్నాను.
1: మీలాగా వ్యవసాయ శాఖకి, వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయితే రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశం వ్యవసాయ రంగంలో ఏ స్థితిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఖచ్చితంగా మనం టార్గెట్ అయితే 25% గ్రోత్ అనుకున్నాం. ఏదైనా ప్రకృతి సహకరించాలి, మన ప్రయత్నాలు చక్కగా చేసినప్పుడు ప్రకృతి సహకారంగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 6.5% గ్రోత్ లో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే 18.5 నుంచి 25 అనుకున్నాము, మరో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా ఎచీవ్ అవుతామండి.
1: వికసిత్ భారత్ అనేది ఇప్పుడు మన నినాదం కదండి, సో వికసిత్ భారత్ కోసం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, సో దానివల్ల భారతదేశం ఉన్నతిని ఏ విధంగా మనం చూడొచ్చండి?
0: వికసిత్ భారత్ లో మనం చూసుకుంటే వ్యవసాయ రంగంలో భూసార పరిరక్షణ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్ గా. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటైజ్ గా నేల పరిరక్షణ చేస్తుంది. నీటిని కాపాడుకోవాలి, నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి, దానికోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నూతన వంగడాలను మనం సృష్టి జరిగినాయి, వాటిని సమర్థవంతంగా మనం పండించాలి. అంటే ఇప్పుడు యాంత్రీకరణ మనకు అవసరం, లేబర్ షార్టేజ్, ఒక పక్క ఎన్ఆర్జీఎస్ఈ ప్రోగ్రెస్ లేబర్ షార్టేజ్ వస్తుంది, దానికి యాంత్రీకరణే మార్గం. సో ఈ మూడు మనం చేసి మార్కెటింగ్ మనం కల్పిస్తే కనుక వికసిత భారత్ లో ఖచ్చితంగా మన వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది, రైతులందరూ వికాసంతో ఉంటారని నేను అనుకుంటాను.
1: జనరల్ గా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉండేవారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలనో లేకపోతే వేరే చోట్లకి వెళ్ళిపోవడం అనేదో జరుగుతున్నారు, మళ్ళీ మేము వ్యవసాయాన్నే తీసుకుంటాము అన్నవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. మరి ఇది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే మనకి ఇబ్బంది పడతాం కదండి, అందుకని పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించడానికి ఏం చెయ్యాలంటారు, మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: చాలా మంచి ప్రశ్న అది మాత్రం. యాక్చువల్గా మేము కూడా ఫీల్ అయ్యేది అదే, ఎప్పుడు ఎక్కడైనా రైతులతో మాట్లాడేటప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్పేది అదే, మీరు వ్యవసాయం చేశారు, మీ తండ్రి గారు వ్యవసాయం చేశారు, మీ తాతగారు వ్యవసాయం చేశారు, మీరు చేయబట్టి ఈ రోజున మేము అందరం తింటున్నాం. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని ఎందుకు విడనాడుతున్నారంటే వ్యవసాయం అనేది ప్రకృతితో చేయాలి, ప్రతిదీ కూడా ఆరుబయట చేయాల్సిందే, సుఖాలకు అలవాటు పడిపోయాం. ముఖ్యంగా విద్యార్థులు అనేసరికి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది, ఊర్లో చదవట్లేదు ఎవరు, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. రెండోది మీరు అన్నారు కదా, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి లాస్ట్ 4 ఇయర్స్లో 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒకటి అడిగా, ఎందుకు మీరు మళ్ళీ అంత మంచి పొజిషన్లో ఉద్యోగం చేసేది వదిలేసి వ్యవసాయానికి వచ్చారంటే, సార్ మాకు అక్కడ తృప్తి లేదండి, మాకు ఈ వ్యవసాయం చేయాలనుకున్నా. అసలు ఏం చదువుకున్నారంటే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, వ్యవసాయానికి సంబంధం లేదు వాళ్ళు, కానీ వాళ్ళకున్నటువంటి ఈ మీడియాలో తెలుసుకొని మంచి మంచిగా నాలుగు సంపాదించి ఈ రోజున భార్య భర్తలు కలిసి ఇక్కడ మనకు దగ్గరలోనే కొంత ల్యాండ్ లీజ్ తీసుకుని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. అంటే మార్కెటింగ్ ఎక్కడ మనం టైప్ చేయొచ్చు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది, చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారండి, కాకపోతే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి.
1: సో ఒక వ్యవసాయ శాఖ నిపుణులుగా రైతు భవిష్యత్తు కోసం మీరిచ్చే 3 ముఖ్యమైన సలహాలు అడిగితే ఏం చెప్తారండి?
0: రైతు భవిష్యత్తు కోసం సలహాలు అంటే ఒకటే అండి, రైతుకి అందరం కూడా చేయొచ్చు.

0: ఫస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీ మనం కల్పించాలి, పంట మార్పిడి విధానం రావాలి. అంతేగాని మూస విధానంలో అదే పంటను పండించడం కాకుండా నేను కొత్తగా పంటల మార్పిడి రావాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు మార్చాలి. అంతేగాని నేను జూన్ నెల వస్తే విత్తనాలు వేసేస్తాను అనుకుంటే అవ్వదు. ఇప్పుడు జూన్ నెల వర్షాలు పడట్లేదు, జూలైలో పడుతుంది, ఆగస్టులో పడుతున్నాయి. సో వాతావరణకు అనుగుణంగా క్లైమేట్ రెజిలియన్స్ అంటాం, అంటే పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా మనం పంటను తీసుకునే ఆలోచన శాస్త్రత ఉంది, దాన్ని అందిపుచ్చుకొని రైతు ముందుకెళ్ళాలి. తప్ప ముఖ్యంగా రైతు ఏంటంటే చేస్తున్న వ్యవసాయంలో చిత్తశుద్ధితో చేయాలి. అంటే ఎక్కడైతే వ్యవసాయమే వృత్తిగా భావించేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడుతున్నారో ఆ వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నారు. సో అది రైతులో ఉన్నటువంటి ఆ మూడు లక్షణాలు కనుక మనం అలవలుచుకుంటే రైతులుగా ముఖ్యంగా ఖచ్చితంగా బాగుంటాం.
1: సార్, వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి, రైతు సాధికారత గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయకర్త ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం,
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం ఉంటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కన్యాశుల్కం చిత్రం నుంచి ఘంటసాల పండు పాట, గీత రచన మల్లాది. మరి పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మండలం జొన్నవారి గ్రామం నుండి తోట అవంతి వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, మరి వీరందరూ కోరుతున్నారు స్టైల్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీత రచన చిన్ని చరణ్. మరి వీరి కోసం ఈ పాట.

మరి నటి రావయతి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటి జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు నువ్వే కావాలి చిత్రం నుంచి శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం కోటి. మరి వీరి కోసం ఈ పాట

శ్రోతలు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. వాతావరణ సూచన: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల దూరంలో వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వారు తెలియజేశారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ సూచన విన్నారు. ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు విజయవాడ దేవీనగర్ నుండి భాస్కర్ వరప్రసాద్, రమణమూర్తి, మహాలక్ష్మి, పవన్ మరి వీరు కోరుతున్నారు నేరము శిక్ష చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాండపాట, గీత రచన దాసర్ది, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. మరి భాస్కర్ వరప్రసాద్ గారి కోసం ఈ పాట

చూడండి నా పనితనమేదో చూడండి. ఈనాటి రావయితీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రాజమండ్రి నుండి శ్రీనివాస్ దేవి, మరి వీరు కోరుతున్నారు డాడీ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, చిత్ర పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఈనాటి రావతిథి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్రామం నుండి తిరువతిరి వెంకట సుబ్బారావు, శ్రీదేవి. మరి వీరు కోరుతున్నారు యముడికి మొగుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావతిథి కార్యక్రమంలో చివరి పాటను కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, మరి వీరందరూ కోరుతున్నారు బంగారు బుల్లోడు చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాండ పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజకోటి, మరి వీరి కోసం ఈ పాట

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ముందుగా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ సాహిత్యం హరిచరణ్ తన్వి పాడిన గీతం, చిత్రం ఆవారా.

ఈనాటి గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట జై చిరంజీవ చిత్రం నుంచి కార్తీక్ శ్రేయా ఘోషాల్ పాడారు. గీతరచన సిరివెన్నెల

కార్యక్రమంలో సిరివెన్నెల సాహిత్యానికి జెస్సీ గిఫ్ట్ కల్పన పాడిన గీతం వింటారు. చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా.

గుర్తు చేసుకుందాం. మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్ర గీతాలు వింటారు. ముందుగా నిన్నే పెళ్లాడత చిత్రానికి రాజేష్ పడిన సిరివెన్నెల సాహిత్యం, సందీప్ చోత సంగీతం.

0: మిశ్రమ చిత్రానికి ఏఎం రాజా పి సుశీల పాడిన పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. సమయం 12 గంటలు కావస్తుంది. ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే జాగృతి శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सेवा जीवन का मुख्य उद्देश्य और स्वभाव में होनी चाहिए. उन्होंने कहा कि राजनीति में भी सेवा ही मार्गदर्शक सिद्धांत होना चाहिए, चाहे व्यक्ति किसी भी सर्वोच्च पद पर क्यों न पहुंच जाए. श्री मोदी ने गुजरात के

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు పాండురంగ మహత్యం చిత్రం నుంచి పాటలు వినండి.

మీరింతవరకు 1957 సంవత్సరంలో ఎన్ఏటి ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విడుదలైన పాండురంగ మహత్యం చిత్రం నుంచి పాటలు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తా

0: తాంధ్ర దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు.
1: आत्मविश्वास, आत्मअनुशासन, सकारात्मक सोच, संवेदनशीलता और नैतिक मूल्यों से भी परिपूर्ण.
0: సే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యల పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిషా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం

0: పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలుచోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్దిదారులకు అందిస్తారు. టాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ టాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ టాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్దంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవ్లతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్టపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించిన పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. జానపద కళారూపం.

ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో భక్త పురందరదాసు జీవిత చరిత్ర కంజీర కథ వింటారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు. వంతలు శ్రీ పాలూరి రత్నం. హార్మోనియం శ్రీ పెనుకుర్తి సోంబాబు. డోలక్.

ఆకాశవాణి శ్రోతలకు నమస్సంజలి తెలియజేస్తూ భక్త పురంధరదాస్ జీవిత చరిత్ర కంజరి కథ వినండి, ఆస్వాదించండి. భవ్య సనాతన

వరపుత్రులుగా గన్న భూమి భవ్య సనాతన భరత కండమున పాసురమైనది మహారాశ్రము. దివ్యక్షేత్రాలకు నిలయమైంది భక్త తుకారాం, నామదేవుడు, యాకనాథుడు వంటి మహాభక్తులకు, శిరిడీ సాయినాథు వంటి సద్గురువులకు పుట్టినిల్లు మహారాష్ట్రం. అలాంటి మహారాష్ట్రంలో పూనా నగరానికి సమీపంలో పురందరగడం అనే ఒక మహాపట్టణం ఉంది. కవులు, పండితులు, ఆధ్యాత్మవేత్తలు, వ్యాపారులతో నిండి ఉన్న పురందరగడం పుణ్యమూర్తులే.

పురందరను. దేవేంద్రుడు కొలువుండే అమరావతిలాంటి పురందరగడంలో కొందరు బ్రాహ్మణులు వ్యాపార వృత్తిని చేపట్టి వైదిక వృత్తి విడిచిపెట్టారు. అలాంటి వారిలో విఠోబా పొంత అనే బ్రాహ్మణుడు 90 లక్షల ధనాన్ని ఆర్జించినా పిసనాదితనం విడిచిపెట్టలేదు. అతని భార్య మహాపతివ్రత, ఆమె ఒకనాడు భర్తతో సంతానం లేని సంపద వ్యర్థం కాదా, అశుద్ధ ప్రదక్షిణలు చేద్దాం, పండరీపురం వెళ్ళి అన్నది. భార్య కోరిక మన్నించాడు విఠోబా పంతు. పండరీపురం అశుద్ధ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఇది అలా రావి వేప చెట్టు కలిసిన పెరిగిన తోట అశ్వద్ధ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో పాండురంగడు కల్లో కనిపించి ఆశీర్వదిస్తున్నాడు. నారదం

అలా పాండురంగని ఆశీర్వాద బలం వల్ల విఠోబా పంతుకు ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి శ్రీనివాస నాయకుడు అని నామకరణం చేశారు. అతడే తర్వాత కాలంలో పురంధరదాసు అయ్యాడు. వైదిక వృత్తులు నేర్చినా కూడా శ్రీనివాసుడు వ్యాపారంలోనూ పిసనాదితనంలోనూ తండ్రిని మించాడు. 9 కోట్ల ధనాన్ని ఆర్జించి వివాహితుడై ఆడపిల్లకు తండ్రి అయినాడు. పుట్టాడ

నారదంశంలో పుట్టిన, భగవద్వంశంలో పుట్టిన కర్మను అనుభవించక తప్పదు. భగవంతుని ప్రేరణ లేనిదే భవసాగరం దాటే ఉపాయం తట్టదు. అలా పాండురంగని ప్రేరణ వల్ల ఒకనాడు శ్రీనివాస నాయకుడు పండరిపురం

దక్కన తీసుకుని శ్రీనివాసుని దశ దిశ మార్చాలని ప్రయత్నించాడు పాండురంగుడు. శ్రీనివాసుని కర్మ బలంగా ఉండటం వల్ల బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండురంగుని తప్పించుకుని దక్కన ఇవ్వకుండానే పురంధరగడం వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు ఒక అమితమైన అద్భుతం చూపించాలనుకున్నాడు దేవదేవుడు పాండురంగుడు. పాండురంగుడు వృద్ధ బ్రాహ్మణుడైనాడు, బ్రహ్మదేవుడు అతని కుమారుడైనాడు. బ్రాహ్మణులిద్దరూ మన శ్రీనివాస నాయకుడు అదే మన పురంధరుని దుకాణానికి వెళ్ళారు. ఒక టెంకాయ ప్రసాదంగా ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి, అయ్యా నా కుమారుని వివాహం నిమిత్తం 100 రూపాయలు దానం ఇవ్వమన్నాడు వృద్ధ బ్రాహ్మణుడు. ఇవ్వనన్నాడు పురంధరుడు. దాన ఫలితం యాకరువు పెట్టాడు. బ్రాహ్మణుడు తన యుక్తితో బ్రాహ్మణునిపై ఎదురుదారి తిరిగి పురంధరుడు త్రోకతుక్కిన తాసుల ఆజ్యం పోసిన అగ్నిలా

వెళ్ళి పొండి పొండి ఎంతటి గడదరి బ్రాహ్మణవయ్యా, నువ్వు ఎంతటి గడదరి బ్రాహ్మణవయ్యా. పురంధరుని పౌరుష వాక్కులు నొచ్చుకుని బ్రాహ్మణులిద్దరూ యాచిస్తూ ఊరంతా తిరిగి తిరిగి మధ్యాహ్నానికి పురంధరుని ఇంటి అరుగుపై విశ్రమించాడు. అప్పుడే వచ్చిన పురంధరునితో, అయ్యా, ఎంత యాచించినా ఎవరూ ఒక్క పైసా కూడా దానం చేయలేదు. ఈ ఒక్క పూట ఆయన భోజనం పెట్టించమన్నారు బ్రాహ్మణులిద్దరూ. శశామేరా వీలు పడదంటూ కఠిన కరుణాత్ముడు పురంధరుడు గెంటివేశాడు. భోజనం చేసి దుకాణానికి వెళ్ళిపోయాడు. పురంధరుడు వెళ్ళాక బ్రాహ్మణులిద్దరూ పురంధరుని భార్యను పిలిచి సంగతంతా చెప్పారు. పరమదయామూర్తి, పతివ్రత, పరిపూర్ణ భక్తురాలైన ఆ మహాసాధి విల్లాలు తన ముక్కెరను తీసి పాండురంగడ పాదార్పణమస్తు అంటూ బ్రాహ్మణులకిచ్చింది. ఆ బ్రాహ్మణులు ముక్కెరు తీసుకుని పాండురంగడి దుకాణంలో అమ్మచూపారు. అది తన భార్యదేనని గ్రహించి పురంధరుడు వారిని వేచి ఉండమని చెప్పి ముక్కెర పెట్టిలో దాసి తాళం వేసి ఇంటికి వెళ్ళి భార్యను పిలిచి ముక్కెరను చూపించమన్నాడు. ముక్కెర చూపకపోతే భార్యాభర్తల బంధం ఈనాటితో తెగిపోతుందని కర్కశంగా హెచ్చరించాడు. ఎన్నో ఏండ్లుగా భర్త లోభగుణాన్ని, మూర్ఖత్వాన్ని, అతను పెట్టే బాధల్ని సహిస్తున్న మహాసాధ్వి ఈ సంఘటిత స్థితికి ఆత్మహత్యే పరిష్కారమని భావించి

ఈ విధంగా ప్రార్థించి తన ముద్దుల పాపను తనివి తీరా ముద్దాడి చివరిసారిగా తులసమ్మకు నీరు పోద్దామని తులసికోట వద్దకు వెళ్ళింది. నీరు పోస్తుండగా తులసికోటలో దగదగా మెరుస్తూ ముక్కురి కనిపించింది. పరుగు పరుగున ముక్కెరు తెచ్చి భర్తకిచ్చి ముక్కెరను చూసి నిశ్చేష్టుడై వాయువేగంలో దుకాణానికి వెళ్ళాడు. పెట్టికి తాళం వేసినటువంటిది వేసే ఉంది, బ్రాహ్మణులు లేరు. వెంటనే ఇంటికి వెళ్ళాడు. భార్య జరిగిన సంగతి అంతా వివరంగా చెప్పింది. వచ్చింది పాండురంగడే అని చెప్పింది. ఆ క్షణంలో పాండురంగడే లీల పురందరుని కమ్మిన మాయపరలు చీల్చివేసింది. దివ్యమైన అనుభవం వచ్చింది.

ఆ క్షణం నుండి పురందరుడు యావదాసిని దానధర్మాలు చేశాడు. కుమార్తె వివాహం చేశాడు. భిక్షవృత్తిని స్వీకరిస్తూ వాగ్గేయకారుడై కీర్తనలు పాడుతూ పాండురంగని సేవిస్తూ పండరిపురంలో నివసిస్తున్నాడు. పురందరిని పూర్తిగా కర్మబంధ విముక్తిని చేయాలనుకున్నాడు పాండురంగడు. అంతరంగంలో అణిగి ఉన్న సత్వరజు సమో గుణాలను అహంకారాలను తొలగించాలనుకున్నాడు. అయితే ఒకనాడు పాండురంగడు పురందరిని వేషంలో భక్తురాలైన ఒక వేశ్య ఇంటికి వెళ్ళి తన చేతినున్నటువంటి కంకణాన్ని బహుకరించాడు. మర్నాడు అపహరించబడిందని చెప్పి రాజుకు ఫిర్యాదు చేశారు. వేశ్య వచ్చి పురందరుడు ఇచ్చినట్లుగా చెప్పింది. పురందరిని రాజుగారు ఏ విధంగా విచారిస్తున్నాడయ్యా అంటే, ఎర్రజే

రాజుగారు పురంధరుడికి 100 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. 2 దెబ్బలు పడగానే పోదార్ని ఆవహరించున్న పాండురంగుడు నగను తానే ఇచ్చినట్టుగా సాక్ష్యం చెప్పాడు. పురంధరుడు నిర్దోషేనని తెలిసింది. ఆ లీలలోని అంతర్యాన్ని గ్రహించాడు పురంధరుడు. ద్వంద్వాతీతమైన త్రిగుణాతీతమైన భక్తి తత్వాన్ని జ్ఞాన కర్మయోగాల్ని ఆవలింపు చేసుకున్నాడు పురంధరుడు.

ఆడు రంగా పాండు రంగా అలా చెప్పి అలా భక్త పురందరుడు వేలాది కీర్తనలు తన మాతృభాష అయిన కన్నడ భాషలో రచించాడు. సంగీతానికి పాఠ్య ప్రణాళిక రచించాడు. వేలాది దాసకోటాలు స్థాపించాడు. భక్తి తత్వాన్ని ప్రచారం చేసి నేటికి భక్తుల నాయకుడై చిరంజీవి అయినాడు. కర్ణాటక సంగీతంలో పితామహుల్లో ఒక్కడైనాడు. కర్ణాటక సంగీతం వర్ధిల్లినంత కాలం పురందరుడు జీవించే ఉన్నాడు. అసతోమా సద్గమయ్యా.

0: మీరింతవరకు భక్త పురందరదాసు జీవిత చరిత్ర కంజీర కథ విన్నారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు, వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వాతావరణ వివరాలు. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు కూడా సంభవించే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర మరియు యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితలపు గాలులు వీచవచ్చు. రాయలసీమలో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వారు తెలియజేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు. ఈ వివరాలన్నీ వాతావరణ పరిశోధన కేంద్రం వారు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు చిత్రగీతాలు.

ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం

అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

పూజాఫలం చిత్రానికి ఘంటసాల పాడిన పాట అది. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వార్ధనగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమం విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్ 2 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు, 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: స్వచ్ఛ భారత్ అభియాన్ సిర్ఫ్ టాయిలెట్స్ కే నిర్మాణ తక్ సీమిత్ నహీ హై, ఇస్ అభియాన్ మే వేస్ట్ మేనేజ్మెంట్ పర్ భీ బహుత్ అధిక ఫోకస్ కియా జా రహా హై. హమారే షహరో మే బడే బడే కచరే కే పహాడ్ బహుత్ బడీ సమస్యా బన్ గయే. అబ్ ఐసే కూడే కే పహాడో కో హటానే కే లియే భీ మిషన్ మోడ్ పర్ కామ్ చల్ రహా హై. ఔర్ హమ్ కచరే సే కంచన్ యాని వేస్ట్ టు వెల్త్ కే మంత్ర పర్ కామ్ కర్ రహే.
0: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకిత భావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, జిల్లా స్టేషన్ లో ఉండే జనాభా 30,000 మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మీకు ఇస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా, మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవతా దృక్పథంలో చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఓకే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ

0: అండ్ ప్రత్యేకంగా మహిళల కోసమే ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటి మాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ఎస్ఎన్ లక్ష్మి గారు అందించిన వివరాలు వినండి.
5: ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్య అయినటువంటి రక్తహీనత గురించి ఈ రోజు మనం చెప్పుకుందాం. రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గటం వలన ఎక్కువ మంది ఆడవాళ్లు ఈ రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని తెలుసుకోవాలంటే ముందు దీని లక్షణాల గురించి మనం చూద్దాం. ఎక్కువగా వాళ్ళు అలసిపోవటం, బలహీనత పడిపోవటం, తల తిరగటం, జుట్టు రాలటం వంటి లక్షణాలు ఎక్కువగా వాళ్ళు ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య సాధారణంగా ఆడవాళ్లలో నెలసరి సమయంలో జరిగేటువంటి అధిక రక్తస్రావం టైంలో మరియు గర్భం దాల్చినప్పుడు కావలసినంత పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకోకపోవడం వలన ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమస్య. అయితే దీనిని నివారించడానికి వాళ్ళ ఆహారంలో ఉండాల్సినటువంటి పోషక విలువల గురించి మనం చెప్పుకుందాం. మరి ముఖ్యంగా ఇనుము, ప్రోటీన్లు, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని కనుక మనం వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసినట్లయితే వారిలో ఉండేటువంటి రక్తహీనత సమస్యని కొంతవరకు మనం నివారించవచ్చు. అయితే ఎక్కువగా ఇటువంటి పోషక విలువలు ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏవి అనేది తెలుసుకోవాలి అంటే ముందు ఒక్కొక్క పోషక విలువ ఉండేటువంటి ఆహారాల గురించి మనం చెప్పుకుందాం. మరి ముఖ్యంగా మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఇందులో ఇనుము గురించి. ఇనుము అంటే ఐరన్. ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఆకుకూరలు. సర్వసాధారణంగా ఇవి మనకి ఎటువంటి ఏరియాలోనూ కనిపించేటువంటివి. ఉదాహరణకి తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చలి కూర, కరివేపాకు మొదలగినవన్నీ. ఇవి కాకుండా వీటితో పాటుగా పప్పు ధాన్యాలు. పప్పులు ధాన్యాలు అంటే శనగలు, పెసర్లు, మినుములు, రాజ్మా, కందులు, ఇవి ఇటువంటివి తీసుకున్నట్లయితే ప్రోటీన్, ఐరన్ రెండు కూడా ఇటువంటి పప్పు ధాన్యాల నుంచి మనకి లభిస్తాయి. వీటితో పాటుగా మరొకటి ముఖ్యమైనది బెల్లం. బెల్లంలో సహజంగానే ఇనుము ఎక్కువ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ బెల్లాన్ని బెల్లం పాకం రూపంలో కానీ, పాకంతో చేసినటువంటి రకరకాల పిండి వంటలతో కానీ, లేదు బెల్లం చల్లని నీటితో కలిపి కానీ తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల ఐరన్ లెవెల్స్ బాగా అందుతాయి. ఇవే కాకుండా ఎండు పండ్లు, ఉదాహరణకి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు, అంజీరా, వీటిలో ఇనుము, పీచు పదార్థం, ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పటికీ వీటి నుంచి వచ్చేటువంటి పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో మన ఆహారంలో గనక మనం ఇంక్లూడ్ చేసినట్లయితే మనకి కావలసినటువంటి పోషక విలువలైనటువంటి ఐరన్ని మనం పొందొచ్చు. తర్వాత ఇంకొక మరి ముఖ్యమైనటువంటి న్యూట్రియంట్ ఏంటంటే విటమిన్ సి. విటమిన్ సి ఉండేటువంటి ఆహారం. ఎందుకు విటమిన్ సిని మనం ఐరన్తో పాటు తీసుకోవాలి అంటే ఈ యొక్క మనం తీసుకున్నటువంటి ఐరన్ లెవెల్స్ ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వాలి అంటే, ఐ మీన్ శోషణ జరగాలి మన శరీరంలో ఐరన్ లెవెల్స్ అంటే, ఈ విటమిన్ సి సపోర్ట్ కనుక ఉన్నట్లయితే శోషణ కంప్లీట్గా జరుగుతుంది. కాబట్టి విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనం ఐరన్తో పాటు తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏమంటే నిమ్మకాయ, కమలాపండు, మోసంబి, ఉసిరికాయ, టొమాటో మొదలగునవి. సో వీటిని సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి నిమ్మకాయ, మనం పప్పు చేసుకున్నప్పుడు ఎటువంటి కూరల్లో అన్నా చింతపండు పెడతాం. దాని బదులు విటమిన్ సి ఎక్కువ ఉండేటువంటి ఒక నిమ్మకాయని గనక మనం జ్యూస్ వేసినట్లయితే సిట్రస్ పుల్లుపుదనం వస్తుంది,

అట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి విటమిన్ సి కూడా మనకి వచ్చేస్తుంది. సాధారణంగా ఆకుకూరలతో పాటు మనం గనక విటమిన్ సిని కూడా కలిపి తిన్నట్లయితే, లేదు ఆకుకూరలతో పప్పు చేసుకొని తిని దాని తర్వాత విటమిన్ సి ఎక్కువ ఉండేటువంటి ఏదో ఒక పండు, ఉదాహరణకి కమలా పండు, మోసాంబి కానీ ఇలాంటివి కలిపి తిన్నట్లయితే మనం ముందు తీసుకున్నటువంటి ఆకుకూర పప్పులో ఉండేటువంటి ఐరన్ లెవెల్స్ ప్రాపర్గా మొత్తం ఐరన్ మొత్తం దాంట్లో ఉండేటువంటిది మన శరీరంలో శోషణ జరగటానికి ఈ తీసుకున్నటువంటి విటమిన్ సి ఫుడ్ తీసుకున్నట్లయితే ఈ ఇందులో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణని పెంచుతుంది. మరొక ముఖ్యమైనటువంటి పోషక విలువలో ఉన్నటువంటి న్యూట్రియంట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ రక్త కణాల తయారీలో మరి ముఖ్యమైనది. ఇది కూడా ఎక్కువగా ఆకుకూరలు, శనగలు, బ్రోకలీ, ఆవకాడో వంటి ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. దెన్ విటమిన్ B12. విటమిన్ B12 ఉండేటువంటి ఆహార పదార్థాలు ప్రతిదినం మనం చూసేటువంటి పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసం వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు మనం B12 తీసుకోవాలి? ఎందుకు అంటే B12 లోపం కూడా ఒక రకంగా రక్తహీనతకి కారణమవుతుంది. కాబట్టి B12 కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు రక్తహీనతని మనము అవాయిడ్ చేయొచ్చు. దెన్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ కూడా రక్తహీనత నివారణలో మరి ముఖ్యమైనటువంటి రోల్ని పోషిస్తాయి. ఎందుకు అంటే మనలో రక్తం తయారవ్వాలి, హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలి అంటే దాంట్లో ఐరన్తో పాటుగా ప్రోటీన్ కూడా ఉండాలి. ప్రోటీన్ ఐరన్ కలిస్తేనే మనకి హిమోగ్లోబిన్ తయారీ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువ ఉండేటువంటి ఆహారం కూడా తీసుకోవాలి. అంతేకాకుండా ప్రోటీన్ అనేది రక్త కణాల నిర్మాణానికి కూడా అవసరం, RBC ఫార్మేషన్కి కూడా అవసరం. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు కోడిగుడ్లు, పప్పు దినుసులు, పాలు, సోయా ఉత్పత్తులు వంటి ఆహార పదార్థాలని కూడా మన రోజువారీ మెనూలో ఇంక్లూడ్ చేయాలి. మహిళల రోజువారీ ఆహారంలో రక్తహీనతను నివారించేందుకు గాను పైన ఉదహరించినటువంటి ఆహార పదార్థాలని చేర్చడం ద్వారా అది కూడా మనకి అందుబాటులో ఉండేటువంటి స్థానికంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ ఆహార పదార్థాలను చేర్చడం ద్వారానే మనకి సాధ్యమవుతుంది. స్థానికంగా లభ్యమయ్యేటువంటి ఐరన్ ఆహారాలను ఎలా గుర్తించాలి? మనకి రోజు కనిపించేటువంటివి, మన ఊళ్ళో పండేటువంటివి రాగి, జొన్న, సజ్జ, గోంగూర, తోటకూర, బచ్చలి కూర, శనగలు, పెసర్లు, బెల్లం, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు మరి ముఖ్యంగా, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం రోజువారీ ఆహారంలో ఇంక్లూడ్ చేయొచ్చు. ఖరీదైనటువంటి పదార్థాల కంటే మనకు స్థానికంగా పండేటువంటి వాటినే మనము ఈ రక్తహీనత నివారణ కొరకు ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ప్రతి భోజనంలో కూడా మనం చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకి ఉదయం పూట మనం సాధారణంగా అందరూ టీలు, బిస్కెట్స్ తీసుకుంటారు. దీనిని మార్చుకొని మనం కొంతవరకు చిన్న చిన్న మార్పులతో, ఉదాహరణకి రాగి జావా, ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి అందరూ బలవత్తరమైన ఆహారం అని తీసుకునేటువంటి ఒక ఆహారం రాగిజావ. అయితే ఈ రాగిజావలో గనక మనం బెల్లం కలిపి తీసుకుంటే ఇది చాలా వరకు మన శరీరంలో ఇనుము యొక్క శోషణని పెంచుతుంది, ఇనుము లెవెల్స్ని పెంచుతుంది. లేదు పెసరట్టు తీసుకోవచ్చు. పెసర్ల వలన ఇది మన బాడీకి కొంతవరకు ప్రోటీన్ ఇస్తుంది. అలాగే ఉడికించినటువంటి శనగలు, ఇవన్నిటినీ ఏంటి అంటే ఒకే రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి, వారంలో సోమవారం ఒక ఆహారం, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, అలాగ మనం కనుక మన మెనూని ప్లాన్ చేసుకున్నట్లయితే, మన ఆహారం యొక్క ఏమేమి తీసుకోవాలో ఆహార పదార్థాల లిస్టుని మనం కనుక ప్రిపేర్ చేసుకుంటే అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఉదాహరణకి మనం ఇప్పుడు ఉదయం పూట ఆహారం గురించి చెప్పుకున్నాం. అలాగే మధ్యాహ్నం ఆహారం. మధ్యాహ్నం పూట అన్నంతో పాటు మనం కామన్గా తీసుకునేది ఏదో ఒక పప్పు. దాంట్లో ఒక ఆకుకూరను కనుక, ఏదో ఒక ఆకుకూర మీకు అందుబాటులో ఉండేది, మీ పెరట్లో పండేటువంటిది, మీ ఏదో ఒక ఆకుకూరని కలుపుకొని తీసుకుంటే దాని ద్వారా ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. దానితో పాటుగా నిమ్మరసం కనుక పిండి తిన్నట్లయితే ఇంకా విటమిన్ సి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాంతో పాటు వారానికి 3-4 సార్లు అన్న కోడిగుడ్డు మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. అది ఏ రూపేణ అయినా అవ్వచ్చు. తర్వాత సాయంత్రం పూట కామన్గా తాగేటువంటి టీ. టీతో పాటుగా కొంతవరకు ఎండు ద్రాక్ష కానీ, లేదంటే ఎండు ఖర్జూరాలు, ఒక 2-3 ఖర్జూరాలు కానీ, లేదంటే మొలకెత్తినటువంటి పెసలు, శనగలు, ఇట్లాంటివి మొలకలు వచ్చినటువంటివి, స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ని మనం కనుక సాయంత్రం పూట ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే టీతో పాటుగా
మన యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతాయి మనం.

0: నూలు. ఇంతేకాకుండా రాత్రిపూట చాలామంది ఆహారాన్ని వద్దు అనుకుంటారు. ఆహారం తినడం వల్ల బరువు పెరుగుతాము, వేరే వేరే సమస్యలు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనుకుంటారు. కానీ యాక్చువల్గా రాత్రిపూట ఆహారం కూడా తీసుకోవాలి. రాత్రిపూట తినేటువంటి ఆహారంలో అన్నానికి బదులుగా జొన్నలు లేదంటే సజ్జలతో చేసినటువంటి రొట్టెలను తీసుకోవచ్చు. జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ, దానికి కలుపుకోవడానికి అందులో కలుపుకోవడానికి శనగలతో చేసినటువంటి కూర లేదు పెరుగు కొన్నిసార్లు, ఇలాంటివి హెల్దీ ఫుడ్స్ని మనం కొంతవరకు కనుక చిన్న చిన్న మోడిఫికేషన్స్తో కనుక మన మెనూని ప్లాన్ చేసుకున్నట్లయితే మన శరీరంలో ఐరన్ శోషణ పెరుగుతుంది, ఐరన్ అవైలబిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా వచ్చేటువంటి మన జుట్టు రాలటము, బలహీనతలు, వీక్నెస్లు ఇట్లాంటివన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఐరన్ శోషణ కనుక పెంచాలి అంటే మరి ముఖ్యంగా మనం చేసుకోవాల్సినవి ఏంటంటే ఆకుకూరలతో పాటు నిమ్మరసం తీసుకోవాలి, ఉసిరికాయ చట్నీ, టొమాటో చేర్చుకోవటం, ప్రతి కూరలో టొమాటో ఇంక్లూడ్ చేయడం, ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేయాలి. ఇంతేకాకుండా వంట విధానంలో కూడా కొన్ని మార్పులు చేయాలి. ఉదాహరణకి మనం వాడేటువంటి పాత్రలు, జలం సిలర్ పాత్రలు, తెల్ల గిన్నెలు వండే బదులు ఇనప పాత్రలు. పూర్వకాలంలో ఎక్కువగా మన వాళ్ళు, మన నానమ్మలు అమ్మమ్మలు వాడేటువంటి ఇనప పాత్రల్ని వాడటం చాలా మంచిది. ఇప్పుడు ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ అని బాగా వస్తున్నాయి మార్కెట్లో. అలాంటివి కనుక తీసుకొని ఇనప పాత్రలో కనుక వంట చేసినట్లయితే ఆహారంలో కొంతవరకు ఐరన్ లెవెల్స్ ఈ గిన్నెల ద్వారా కూడా యాడ్ అవుతుంది, పెరుగుతుంది. ఇంకొక విషయం, ఆకుకూరలను ఎక్కువగా వాడమన్నాం కదా అని ఒకటికి 10 సార్లు కడగటం కన్నా కూడా 1-2 సార్లు కడిగేసి దాన్ని వాడాలి. ఎక్కువ సార్లుగా ఆకుకూరల్ని కడగకూడదు. అలా కడిగినట్లయితే దాంట్లో ఉండేటువంటి పోషక విలువలన్నీ కూడా పోతాయి, నీటిలో కరిగి డిజాల్వ్ అయ్యి పోయేటువంటి విటమిన్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి విటమిన్ సి, మనం చెప్పుకున్న విటమిన్ సి కానీ, B12 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ కూడా నీటిలో కరిగిపోయే విటమిన్సే. మనం ఎక్కువసార్లు నీటిలో కనుక కడిగినట్లయితే ఈ ఆకుకూరల్లో ఉండేటువంటి న్యూట్రియన్స్ అన్నీ కూడా నీటి ద్వారా మొత్తం పోతాయి. కాబట్టి ఆకుకూరల్ని ఎప్పుడూ ఎక్కువసార్లు కడగకూడదు. మరొక విషయం ఏంటంటే ఆకుకూరల్ని కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. చాలామంది కడిగిన తర్వాత కట్ చేయడం చాలా కష్టం అనేసి ముందుగానే కట్ చేసుకొని తర్వాత నీటిలో ఇది తేలిగ్గా ఉంటుంది అని నీటిలో కడుగుతారు. కానీ ఎప్పుడైతే మనం ఆకుకూరల్ని కట్ చేసి కడుగుతామో దాంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆకుకూరల్ని కడుక్కున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలతో పాటు కొన్ని తగ్గించాల్సినటువంటి ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కాఫీ, టీ. మనం భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూడా కాఫీ, టీ లాంటి డ్రింక్స్ని తీసుకోకూడదు. ఒకవేళ వాటిని కనుక తీసుకున్నట్లయితే మనం ముందుగా తిన్న భోజనంలో ఉండేటువంటి ఐరన్ ఏదైతే ఉండిందో ఆ యొక్క శోషణ తగ్గిపోతుంది. ఆ తర్వాత బయట ఆహార పదార్థాలు, ఉదాహరణకి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. తర్వాత గ్యాస్ ఉండేటువంటి డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఇవన్నీ కూడా ఐరన్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి మన బాడీలో. సో ఈ ప్రికాషన్స్ అన్నిటినీ ఫాలో అవుతూ మనకి అందుబాటులో ఉండేటువంటి ఆహార పదార్థాలు, రోజువారీ మనం చూసేటువంటివి, మన పెరట్లో ఉండేటువంటి వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ, పాత్రలు ఇనుప పాత్రల్ని వాడుతూ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే మన యొక్క రక్తహీనత అనేటువంటి సమస్యని మనం ఈజీగా ఎదుర్కోవచ్చు. అట్ ద సేమ్ టైం దానితో పాటుగా నెలకొకసారి మన యొక్క హెమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా చెక్ చేయించుకోవాలి. మనం ఎన్ని మోడిఫికేషన్స్ చేసిన తర్వాత మనకి ఎంత హెమోగ్లోబిన్ లెవెల్స్ చేంజ్ వచ్చినాయి అని మనం తెలుసుకోవాలి కదా. దానికోసంగా మనం ఈ మోడిఫికేషన్స్ చేయక ముందు మన యొక్క హెమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, 1 నెల రోజులు వాడిన తర్వాత ఈ చిన్న చిన్న మార్పులతో మన ఆహారాన్ని మార్చుకున్న తర్వాత 1 నెల అయిన తర్వాత అప్పుడు హిమోగ్లోబిన్ ఎంత ఉండింది అని ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఎంతవరకు ఈ ఆహార పదార్థాలు మన శరీరంలో ఉండేటువంటి ఎనీమియా అనేటువంటి సమస్యని ఎదుర్కొన్నాయి అనేది మనకి అర్థమవుతుంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు మహిళల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు శ్రీమతి ఎన్ఎస్ఎన్ లక్ష్మి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు వింజమూరి లక్ష్మి గారు గానం చేసిన లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు వింజమూరి లక్ష్మిగారు గానం చేసిన లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: లవంగాలలోని ఆరోగ్య ప్రయోజనాలు వివరాలు వినండి. లవంగాలను ఆహారంలో జోడించడం ద్వారా మంచి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. ఆ ప్రయోజనాలేంటో, లవంగాలు తినడం వల్ల కలిగే మేలు ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగం ఒకటి. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిల్ యాసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. లవంగాలలో నైజీరిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది డయాబెటీస్ను నివారించడంలో, ఇన్సులిన్ చర్యను మెరుగుపరచడంలో, నూతన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు లవంగాలలో పుష్కలంగా ఉన్నాయి. రోజూ రాత్రి భోజనం తర్వాత 2 లేదా 3 లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇది శరీరం నుండి అధిక కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది. భోజనం తర్వాత లవంగాలను నోటిలో నమలడం వల్ల నోటి దుర్వాసనను తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది అని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. నోటి దుర్వాసన వంటి అనేక సమస్యలకు లవంగం ఓ చక్కటి పరిష్కారం చూపిస్తుంది. లవంగాలను క్రమం తప్పకుండా తీసుకుంటే పళ్ళు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. జలుబు, దగ్గుకు లవంగం మంచి మందు. నోట్లో 2 లవంగాలు వేసుకుని చప్పరిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. లవంగాలలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు సహకరిస్తాయి. ఇవండి లవంగాలలోని ఆరోగ్య ప్రయోజనాలు.
0: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు అనుభవం కలిగి నిర్దేశించ

సంబంధించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా ఆవేదన్ డాట్ ప్రసారభారతి డాట్ ఓఆర్జీ వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు ఆవేదన్ డాట్ ప్రసారభారతి డాట్ ఓఆర్జీలో తెలుసుకోగలరు.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు అంటే 50 నిమిషాలు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో వినబోతున్న మొదటి హిందీ చిత్ర గీతం సావరియా. ఈ చిత్రం నుంచి షాన్ పాడిన పాట.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న హిందీ చిత్ర గీతం ఖయామత్ సే ఖయామత్ చిత్రం నుంచి అలకాయాగి ఉదిత్ నారాయణ పాడిన గీతం

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అజయ్ అతుల్ సోను నిగం పాడిన గీతం వింటారు. చిత్రం అగ్నిపథ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి మీ అందరికీ ఇదే మా స్వాగతం. మరి ఈరోజు యువలయలో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు అందరూ ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. సో మా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు, 8662488812. మరొకసారి 8662488812. మరి ఈరోజు యువలయలో నేను అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటైన జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న మరొకసారి, మన దేశంలో అత్యంత ఎత్తైన, చెప్పాలి అంటే రెండవ ఎత్తైన జలపాతం అనమాట, ఈ జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? ఎంత ఈజీ క్వశ్చన్ కదా. ఎస్, మరి ఇంకెంత కలుసు, నెంబర్ గుర్తుంది కదా, 8662488812. ఈ నెంబర్కి వెంటనే మీరు వాట్సాప్ చేసేస్తూ ఉండండి. ఇప్పుడే ట్యూన్ చేసిన వారి కోసం మరొకసారి ప్రశ్న చెబుతున్నాను. ఈనాటి మొట్టమొదటి ప్రశ్న, భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటైన జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ మీకోసం హేమచంద్ర సునీత పాడిన బ్యూటిఫుల్ సాంగ్ కంత్రి మూవీ నుంచి ప్లే చేసేస్తున్నాను, వినండి.

కంట్రీ మూవీ నుంచి అయితే కనుక సాంగ్ వినేశారు కదా, మరి ఈరోజు మనకి నేను అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్నకి మొట్టమొదటిగా ఎవరు ఆన్సర్ చేశారు ఏంటి చూసేద్దామా. క్వశ్చన్ ఏంటో ఇప్పుడే మరొకసారి చెప్పారా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఏంటండి ప్రశ్న అని అడుగుతున్నారు. భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటైన జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉంది అని అడిగాను. సో మనకి మొట్టమొదటి ఆన్సర్ ఎవరు చేశారు అంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి చేశారు, రైట్ ఆన్సర్ చేసేశారు. ఆ తర్వాత హుస్సేన్ దాదా, అన్నారం, వినయ్ కుమార్, గాంధీ మార్కెట్, ఇంకోలు నుంచి సరైన సమాధానం నేను అడిగింది జోగ్ జలపాతం, బట్ ఆన్సర్ మటుకు కరెక్ట్ అండి మీది. ఓకే, నెక్స్ట్ ఎవరు చేశారు, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ గారు. ఆ తర్వాత దుర్మిక్ అండ్ ధృతిక్, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. రాధా ప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం నుంచి మీది కూడా సరైన సమాధానం. ఆ తర్వాత అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి రైట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కర్ణాటక రాష్ట్రం నుంచి మనకి ఆర్ఎస్పి నరసింహరాజు. వీరెక్కడి నుంచి అంటే చించినాడు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ శుభ సాయంత్రం మేడం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి మెసేజ్ చేసేసారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలులంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. నెక్స్ట్ మనకి మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. ఆ తర్వాత మనకి మెసేజ్ ఎవరు చేశారు అంటే మోరిపొలం నుండి పంతడి శ్రీనివాసరావు గారు. మూసాపేట నుంచి మనకి నరేష్, రోజా, శిరీష్, ఓంకార్. ఏమండోయ్ మూసాపేట ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ అన్నారు కానే కాదు, సమాధానం సరిచూసుకోండి. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి పాపనే పాదం నుంచి సరైన సమాధానం. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి నుంచి మనకి సరైన సమాధానం. అలానే నేను ఇందాక అలా జరిగిందండి. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం అంటే రైట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్. నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు అంటే దైద భిక్షం వెకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నంద్యాల జిల్లా నుంచి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయకుమార్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే శంకరాచారి డేవిడ్ ఖమ్మం నుంచి. సైనిక్పురి కాలనీ నుంచి పంపించిన వారు ఎవరు అంటే బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత ఎస్ నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నల్లమ్మ పాపనే పాయం నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోదా, జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించేశారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నల్గొండ జిల్లా త్రివేణి, చిన్మయి, ప్రీతం సరైన సమాధానం. నెక్స్ట్ దర్శి బాలసుబ్రహ్మణ్యం, అరుణ ఒంగోలు నుంచి పంపించారు. ఆ తర్వాత అనంతపురం నుండి అనురాధ సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటగతి సుబ్బారావు గారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పంపించిన వారు కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, శుభ సాయంత్రం అంటూ సరైన సమాధానం పంపించారు. మీ అందరికీ శుభ సాయంత్రం అండి. నెక్స్ట్ దోనాల బాలాజీ, వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత లక్ష్మీ నాగార్జున, వడియంపేట, అనంతపురం నుంచి సరైన సమాధానం. ఎం కొడ్డారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. ఆ తర్వాత మనకి ఎవరు పంపించారు, ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి పంపించారు సరైన సమాధానం. నెక్స్ట్ ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, హారిక, ఇరుసుమండ, అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారు. శుభ సాయంత్రం అన్నారు, మీకు శుభ సాయంత్రం అండి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, డ్రైవర్ బాబు మార్కాపురం జిల్లా నుంచి, దేవరాజుగట్టు నుంచి మనకు పంపించిన వారు సాల్మన్ రాజు గారు. ఆ తర్వాత సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప. ఇంకా మనకి పంపించిన వారు పెద్దన్న, గురుగుంట నుంచి అహోబిల వెంకటేశ్వరు, లక్ష్మి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, బుచ్చిరెడ్డి పాలెం నుంచి బండారు శంకరయ్య, వీరందరూ సరైన సమాధానం పంపించారు. చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్ నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, రాష్ట్రం పేరు కూడా చెప్తే బాగుంటుందేమో, ఏమంటారు నరేష్ గారు. ఆ తర్వాత మనకు పంపించిన వారు నార్కెట్పల్లి నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్,
తవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్యా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, జాప్ భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి, నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ రెడ్డమ్మ, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, ఆ తర్వాత పంపించిన వారు ఇందిర, వెంకట్, మణిదీప్, బాపట్ల నుంచి, కారంచేడ్ నుంచి కూడా మనకు పంపించిన వారు ఎవరు అంటే వెంకటేశ్వర రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్, నెక్స్ట్ మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి, నెక్స్ట్ తాళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మనకు పంపించిన వారు గుండు శివుడు గారు, రెడ్లపాడు గ్రామం నుంచి సరైన సమాధానం పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ పంపించిన వారు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్, దివ్యబాయ్, అజయ్, శృతి. ఏమంటో మీరు రాజస్థాన్ అన్నారు, కానే కాదు, ఇటు వచ్చేయాలి మీరు, చాలా కిందకు వచ్చేయాలి. ఏమంటారు, పెడిన జోగాలన్నారు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం చెప్పి, అలా ఎందుకన్నాను అంటే కనుక ముందు అదే ఆన్సర్ పెట్టేస్తున్నారు, మీ పేరు ఊరు పెట్టకుండా, అందుకని అలా జరిగింది, అర్థమైపోయింది అనుకుంటాను అప్పలరాజు గారు. ఓకేనండి. నెక్స్ట్ పంపించిన వారు దేవులపల్లి హనుమంతరావు గారు, కూర్నవిల్లి ఖమ్మం నుంచి పంపించేశారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు లత, ఉయ్యూరు నుంచి. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే కోటేశ్వరరావు గారు, అత్తిలి నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. నెక్స్ట్ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి శివకాశిరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే వీరి పేరు అలా అలా అలా అలా చూస్తూ ఉన్నాను, ఎక్కడి నుంచి అంటే తెనాలి నుంచి గోపాలకృష్ణ గారు రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ ఎవరు అంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద గారు. అంతేనండి, యాక్చువల్గా అక్కడ ఫ్రెండ్స్ కూడా మనకి ఈరోజు మెసేజ్ చేశారు, అది మ్యాటర్ అనమాట. అయినా మీరు గమనించేస్తున్నారుగా. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఓకే. నెక్స్ట్ భోగనాథ్రి వెంకటేశ్వరరావు గారు, చేతన్, దివిజ్, మాటూ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ మనకి రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే బోరంపేట హైదరాబాద్ నుంచి సంతోష్ అండ్ సుప్రియ. నెక్స్ట్ మనకి పంపించిన వారు ఎవరు అంటే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఓకే, ఎవరు అంటే గుండు శివుడు గారు. నెక్స్ట్ పంపించిన వారు సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శ్రీవాణి, సీటి, అనూష. ఆ తర్వాత తమిళ

అంటున్నారు నరేష్ రోజా శిరీష మూసాపేట నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, సరిచూసుకోండి. నెక్స్ట్ లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి సరైన సమాధానం. గుడ్ ఈవినింగ్ అంటూ ఎవరు పంపించారు అంటే కృష్ణ తులసి రెడ్డమ్మ. గుడ్ ఈవినింగ్ అండి. ఆ తర్వాత పంపించిన వారు ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, ఖాదర్ బాషా భాయ్, ఎంఎస్ సర్దార్ భాయ్, కిరణ్ షాప్, సుధాకర్. నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం. ఆ తర్వాత హైదరాబాద్ బాచ్పల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య సరైన సమాధానం. మధుసూదన్ రెడ్డి పాపనే బాల్యం, మీరు కూడా గమనించేశారు కదా. ఓకేనండి, సూపర్ అండి. సరైన సమాధానం ఏంటి అనే ముందు మన ప్రశ్న కూడా ఒక్కసారి చూద్దాం. మన భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటైనటువంటి జోగ్ జలపాతం ఎక్కడ ఉంది అని అడిగాను. ఇప్పుడే మనకి ఎవరు పంపించారు, ఎవరు అంటే గద్వాల్ జిల్లా ఎర్రపల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మామాయి, శ్రీవాణి, జగదీష్, శివ, ఇంకా శివరాణి వీరు పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి అనమాట రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఓకేనండి, మరి ఇంతకీ ఏంటి అంటే గనక సరైన సమాధానం కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో మనకి రెండవ ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం ఉంది. సో 253 మీటర్ల ఎత్తనమాట. డిసెంబర్ నుంచి అసలు జూన్ టు సెప్టెంబర్ చాలా బాగుంటుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అయితే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి జలపాతాలను చూసి చక్కటి ఆనందాన్ని సొంతం చేసేసుకోవచ్చు కదా. స్ట్రెస్ నుంచి అలా బయటకు వచ్చేయచ్చు అనమాట, మంచి స్ట్రెస్ బూస్టర్స్ ఇలాంటి వాటర్ ఫాల్స్. ఓకేనండి, మరి ఇంతమంది రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ కర్ణాటక జర్నీ ఎందుకు చెప్పడం అయిందంటే కర్ణాటక జిల్లా హోస్కోట నుంచి మనకి చాలామంది మెసేజెస్ కూడా చేస్తూ ఉంటారు కదా రైట్ ఆన్సర్స్, సో అలా చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి, దాన్ని ఏమంటారు మొత్తానికి మొట్టమొదటి ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతామా. రెండవ ప్రశ్న ఏంటి అంటే కనుక క్రికెట్లో ఎల్బీడబ్ల్యూ అంటూ ఉంటారు కదా, అవుట్ అయ్యారు ఎల్బీడబ్ల్యూ అని. ఈ ఎల్బీడబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటండి మీ అందరికీ తెలుసు కదా. అయితే ఎందుకు కలిసం 8662488812 ఈ నెంబర్కి వెంటనే వాట్సప్ చేసేసేయండి. క్రికెట్లో ఎల్బీడబ్ల్యూ అనే అంటూ ఉంటారు, ఈ ఎల్బీడబ్ల్యూ ఫుల్ ఫామ్ నాకు తెలియజేయాలి మరి. సో మరి మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ మీకోసం ఒక మంచి పాట ప్లే చేసేస్తున్నాను, లెజెండ్ ఈ చిత్రం నుంచి.

లెజెండ్ చిత్రం నుంచి విజయ్ ఏస్తాస్ చిత్రం పాడిన రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ సూపర్ సాంగ్ కదా, నేను ఎంజాయ్ చేసేసారు కదా. మరి క్రికెట్ అంటే అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తూ ఉంటారు కదా. త్వరలో వెస్టిండీస్తో వన్డే మ్యాచ్ కూడా జరగబోతుంది ఈ సండే ఆఫ్టర్నూన్ 1 o'clock డే అండ్ నైట్ మ్యాచ్. సరిగాని క్రికెట్ లో ఒక మాట అనేస్తారు అవుట్, ఎల్బిడబ్ల్యూ అంటారు. ఈ ఎల్బిడబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటండి అనగానే ఆన్సర్ వచ్చేసింది. కొంచెం ఎడిట్ చేశారు బట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కారంచేడు మండలం, కుంకలమరు గ్రామం, తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ రైట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. నెక్స్ట్ రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆల్మోస్ట్ ఇంకా అందరూ రైట్ ఆన్సర్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అన్నారా, వినయ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, రాధా ఖమ్మం నుంచి. నెక్స్ట్ ఎవరు పంపించారు, ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆ తర్వాత పంపించిన వారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరుబోలులంక ఆమెనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, ఆర్ఎస్పీ నరసింహారాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి గారు ఊరవకొండ నుండి, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయ లక్ష్మి, పూర్ణశ్రీ ఈశ్వర్, ఆ తర్వాత వెంకటన్ మణిదీప్ బాపట్ల నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పెడన జోగానందరావు కాల నుంచి, అప్పలరాజు గారు. నెక్స్ట్ మనకి పంపించిన వారు దేవరపల్లి మధుబాబు, అనిత, అభినవ్, సుభషిత, దుర్గమ్మ, ప్రశాంతరావు, చరణ్, రాజేష్, కరవతి, ప్రకాశం జిల్లా నుంచి. తర్వాత పంపించిన వారు గుండు శివుడు రెడ్లకుంప గ్రామం నుంచి. ఆ తర్వాత పంపించిన వారు చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి, మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి, లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి, అనంతపురం నుండి అనురాధ, నెక్స్ట్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ, లత, సుహాస్ హోస్కోట్ నుంచి, నెక్స్ట్ అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి. సరైన సమాధానాలు అందరూ ఆల్మోస్ట్ కరెక్ట్ అని పంపించారుగా. నెక్స్ట్ తెనాలి నుంచి ఎంబీ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, ఆ తర్వాత ఎం సత్యనారాయణ, శిరీష, మను, హారిక, రాజబోలు, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. ఎం కొట్టారెడ్డి, సిద్ధవటం, కడప జిల్లా నుంచి, మూసాపేట గ్రామం నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార, లక్ష్మీ, నరసింహ, యాదవతి, సక్కుబాయ్, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట గ్రామ ప్రజలు వీరందరూ ఇందాక ప్రశ్నకి సరైన సమాధానం పంపించారు. దోనల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, రేవణపల్లి గ్రామం నుంచి, వేణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాబు వీరందరూ సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ కాదండి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదితుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. నెక్స్ట్ పంపించిన వారు మోరిపోలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, దైవం భిక్ష, దైత భిక్షం, దైత వెంకటి, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి సరైన సమాధానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మనకు పంపించిన వారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరు అంటే కట్ల సతీష్, సుమ్రత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు.

ఐటాన్సర్ పంపించిన వారు పీచాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత లత ఉయ్యూ నుంచి సరైన సమాధానం పంపించారు దండిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి. నెక్స్ట్ సోమనాథం జనార్దనరావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం మనకి పంపించేసేశారు. ఇంకా ఎవరెవరు పంపించారు? మాణిక్యాల రావు గారు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, నెల్లూరు జిల్లా కోపు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత దర్శి బాలసుబ్రహ్మణ్యం అరుణ ఒంగోలు నుంచి, నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు, నంద్యాల జిల్లా ఉమాపతినగర్ నుంచి బ్రహ్మయ్య శారద, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత, ఆ తర్వాత హైదరాబాద్ బాచ్పల్లి నుంచి రామారావు లక్ష్మి చైతవ్య రేవంత్, నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపిని బాల్యం నుంచి, ఆ తర్వాత భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ పంపించిన వారు త్రివేణి చిన్మయి ప్రీతం నల్గొండ జిల్లా నుంచి, ఒంగోలు నుండి దిండకుత్తి సుబ్బారావు గారు, సైనిక్పురి కాలనీ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్. నెక్స్ట్ పంపించిన వారు చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత, ఆ తర్వాత మనకు పంపించిన వారు నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, నార్కెట్పల్లి నుండి నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్, ఆ తర్వాత సత్తుపల్లి నుంచి శకుంతల శ్రీమాన్వి స్వీటీ, ఇంకా ఎల్లప్ప గారు రాయచూర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఆ తర్వాత డేవిడ్ శంకరాచారి ఖమ్మం నుంచి, నెక్స్ట్ పంపించిన వారు పాపినేపాళ్యం నుంచి నల్లమ్మ, ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే దేవులపల్లి హనుమంతరావు కూర్నవెల్లి ఖమ్మం నుంచి, నెక్స్ట్ వసంత దీపిక శాలిని వీరు మేడిపల్లి నుంచి మనకి పంపించేసేసారు, ఆ తర్వాత పంపించిన వారు మహేంద్ర తెనాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు, చాలామంది ఆన్సర్స్ పంపించేశారండో. నెక్స్ట్ లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్, ఆ తర్వాత వెంకట రమణ బనగరపల్లి నుంచి పంపించారు, జాంబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూళ్ళ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే విజయవాడ నుంచి సీత ప్రసన్న జ్యోతి తేజు జయస్వి రైట్ ఆన్సర్ పంపించారు, ఆ తర్వాత డిఫరెంట్గా పంపించారు రాజమండ్రి నుంచి సిహెచ్ శ్రీనివాస్ గారు రాంగ్ ఆన్సర్ అండి, ఆ తర్వాత పంపించినది ఎవరు అంటే కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్ పంపించేసేశారు, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి నరసింహ పద్మవాయి శ్రీవాణి జగదీష్ శివరాణి వీరందరూ మెసేజ్ చేశారు, బట్ ఇంకా టైపింగ్లోనే ఉన్నారు, బట్ ఆన్సర్ మనకు టైప్ చేయలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మరి క్వశ్చన్ ఏంటి అంటే క్రికెట్లో ఎల్బిడబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. తర్వాత మనకి తాళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. సో అదండి మరి నేను అడిగిన క్వశ్చన్, క్రికెట్లో ఎల్బిడబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. రైట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక మీరందరూ చెప్పిందే కదా, అది లెగ్ బిఫోర్ వికెట్. అది చాలా జాగ్రత్తగా చూసి చెప్తే అలా అవుట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అదండి సంగతి. మరి ఇది ఈనాటి యువలయ సెకండ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసిన వారందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు యువలయని ఎంజాయ్ చేసేసారు కదా, మరి రేపటి యువలయ ఇలానే మరిన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే గనక మీకోసం వచ్చేస్తోంది లోక్యం. ఈ చిత్రం నుంచి ఒక మంచి పాట అయితే వస్తుంది, ధనుంజయ్ రమ్య బెహ్రా పాడిన అనుప్రవీణ్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.

0: యువలయ మీరింతవరకు విన్నారు ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం, వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్, బయటో కేసే హో?
2: టీక్ హూ అధ్యాపికాజీ.
3: అచ్చా బాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కో ప్రకట్ కన్నా చాతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
2: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
3: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు
2: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
3: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
2: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
3: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
2: జీ అధ్యాపికాజీ.
3: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావం కో యా విచారం కో దూసరం తక్ పహుంచానే కేలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం. అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రోన్సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టి పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టి పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టి పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచి దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖ్నా హై. దాని తర్వాత లైను ఎడమ వైపున టు అడ్రస్ అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ సేవామే కింద.

0: గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని పుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న పుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో భాష్వంత్ కైసే లిఖనా హై.
1: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్ స్టాప్ ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్ జీ
0: ప్రధానాధ్యాపక్ జీ
1: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక పాఠశాల రామాపురం.
0: అచ్చా ఠీక్ హై. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై. అడ్రస్ రాయాలి ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖనా హై అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మనం ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సర్ అని తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయకే బారేమే లిఖనా చాతే హై ఉస్కే బారేమే లిఖనా హై అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్ ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షాకా ఛాత్రు హు అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షాకా ఛాత్రు హు అని రాయాలి. ఛాత్ర్ అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షాకా ఛాత్రాహు అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర. ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే. బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాము. నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణ సే మై పాఠశాల ఆ నహి సక్తాహు. జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే. ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10 అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత పుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖనా హై అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి పుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హై.
1: మహోదయ్ సాదర్ ప్రణామ్ మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ మే దో దిన్
0: ముజే
1: దో దిన్ సే బుఖార్ హై మే ఆస్పతాల్ జానా చాహతా హూ ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహి సక్తా హూ ఇస్లియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ 2021 తక్ తీన్ దీనికి చుట్టీ దేనేకి కృపా కరే ధన్యవాద్.
0: అచ్చా ధన్యవాద్ లిఖనే కే బాద్ నీచే దాయే ఓర్ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ సురేష్ క్రమాంక్ 19 సాత్వీ కక్ష అని రాశారు. అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది లైన్లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర్ అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్. తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమజ్మే ఆగయా బాస్వన్
1: జీ అధ్యాపికా జీ
0: తో బతావ్ పత్రమే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము ఎక్కడెక్కడ పుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవామే మహోదయ్ దినాంక్ స్థాన్ ధన్యవాద్ ఆజ్ఞాకారి ఛాత్ర రాసేటప్పుడు పెట్టాలి.
0: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హై పత్ర.

0: సమయ ధ్యానమే రకన జరూరిహే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సరేనా
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా, ఆప్ కఠిన శబ్దంకే అర్థ లిఖేంగే. బుఖార్ జ్వర్ జ్వరం.
1: బుఖార్ జర్వ్ జరన్.
0: మహోదయ్ మహాశయ్ ఆర్య.
1: మహోదయ్ మహాశర్ ఆర్య.
0: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
1: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
0: చుట్టి అవకాశ్ సెలవు.
1: చుట్టి అవకాశ్ సెలవు.
0: కృపా దయ దయగలిగి ఉంటాం.
1: కృపా దయా దయ.
0: కక్ష వర్గ్ తరగతి.
1: కక్ష వర్గ్ తరగతి.
0: మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దేనా. పత్రమే కౌన్ అస్వస్థ హే.
1: పత్రమే సురేష్ అస్వస్థ హే.
0: సురేష్ నే కితనే దినోంకి చుట్టి మాంగి.
1: సురేష్ నే తీన్ దినోంకి చుట్టి మాంగి.
0: సురేష్ కిస్ కక్షా కా ఛాత్ర హే.
1: సురేష్ సాత్వీ సాత్వీ కక్షా కా ఛాత్ర హే.
0: అచ్చా, అబ్ కుచ్ భాషాంశ దేఖేంగే. అంత్యాక్షరి విధికే అనుసార్ చార్ శబ్ద బనానా, అంటే ఒక పదం చివరి అక్షరంతో ఇంకో పదం మొదలు పెట్టడం అనమాట. పహలే మై కర్కే బతాతీ హూ, బాద్ మే తుమ్ బతానా. ప్రధానాధ్యాపక్ కలం మన్ నమస్కార్ రస్ ఏసే. ఎక్ బార్ సునో. ప్రధానాధ్యాపక్ కాసే అంత హోతా హే, ఫిర్ దూసరా శబ్ద కలం కాసే శురువాత్ హువా, మా మాసే అంత హువా, మాసే తీసరా శబ్ద లిఖనా హే మన్, నాసే చార్వా నమస్కార్, ఆర్ రాసే పాంచ్వా రస్. అబ్ తుమ్ బతావో మహోదయ్.
1: మహోదయ్ యాత్ర త్రిభుజ్ జాన్ లాభ్.
0: బిల్కుల్ టీక్. సర్కార్.
1: సర్కార్ రవి వినయ్ యజ్ఞ జ్ఞాని.
0: ఆస్పతాల్.
1: ఆస్పతాల్ లలిత తారక్ కవిత తేజ.
0: పాఠశాల.
1: పాఠశాల లాలిమ మాత తైన నాచన.
0: అచ్చా, అబ్ కుచ్ పర్యాయ వాచి శబ్ద లిఖేంగే.
1: జీ అధ్యాపిక జీ.
0: ఆజ్ఞాకారి వినమ్ ఆజ్ఞాపాలక్.
1: ఆజ్ఞాకారి వినమ్
0: వినమ్ర
1: వినమ్ర ఆజ్ఞాపాలక్.
0: కక్ష దర్జ వర్గ్.
1: కక్ష దర్జ వర్గ్.
0: దినాంక్ తారీక్ తిది.
1: దినాంక్ తారీక్ తిది.
0: కృపా దయా కరుణ.
1: కృపా దయా కరుణ.
0: చుట్టి అవకాశ్ విశ్రామ్.
1: చుట్టి అవకాశ్ విశ్రామ్.
0: అబ్ కుచ్ విలోమ్ శబ్ద లిఖేంగే. సర్కారీ గైర్ సర్కారీ.
1: సర్కారీ గై సర్కారీ.
0: రాత్ దిన్.
1: రాత్ దిన్.
0: ఆనా జాన.
1: ఆనా జాన.
0: ఆజ్ఞ అవజ్ఞ.
1: ఆజ్ఞ అవజ్ఞ.
0: లేనా దేనా.
1: లేనా దేనా.
0: అబ్ కుచ్ శబ్దంకే వచన్ బదల్కర్ లిఖేంగే. గోడ గోడే.
1: గోడ గోడే.
0: కితాబ్ కితాబేం.
1: కితాబ్ కితాబేం.
0: కేలా కేలే.
1: కేలా కేలే.
0: లత లతాయేం.
1: లత లతాయేం.
0: కలం కలమేం.
1: కలం కలమేం.
0: ఇస్ పార్ట్ మే హమే వచన్ కే బారే మే బతాయా గయా హే. పహలే మై ఏక్ వచన్ ఔర్ బహువచన్ బతాతీ హూ, బాద్ మే దీ గయీ తాలికా కే అనుసార్ వాక్య బనాయేంగే. మై ఏక్ వచన్ హో తో హమ్ బహువచన్ హే. తుమ్ ఏక్ వచన్ హో తో ఆప్ బహువచన్ హే. యహ్ ఏక్ వచన్ హో తో యే బహువచన్ హే. వహ్ ఏక్ వచన్ హో తో వే బహువచన్ హే. మై ఫుట్బాల్ ఖేల్తా హూ, ఇస్కా బహువచన రూప్ హే హమ్ ఫుట్బాల్ ఖేల్తే హే. అబ్ తుమ్ బదల్ కర్ లిఖో. తుమ్ ఫుట్బాల్ ఖేల్తే హో.
1: ఆప్ ఫుట్బాల్ ఖేల్తే హే.
0: యహ్ ఫుట్బాల్ ఖేల్తా హే.
1: యే ఫుట్బాల్ ఖేల్తే హే.
0: వే ఫుట్బాల్ ఖేల్తే హే.
1: వహ్ ఫుట్బాల్ ఖేల్తా హే.
0: యహ ధ్యాన్ మే రఖనే వాలీ బాత్ యహ హే కి మై ఆనే పర్ హూ, తుమ్ ఆనే పర్ హో, యహ్ వహ్ ఆనే పర్ హే లిఖనా హే. ఆప్ హమ్ యే వే ఆనే పర్ యే బహువచన రూప్ హే, ఇసిలియే హై పర్ బిందీ లగానా జరూరీ హే. సమ్జే భాష్వంత్
1: జీ అధ్యాపికా జీ.
0: ఆజ్ కా పాఠ్ యహీ సమాప్త్ కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాశీష్.
2: మీరింతవరకు పత్ర లేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి

0: బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

0: குரு மகாராஜ குருதேவோ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భజనావళి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె సత్యనారాయణ బృందం ఆలపించే భజనలు వింటారు.

0: ആണ്ടാളത്തിലെ ശരണം വാസുദേവ
1: വാസുദേവ
0: വാസുദേവ
1: വാസുദേവ.
2: మీరింతవరకు శ్రీ కె సత్యనారాయణ బృందం వారిచే భజనావళి విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా విజయ్ ప్రకాష్ పాడిన కిరాక్ పార్టీ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం బి అజనీష్ లోక్నాథ్.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్ర పడిన ముకుంద చిత్ర నుంచి పాట, సంగీతం మిక్కీ జే మేయర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

కార్యక్రమం ఇప్పుడు రాహుల్ నంబియర్ చైత్ర పడిన మిరపకాయ చిత్రం నుంచి ఈ పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం సముద్ర ప్రపంచం నుంచి ఆరోగ్యం, మన దేశ చరిత్ర వరకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. వరల్డ్ మారిటైమ్ డే సందర్భంగా షిప్ నీటిపై ఎలా తేలుతుందో తెలుసుకుంటూ, గాల్ బ్లాడర్ ఆరోగ్యం గురించి కొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు మేడం బికాజీ కామ జయంతి సందర్భంగా వారి సేవలు, దేశం కోసం చేసిన కృషి గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ముందుగా వరల్డ్ మారిటైమ్ డే గురించి తెలుసుకుందాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనం రోజు ఉపయోగించే క్లోత్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ఐటమ్స్, ఫ్లూయల్, ఇలా మనకు అవసరమైన ఎన్నో వస్తువులు ప్రపంచంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా చేరుకుంటున్నాయి. ఇందులో సముద్ర మార్గం చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. నిజానికి ప్రపంచంలోని ఇంటర్నేషనల్ ట్రేడ్లో 80% పైగా సముద్ర మార్గం ద్వారా జరుగుతుంది. ఈ మారిటైమ్ వరల్డ్ గురించి మనకు గుర్తు చేసే రోజే వరల్డ్ మారిటైమ్ డే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి థర్స్డేన ఈ రోజును అబ్జర్వ్ చేస్తారు. ఈ రోజును ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అబ్జర్వ్ చేశారు. అసలు మారిటైమ్ సెక్టార్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సముద్రం ద్వారా జరిగే షిప్పింగ్, ట్రాన్స్పోర్టేషన్, పోర్ట్స్, షిప్స్, కార్గో మూమెంట్, వీటన్నిటినీ కలిపి మనం మారిటైమ్ సెక్టార్ అని చెప్పొచ్చు. మనం ఒక షిప్ని చూస్తే అది కేవలం ఒక పెద్ద వెసల్లా కనిపిస్తుంది, కానీ దాని వెనుక చాలా పెద్ద సిస్టమ్ ఉంటుంది. షిప్స్లో పనిచేసేవారు, షిప్ ఆపరేటర్స్, ఇంజనీర్స్, సేఫ్టీ ఆఫీసర్స్, ఇలా ఎంతోమంది కలిసి పనిచేస్తేనే ఒక షిప్ తన జర్నీని సేఫ్గా కంప్లీట్ చేయగలుగుతుంది. అందుకే మారిటైమ్ సెక్టార్ అంటే కేవలం షిప్స్ గురించి మాత్రమే కాదు, పీపుల్, టెక్నాలజీ, సేఫ్టీ, ట్రేడ్, ఎన్వైర్న్మెంట్ అన్నీ కలిసి ఉండే ఒక పెద్ద నెట్వర్క్ అన్నమాట. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ జీకే పాయింట్ కూడా తెలుసుకోవాలి. మన దేశంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పోర్ట్స్ ఈ ఎంటైర్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. షిప్స్ సముద్రం మీద ప్రయాణించి పోర్ట్స్కి చేరుకున్న తర్వాత వాటిలో ఉన్న కార్గో అంటే గూడ్స్, కంటైనర్స్, రా మెటీరియల్స్ లాంటి వాటిని అన్లోడ్ చేస్తారు. అలాగే మన దేశం నుంచి బయటకు వెళ్లాల్సిన గూడ్స్ని షిప్స్లో లోడ్ చేస్తారు. గుజరాత్లో ముంద్రా పోర్ట్ ప్రస్తుతం ఇండియాలో కార్గో హ్యాండిల్ పరంగా లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్గా ఉంది. 2024-25లో ముంద్రా పోర్ట్ 200 మిలియన్ మెట్రిక్ టన్స్ అంటే 20 కోట్ల టన్స్కి పైగా కార్గో హ్యాండిల్ చేసి ఒక సంవత్సరంలో 200 MMT దాటిన మొదటి ఇండియన్ పోర్ట్గా నిలిచింది. మరి సౌత్ ఇండియా విషయానికి వస్తే విశాఖపట్నం పోర్ట్ చాలా ఇంపార్టెంట్ మారిటైమ్ హబ్. గవర్నమెంట్ డేటా ప్రకారం 2024 నుంచి 2025లో

ఏషియాలోని మేజర్ పోర్ట్స్లో విశాఖపట్నం పోర్ట్ సుమారు 82 మిలియన్ టన్స్ కార్గో హ్యాండిల్ చేసింది. ఇక ప్రపంచ స్థాయిలో చూస్తే కార్గో థ్రోపుట్ పరంగా చైనాలోని నిగ్బో జూషన్ పోర్ట్ ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2025లో ఈ పోర్ట్ 1.4 బిలియన్ టన్స్కు పైగా కార్గో హ్యాండిల్ చేసింది. అంటే ఒక పోర్ట్ ద్వారా ఒక సంవత్సరంలోనే ఎంతో భారీ స్థాయిలో గూడ్స్ మూవ్మెంట్ జరుగుతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం మన ఓషన్ గురించి. షిప్స్ ప్రపంచ ట్రేడ్కి ఎంత అవసరమో అదే సమయంలో మెరైన్ ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. పొల్యూషన్ తగ్గించడం, క్లీనర్ టెక్నాలజీస్ని ఉపయోగించడం, సస్టైనబుల్ షిప్పింగ్ని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ ఫ్యూచర్ మారిటైమ్ సెక్టార్లో చాలా కీలకం. చివరిగా సముద్రాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. పాలసీస్ నుంచి ప్రాక్టీస్ వరకు, ఐడియాస్ నుంచి యాక్షన్స్ వరకు మనం అడుగు వేస్తేనే సేఫర్, క్లీనర్ అండ్ స్ట్రాంగర్ మారిటైమ్ ఫ్యూచర్ని బిల్డ్ చేయగలం. ఇప్పుడు హిట్ 3 చిత్రం నుంచి మిక్కీ జే మేయర్ సంగీతంలో సిద్ధ శ్రీరామ్, నుటానా మోహన్ పాడిన పాట మీకోసం.

ఒక చిన్న ఐరన్ బాల్ని నీటిలో వేస్తే వెంటనే అడుక్కు వెళ్ళిపోతుంది కదా. మరి కొన్ని వేల టన్స్ బరువుండే ఒక పెద్ద షిప్ మాత్రం సముద్రం మీద ఎలా తేలుతుంది? పైగా సముద్రంలో పెద్ద పెద్ద వేవ్స్ వస్తుంటాయి, అయినా షిప్ మునిగిపోకుండా ఎలా ప్రయాణిస్తుంది? అసలు ఈ హోల్ సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఆన్సర్ మనకు స్కూల్లో చదివిన ఒక సింపుల్ ప్రిన్సిపల్లో ఉంది. అదే ఆర్క్మిడీస్ ప్రిన్సిపల్. ఒక ఆబ్జెక్ట్ నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు అది ఎంత వాటర్ని డిస్ప్లేస్ చేస్తుందో ఆ వాటర్ వెయిట్కి సమానమైన అప్వర్డ్ ఫోర్స్ని వాటర్ ఆ ఆబ్జెక్ట్పై అప్లై చేస్తుంది. ఈ అప్వర్డ్ ఫోర్స్నే బాయాన్ ఫోర్స్ అంటారు. షిప్ డిజైన్ కూడా అదే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. సాలిడ్ స్టీల్ వాల్ అయితే స్టీల్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి సింక్ అవుతుంది. కానీ షిప్ మొత్తం సాలిడ్ స్టీల్ బ్లాక్ కాదు, దాని బాడీ లోపల చాలా పెద్ద హాలో స్పేస్ ఉంటుంది. ఆ షేప్ వల్ల షిప్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని డిస్ప్లేస్ చేస్తుంది. దాంతో వచ్చే బాయాన్ ఫోర్స్ షిప్ మొత్తం వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే స్టీల్తో తయారు చేసిన షిప్ కూడా ఫ్లోట్ అవుతుంది. అయితే ఒక డౌట్, స్టీల్ కంటే లైటర్ మెటీరియల్తో షిప్ని ఎందుకు తయారు చేయరు అని? స్టీల్ స్ట్రాంగ్, డ్యూరబుల్, ఫైర్ రెసిస్టెన్స్, హెవీ లోడ్స్ని విత్స్టాండ్ చేయగలదు. అందుకే లార్జ్ షిప్స్కి స్టీల్ ఇప్పటికీ చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. అసలు సీక్రెట్ మెటీరియల్ లైటర్గా ఉండడంలో కాదు, షిప్ మొత్తం యావరేజ్ డెన్సిటీ, షేప్, స్టెబిలిటీలో ఉంటుంది. మరి ఓషన్ మధ్యలోకి వెళ్ళాక ఇక్కడ నెట్వర్క్ లేదు కదా, షిప్కి దారి ఎలా తెలుస్తుంది అనే డౌట్ రావచ్చు. మన ఫోన్స్లో మొబైల్ నెట్వర్క్ లేకపోయినా జీపీఎస్ శాటిలైట్స్ మాత్రం పనిచేస్తాయి. షిప్స్కి తన పొజిషన్ తెలుసుకోవడానికి శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ ఉపయోగపడతాయి. అలాగే ఎలక్ట్రానిక్ నాటికల్ చార్ట్స్, ECDIS ద్వారా డిజిటల్ మ్యాప్పై షిప్ లొకేషన్, రూట్, నియర్ బై హజార్స్ లాంటివి మానిటర్ చేస్తారు. రాడర్, కంపాస్, AIS వంటి సిస్టమ్స్ కూడా నావిగేషన్కి సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రపంచంలోని టఫెస్ట్ సీ ప్యాసేజెస్లో డ్రాక్ ప్యాసేజ్, సౌత్ అమెరికాలోని కేప్ హార్న్ మరియు అంటార్క్టికా మధ్య ఉన్న ప్రాంతం ఒకటి. ఇక్కడ స్ట్రాంగ్ విండ్స్, పవర్ఫుల్ కరెంట్స్, హ్యూజ్ వేవ్స్ కారణంగా షిప్ కండిషన్ చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. అందుకే ఈ రీజియన్ ప్రపంచంలోని రఫెస్ట్ అండ్ మోస్ట్ ట్రెషరస్ ఓషన్స్ క్రాసింగ్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మరి ఇండియాకి వస్తే, మన దేశంలోని పోర్ట్స్కి వచ్చిన భారీ కంటైనర్ షిప్స్లో మెడిటేరియన్ షిప్పింగ్ కంపెనీ IRINA ఒక స్పెషల్ ఎగ్జాంపుల్. 2025లో ఇది కేరళలోని విజ్హిన్సమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్కి వచ్చినప్పుడు 24,346 TEU కెపాసిటీతో వరల్డ్ లార్జెస్ట్ కంటైనర్ షిప్గా గుర్తింపబడింది. TEU అంటే 20 ft elevant unit. సింపుల్గా చెప్పాలంటే కంటైనర్ కెపాసిటీని మెజర్ చేసే స్టాండర్డ్ యూనిట్. సో మన కళ్లకు కనిపించేది ఒక పెద్ద షిప్ మాత్రమే, కానీ దాని వెనుక ఫిజిక్స్, ఇంజనీరింగ్, నావిగేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీ అన్నీ కలిసి పనిచేస్తుంటాయి. వేల టన్స్ బరువున్న షిప్ని సముద్రం మీద నిలబెట్టేది కేవలం స్టీల్ కాదు, సైన్స్ని స్మార్ట్గా ఉపయోగించిన షిప్ డిజైన్. అదే మారిటైమ్ వరల్డ్లోని రియల్ వండర్. షిప్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు బీస్ట్ చిత్రం నుంచి మంచి పాటను విందాం.

నేడు గాల్ బ్లాడర్ గుడ్ హెల్త్ డే సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ గురించి మనకు చాలా తెలుసు, కానీ కొన్ని చిన్న ఆర్గాన్స్ మాత్రం క్వైట్లీ తమ పనిని తాము చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే గాల్ బ్లాడర్. ఇది మన లివర్ కింద ఉండే చిన్న పియర్ షేప్డ్ ఆర్గన్. సైజులో చిన్నదే అయినా డైజెషన్లో దీనికి ఒక యూస్ఫుల్ రోల్ ఉంది. అసలు గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది, దీనికి స్టోన్స్ ఎందుకు వస్తాయి, గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత కూడా మనం నార్మల్గా జీవించగలమా, ఇవన్నీ ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా గాల్ బ్లాడర్ పని ఏంటో చూద్దాం. మన లివర్ కంటిన్యూస్గా బైల్ అనే డైజెస్టివ్ ఫ్లూయిడ్ని తయారు చేస్తుంది. ఈ బైల్లో బైల్ సాల్ట్స్, కొలెస్ట్రాల్, బెలిరుబిన్ వంటి సబ్స్టెన్స్ ఉంటాయి. మనం ఫుడ్ తిన్నప్పుడు ముఖ్యంగా ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ డైజెషన్కి బైల్ అవసరమవుతుంది. గాల్ బ్లాడర్ ఈ బైల్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేస్తుంది. అంటే లివర్ బైల్ని తయారు చేస్తే గాల్ బ్లాడర్ దాన్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడు పంపించే చిన్న స్టోరేజ్ ట్యాంక్ లాంటిది. మరి ఈ గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఎలా వస్తుంది? మనం తరచూ వినే పేరు గాల్ స్టోన్స్. ఇవి గాల్ బ్లాడర్లో ఏర్పడే చిన్న హార్డ్ పార్టికల్స్ లేదా స్టోన్స్. ఇవి మోస్ట్లీ కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్తో ఏర్పడవచ్చు. కొన్ని స్టోన్స్ చాలా చిన్నగా గ్రెయిన్ ఆఫ్ శాండ్ లాగా ఉంటే మరికొన్ని పెద్దవిగా కూడా ఉండొచ్చు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గాల్ స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ లేకుండా ఉండే వాటిని సైలెంట్ గాల్ స్టోన్స్ అంటారు. వాటికి చాలాసార్లు ట్రీట్మెంట్ అవసరం ఉండదు, కానీ స్టోన్

బైల్ డక్ట్ ని బ్లాక్ చేస్తే మాత్రం ప్రాబ్లం మొదలవుతుంది. ముఖ్యంగా అప్పర్ రైట్ అబ్డోమిన్ లో తీవ్రమైన పెయిన్ రావచ్చు. కొన్ని సందర్భాల్లో నాజియా, వామిటింగ్, ఫీవర్ లేదా జాండీస్ కూడా రావచ్చు. ఇలాంటి సింప్టమ్స్ ని సింపుల్ గా ఇగ్నోర్ చేయకూడదు, ఎందుకంటే బైల్ డక్ బ్లాకేజ్ వల్ల సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఇప్పుడు చాలా మందికి వచ్చే ఒక కామన్ డౌట్, గాల్ బ్లాడర్ అంత ఇంపార్టెంట్ అయితే డాక్టర్స్ దాన్ని ఎందుకు రిమూవ్ చేస్తారు అన్నదే. గాల్ స్టోన్స్ రిపీటెడ్ పెయిన్కి కారణమైతే, గాల్ బ్లాడర్లో ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్ వస్తే, లేదా స్టోన్స్ వల్ల అదర్ కాంప్లికేషన్స్ వచ్చే పరిస్థితులలో డాక్టర్స్ కాలసిస్టెక్టోమీ అంటే గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ రికమెండ్ చేస్తారు. యూస్ఫుల్ ఆర్గన్ అయినా అది ఎసెన్షియల్ ఆర్గన్ కాదు, ఎందుకంటే బైల్ని తయారు చేసేది లివర్. గాల్ బ్లాడర్ లేకపోయినా లివర్ బైల్ని తయారు చేస్తూనే ఉంటుంది. అందుకే చాలా మంది గాల్ బ్లాడర్ రిమూవ్ తర్వాత కూడా నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలరు. మరి మన గాల్ బ్లాడర్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఏం చేయాలంటే, మన డైట్ లో ఫైబర్ రిచ్ అయిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బీన్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ షుగర్స్ అన్ని తగ్గించుకోవాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీతో హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వెయిట్ తగ్గించుకోవడం హెల్తీ అయినా చాలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ చేయడం లేదా క్రాష్ డైట్ ఫాలో అవ్వడం గాల్ స్టోన్స్ రిస్క్ ని పెంచొచ్చు. అందుకే త్వరగా వెయిట్ తగ్గాలి అనే ఆలోచన కంటే బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ యాక్టివిటీ, గ్రాడ్యువల్ వెయిట్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయడం చాలా బెటర్. ఇలా రోజు తీసుకునే చిన్న హెల్తీ చాయిసెసే మన బాడీకి లాంగ్ టర్మ్ లో పెద్ద సపోర్ట్ ని ఇస్తాయి. ఇప్పుడు ఇష్క్ చిత్రం నుంచి అనుప్రూవెన్ సంగీతంలో రాజ్ హాసన్, అనూప్ శ్రావణి పాడిన పాట మీకోసం.

మంచి పాటను విన్నాం కదా. నేడు మేడం బికాజీ కామాగారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మన దేశం కోసం, మన స్వాతంత్ర్యం కోసం విదేశీ గడ్డపై కూడా గళం వినిపించిన గొప్ప ధైర్యవంతురాలు మేడం బికాజీ కామా. వారి పేరు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. మేడం బికాజీ కామా 1861 సెప్టెంబర్ 24 బొంబాయిలో జన్మించారు. చిన్నప్పటి నుంచే దేశం, సమాజం గురించి ఆలోచించేవారు. లాంగ్వేజెస్పై కూడా వారికి మంచి ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత సోషల్ వర్క్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. ముఖ్యంగా ముంబైలో ప్లాగు, ఫెమినై వంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు సహాయం చేశారు. అయితే బికాజీ కామా జీవితంలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ లండన్లో జరిగింది. అక్కడ వారు దాదాబాయ్ నాయరోజీ, శ్యామ్జీ కృష్ణవర్మ వంటి ఇండియన్ నేషనలిస్ట్తో పరిచయం పెంచుకున్నారు. ఆ తరువాత భారత స్వాతంత్ర్యం కోసం ఫారిన్ ల్యాండ్ నుంచి పనిచేయడం ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలనే మెసేజ్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా వినిపించారు. 1907 ఆగస్టు 22 జర్మనీలోని స్టాట్గర్ట్లో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో వారు భారత జెండా ఒక ఎర్లీ వర్షన్ని అన్ఫ్లోర్ చేశారు. అది మనం ఈరోజు చూస్తున్న ట్రికలర్స్కి ఎగ్జాక్ట్గా సేమ్ కాదు, ఫ్రీడమ్ స్ట్రగుల్ సమయంలో ఉపయోగించిన ఎర్లీ వర్షన్లో ఒకటి. విదేశీ గడ్డపై భారత జెండాని అన్ఫ్లోర్ చేసిన తొలి వ్యక్తిగా వారి పేరు చరిత్రలో నిలిచిపోయింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేడం బికాజీ కామా గారిని మదర్ ఆఫ్ ది ఇండియన్ రెవల్యూషన్ అని కూడా పిలిచేవారు. మేడం బికాజీ కామా 1936 ఆగస్టు 13 పరమపదించారు. కానీ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వారి కాంట్రిబ్యూషన్, ముఖ్యంగా విదేశీ గడ్డపై భారత జెండాని అన్ఫ్లోర్ చేసిన ఆ హిస్టారిక్ మూమెంట్ మన హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండిపోయే అంశంగా నిలిచింది. ఒక దేశం కోసం పనిచేయడానికి మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, మనలో ఆ దేశం కోసం ఏదైనా చెయ్యాలన్న కమిట్మెంట్ ఎంత ఉందనేదే ముఖ్యం. మేడం బికాజీ కామా జీవితం మనకు ఆ స్పిరిట్ను గుర్తు చేస్తుంది. కార్యక్రమంలో చివరిగా ఓజీ చిత్రం నుంచి మంచి ఎనర్జెటిక్ సాంగ్ విందాం. మన దేశం కోసం, మన స్వాతంత్ర్యం కోసం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్ష ప్రభావిత జిల్లాలలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని కోరారు. రహదారులు దెబ్బతిన్న చోట రవాణా సదుపాయాన్ని వెంటనే పునరుద్దరించాలని సూచించారు. వర్షానికి కొండచర్యలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. చెరువులు నింపడంపైన దృష్టి పెట్టడంతో పాటు విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి రంగం వరకు రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర @2047 ది న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అంశంపై ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: we are looking at a more inclusive growth where we believe that mere money is not the solution. It's about ideas and exposure. So where we see industry playing an important role is to provide that exposure for people who are below the poverty. So we've seen, of course, companies adopt schools. That's my other hand, call it Bharat portfolio, human resource development. We've seen now people are coming forward adopting schools. Apart from infrastructure development, they're offering their help in curriculum improvement. Collaboration at that level is really transforming the rural part of Andhra Pradesh, and that's the P4 model.
0: తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరులకు 3-4 తేదీల్లో పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఈ పునశ్చరణ తరగతులను అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల R&B రహదారులు దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్దరణకు దాదాపు 26.95 కోట్ల రూపాయలు, శాశ్వత ప్రాతిపదికన పునరుద్దరణకు 224.73 కోట్ల రూపాయల అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం స్వనిధి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పేర్కొనే ఈ పథకం వల్ల పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని పునరుద్దరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం

0: ప్రారంభించిన చిన్న రుత చిన్న రుణాల పథకంగా ఇది గుర్తింపు పొందింది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా రుణాలు అందిస్తారు. అదేవిధంగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. రుణాలు సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించే వారికి సంవత్సరానికి 7% చొప్పున వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లేదా పరిసర ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి కరుణ్ కుమార్ తెలిపారు. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేస్తూ,
1: వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపడిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పార్వతీపురం మండలం జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటికి కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కృష్ణా గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని వరద నీటితో నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అమరావతి నుంచి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా చూడాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రిజర్వాయర్లు, నదులు, వాగులలోకి వచ్చే నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మున్నేరుకు వచ్చే ఇన్ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులను పనిచేయించాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ వర్షానికి అనుగుణంగా పురుషోత్తమపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే వంశధార, నాగావళి, బహుద, మహేంద్రతనయ నదులు ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని నిమ్మల రామనాయుడు కోరారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టల్స్, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారుల పునరుద్దరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ సర్వేగంగా అభివృద్ది చెందుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్కో సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్తో న్యూఢిల్లీలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డేటా సెంటర్ల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్రంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ యూసీఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.

0: వరద ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రఖ్యాపయత్. సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా అనుసరణీయః ముఖ్య సంకల్పః ఇత్యపి అసౌ సబలం అకథయత్. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే విదేశ కార్యమంత్రిణా డాక్టర్ ఎస్ జైశంకరేణ ఫిప్పెక్ విదేశ మంత్రిమండలస్య సమలంకృత ద్వితీయ పీఠికా. ప్రశాసనేన ప్రోదీరితం భారతం స్వాభ్యంతరావశ్యకతానాం 99.2% జంగమదూరవాణీయంత్రాణి స్వదేశే ఏవ సంపాదయతి. చికిత్సా స్నాతకోత్తర ప్రవేశార్థం NBEMS సంస్థయా నీట్ పీజీ పరిణామః సముద్ఘోషితః. ఒడిశా పశ్చిమబంగ ప్రభృతి పంచ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయ సంచేతనా ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపితా. అపి చ ఏషియాయి క్రీడాసు పురుష కబడ్డీ స్పర్ధాయాం అంతిమ సమూహ క్రీడాయాం చీనీ తైపే దళం పరాభూయ భారతం ఉపాంత్య చక్రే ప్రవేశం ప్రసాధయత్. అథ వార్తాః విశదీకృత్య. వడనగర్ వారాణసీ సేవాయాత్రా ప్రసంగే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సేవాభావః జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రతిపాదితః. తేన ప్రోదీరితం యత్ రాజనీతి శీర్షం ప్రాప్తేనాపి అధికారిణా సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా న విస్మరణీయః. సాక్షాదాభాస్య సంభాషణే తేన సేవా ప్రవృత్తిః సర్వనాగరికేషు సమాహూతా.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయ్ లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా. హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత హోంగే. కితనే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: ప్రధానమంత్రి ప్రఖ్యాపయత్ యత్ సేవాభావః ఏవ రాష్ట్ర వికాసస్య ముఖ్య ప్రవర్తక బలమస్తి. తేన సబలం ప్రోక్తం యత్ పీఎం కిసాన నిధిః వా పీఎం సూర్యఘర యోజనా వా ఏతాదృశీనాం అనంతానాం జనకల్యాణ పరియోజనానాం అంతిమ జన ప్రాపణ సామర్థ్యమేవ తాసాం సఫలతాయాః ముఖ్యం ప్రమాణమస్తి.
2: హమారే కిసానో కే పాస్ పీడియో సే బనా హువా జ్ఞాన కా భండార్ హై. బేస్ నాలెజ్ కో హర్ దిన్ అప్నే జీవన్ మే అప్నాతే హై. హమే ఇన్ అనుభవో సే భీ సీఖనా హై. అగర్ అనుభవ్ కర్తే తో భారత్ కీ వివిధతా కీ అనుభూతి హోతీ ఔర్ ఉన్ సే భీ వివిధతా మే భీ ఏక్తా కీ భీ దర్శన్ హోతా హై. వో హమే హిందుస్తాన్ కే హర్ కోనే మే పహుంచానే హై. ఏక్ గాంవ్ కా అచ్చా ప్రయోగ్ దూసరే గాంవ్ కే కామ్ ఆయే. ఏక్ యువా కా సమాధాన్ దూసరే యువా కీ తాకత్ బనే.
1: రాష్ట్ర నిర్మాణ వ్రత ధారిణః వయం వికసిత భారత రచనాయాః సంకల్ప సిద్ధ్యై ప్రవృత్తాః ఇతి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. 47.2 వర్షే వికసిత భారత నిర్మాణాభియానే యువకానాం ముఖ్య సామర్థ్యం సర్వజనైః పూర్ణ శక్త్యా సమున్నేతవ్యమితి తేన సాధ్వవాచి.
2: 2047 తక్ వికసిత భారత్ కే నిర్మాణ మే హమే యువా శక్తి కీ బహుత్ బడీ భూమికా కో ఏక్దమ్ సే మజబూతీ కే సాథ్ ఆగే బడానా హై. ఆజ్ కీ యువా పీఢీ వికసిత భారత్ కీ నిర్మాతా భీ హై ఔర్ యహీ పీఢీ ఏక్ బడీ లాభార్థీ భీ హోగీ. ఔర్ ఇస్ దాయిత్వ కో నిభానే కే లియే భారత్ కో జమీన్ పర్ జాన్నా సమజ్నా దేశ్ కీ హర్ బారీకియో కో అనుభవ్ కర్నా బహుత్ జరూరీ హై ఔర్ ఇస్మే सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం వింటారు.
1: ఈ రోజుల్లో గనక మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పుల వల్ల, ముఖ్యంగా ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలకు కానీ యువతకు కానీ ఉపాధి తగ్గిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా రకాల అవకాశాలు అనేవి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మహిళకి యువతకి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. పుట్టగొడుగుల పెంపకం కానివ్వండి, పెరటికోళ్ల పెంపకం, పాడి గేదెలు, అలాగే మేకల్ని గొర్రెల్ని పెంచుకోవడం, పట్టుపురుగుల పెంపకం, ఇంకా తేనెటీగల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లు పెట్టుకోవడం, అలాగే ఈ మధ్యకాలంలో ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కువగా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకుని అమ్ముకున్నట్లయితే ఎక్కువగా లాభసాటిగా ఉందని చెప్పి అటువంటి యూనిట్లను కూడా చాలామంది పెట్టుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ఈ గ్రామీణ ప్రాంత యువత ఉపాధిని పొందడానికి స్థానికంగా ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నాయి. అక్కడ వీరికి శిక్షణ కార్యక్రమాలు అవి నిర్వహించి వారికి ఉపాధిని కూడా చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ వి జ్యోతి గారు ఉన్నారు. వీరు బాపట్ల వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరిని అడిగి మనం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి తెలుసుకుందాము. జ్యోతి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలకు కానీ యువతకు కానీ వ్యవసాయ రంగమే కాకుండా ఇంకా ఎటువంటి ఉపాధి మార్గాలు ఉన్నాయంటారు?
2: ఇంకా భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా సుమారు 60% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని నివసిస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో వ్యవసాయ పరిస్థితులను మనం గమనించినప్పుడు రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటుగా వాణిజ్య మరియు తోట పంటలను కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో ధరల స్థిరత్వం సరిగ్గా లేకపోవడం వలన మరియు ఇతర సమస్యల కారణంగా వ్యవసాయంలో లాభాలు సరిగ్గా లేకపోవడం వ్యవసాయ రంగ స్తబ్దతకు ముఖ్య కారణం.
1: ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, వ్యవసాయ రంగంలో స్తబ్దత అనేది ఉందని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఉండే గ్రామీణ స్త్రీలకు కానీ యువతకు కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకేమన్నా ఉన్నాయా, ఆదాయ మార్గాలు?
2: రైతులు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 4 నుండి 6 నెలల వ్యవధిలో వచ్చే పంటలను ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని వ్యవసాయం చేయడం వలన ఒడిదుడుగుల వలయంలో చిక్కుకుంటున్నారు. రైతుతో పాటుగా ఆయన కుటుంబంలోని మహిళలు, యువత వివిధ ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుని రైతుకు చేయూతగా నిలబడితేనే గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామంలో పండే పంటల ఆధారంగా మరియు ఆయా ప్రాంతాల్లోని

0: అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలను నెలకొల్పుకొని ఆదాయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అనగా రోజువారీగా వారానికి పక్షం రోజులకు నెలవారీగా 2 లేదా 3 నెలలకు ఒకసారి మరియు 6 నెలలకు సంవత్సరానికి వచ్చే వివిధ ఆదాయ మార్గాలను ఏర్పరచుకొని తద్వారా వచ్చే ఆదాయాన్ని అటు వ్యవసాయానికి మరియు కుటుంబ అవసరాల కొరకు వినియోగించుకుంటూ ఆర్థిక స్వావలంబన పొందవచ్చు.
1: ఇప్పుడు చాలా రకాలు చెప్పారు కదండి మీరు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఈ స్వయం ఉపాధి కోసం వారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు?
0: గ్రామాల్లో ప్రధానంగా వ్యవసాయ ఆధారంగా లభించే ముడి వనరులను వివిధ రకాలుగా వినియోగించుకుని ప్రస్తుత కాలానికి కావలసిన నిత్య అవసరాలను తయారీ చేసుకుని మార్కెట్ చేసుకోగలిగితే వివిధ రంగాలైన పుట్టగొడుగుల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, పాడిగేదలు, పశుగ్రాసాల సాగు, మేకలు మరియు గొర్రెల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, పెరటితోటల పెంపకం, తేనెటీగల పెంపకం, కంపోస్ట్ తయారీ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేంద్రియ ముడి సరుకులు మరియు ఉత్పత్తుల తయారీ, రైతు స్థాయిలో కొత్త వంగడాల విత్తనోత్పత్తి, వస్త్రాలపై రంగుల అద్దకం, కుటుంబ అవసరాలైన కొవ్వొత్తులు, బేకరీ పదార్థాలు, మల్టీగ్రెయిన్ ఆట, జామ్లు, స్క్వాష్లు, పెయిన్ బామ్లు, సర్ఫ్ పౌడర్ల తయారీతో పాటుగా వ్యవసాయానికి అనువైన వేప పిండి, వేప చెక్క తయారీ మొదలైనవి స్వయం ఉపాధి అవకాశాలుగా ఎంచుకోవచ్చు.
1: అంటే చాలా రకాల అవకాశాలు అనేవి ఇక్కడ గ్రామీణ ప్రాంత స్త్రీలకు కానీ యువతకు కానీ ఉన్నాయంటారు. ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమైన వాటి గురించి ఈరోజు మనం కొన్ని మాట్లాడుకుందాము. పుట్టగొడుగుల పెంపకం, ఈ మధ్య కాలంలో వీటి వినియోగం కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ప్రోటీన్ అది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి దీన్ని ఆహారంగా తీసుకోమని వైద్యులు కూడా చెప్తూ ఉండడంతో ఈ పుట్టగొడుగుల పెంపకం అనేది చాలామంది చేపడుతూ ఉన్నారు కదండి. ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తారా?
0: పుట్టగొడుగుల పెంపకానికి వస్తే ప్రస్తుతం పుట్టగొడుగుల్లో ఉండే పోషకాల రీత్యా వీటి వినియోగం కూడా రోజురోజుకి పెరుగుతూ ఉండడం వలన పుట్టగొడుగులను పెంచి విక్రయించడం లాభదాయకంగా ఉంది. పుట్టగొడుగుల్లో వరిగడ్డి పుట్టగొడుగులు, తెల్లగుండి వైట్ బటన్ పుట్టగొడుగులు, పాల మేగడ లాంటి మిల్కీ మష్రూమ్ పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గ్రామీణ మహిళలు కేవలం వారి ఇంటి దగ్గరే దొరికే ముడి పదార్థాలతోనే ఎక్కువగా వీటిని పెంచుకోవచ్చు. కేవలం స్పాన్ మరియు 1 లేదా 2 ముడి పదార్థాలను మాత్రమే బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్పాన్ తయారీను కూడా ఆసక్తిగల మహిళలు నేర్చుకొని తయారు చేసుకోవచ్చు. పుట్టగొడుగుల పెంపకంలో గ్రామీణ మహిళలు 5,000 రూపాయల పెట్టుబడిని ప్రథమంగా వెచ్చించి 10,000 వరకు కూడా ఆదాయాన్ని కేవలం 50 నుంచి 60 రోజుల్లో పొందే అవకాశం ఉంది. ఆ తరువాత డిమాండ్ను బట్టి, లాభాన్ని బట్టి ఉత్పత్తిని పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ.
1: అలాగే పెరటి కోళ్ళను కూడా పెంచి ఇక్కడ ఉపాధి మార్గాన్ని పొందుతూ ఉంటారు కదండి చాలామంది, ఆ విషయాలు తెలియజేస్తారా?
0: గ్రామీణ మహిళలు ఇంటి దగ్గరే ఆదాయాన్ని సంపాదించే మరో మార్గం అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ల పెంపకం. ఇందులో ముఖ్యంగా మామూలు నాటుకోళ్ల కన్నా కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అభివృద్ధి పరిచిన రాజశ్రీ, గ్రామప్రియ, శ్రీనిధిలలో ఏదైనా జాతిని పెరట్లో పెంచినప్పుడు అధిక గుడ్లు ఉత్పత్తిని, మాంసం ఉత్పత్తిని ఇచ్చి మంచి ఆదాయాన్ని ఇస్తాయి. సాధారణంగా ప్రతి ఇంట్లో 20 కోళ్ల వరకు పెంచుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ విధంగా టీకాలు వేసిన 6 వారాల వయసు ఉన్న 20 కోళ్ల ధర సుమారు 2,400 రూపాయల నుంచి 2,600 రూపాయల వరకు ఉంటుంది. నాటుకోళ్లను పోలి ఉండడం వలన వీటి మాంసానికి మంచి గిరాకీ ఉంది. ఇవి సంవత్సర కాలంలో 120 నుంచి 180 గుడ్లను పెట్టే సామర్థ్యం ఉంటుంది. వీటి గుడ్లు లావుగా ఎక్కువ బరువును కలిగి ఉండడంతో మార్కెట్లో మంచి ధర కూడా ఉంటుంది. గ్రామీణ మహిళలు పెరటికోళ్ల ద్వారా సాలిన 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
1: ఇక సాధారణంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ పాడి పశువుల మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కదండి. ఈ పాడి పశువుల పెంపకంలో ఎటువంటి మెళకువలు పాటించాలంటారు?
0: ప్రస్తుతం పాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా గ్రామీణ మహిళలు మరియు యువత శాస్త్రీయ పద్ధతులతో పాడి యాజమాన్యం వలన సాలీనా 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. దేశీయ పాడి ఆవులు మరియు గేదెలతో పాటుగా అధిక పాల దిగుబడినిచ్చే ముర్రా మరియు జెర్సీ, హెచ్ఎఫ్ మొదలైన పాడి పశువులను శాస్త్రీయ పద్ధతులతో పెంచి మంచి పాల దిగుబడిని మరియు

0: పశువుల ఎరువును పొందవచ్చు.
1: ఇప్పుడు పాడి పశువులు అంటే గనక వాటి మేత కోసం ఎక్కువగా ఈ పచ్చగడ్డి మీద ఆధారపడుతూ ఉంటారు కదండి, ఈ పచ్చగడ్డి కొరత అనేది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పశుగ్రాసాలని సాగు చేసి కూడా ఏమన్నా ఉపాధి మార్గంగా మలుచుకోవచ్చు అంటారా?
0: ఇటీవల కాలంలో పెరుగుతున్న మేత సమస్య, పచ్చిగడ్డి కొరత గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పాల దిగుబడి పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో నాణ్యమైన పచ్చగడ్డి పెంపకం మంచి ఆదాయ వనరుగా ప్రాచుర్యం పొందుతుంది. ఏకవార్షిక మరియు బహువార్షిక గడ్డి రకాలను సంవత్సరం పొడుగునా దిగుబడి వచ్చేలా పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి ఖర్చు పోను సుమారు 40,000 నుంచి 60,000 రూపాయల వరకు కూడా ప్రతి 3 నుంచి 6 నెలలకు పొందే వీలు ఉన్నది.
1: అలాగే జీవాలని కూడా పెంచుతూ ఉంటారు కదండి చాలా మంది, మరి ఈ జీవాల ద్వారా కూడా వారు ఎటువంటి ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు అంటారు?
0: వ్యవసాయ భూమి కలిగిన గ్రామీణ మహిళలు సాలీన 50,000 రూపాయల వరకు 4 గొర్రెలు మరియు 1 గొర్రెపోతును పెంచడం వల్ల పొందవచ్చు. ఒక ఆడ మేక పెంపకం చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వగలదు.
1: అలాగే ఇంకొక ఉపాధి మార్గం మనం చూసుకున్నట్లయితే ఈ పట్టుపురుగుల పెంపకం అండి. ఈ పట్టుపురుగుల పెంపకాన్ని ఎలా చేపట్టాలంటారు?
0: స్వయం ఉపాధిగా పట్టు పరిశ్రమ గురించి మనందరికీ తెలిసిందే. అయితే శాస్త్రీయ పద్ధతుల్లో మార్కెట్కి అనుగుణంగా పట్టు పరిశ్రమ చేపట్టి మంచి ఫలితాలను పొందవచ్చు. ఇటీవల కాలంలో అంతరించిపోతున్న జాతుల్లో తేనెటీగలు కూడా చేరటం జరిగింది. అంతేకాకుండా తేనెలో ఉన్న పోషక విలువ దృష్ట్యా తేనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తేనెటీగల పెంపకానికి చాలా అనువైన ప్రదేశాలు. తేనెటీగలకు కావలసిన మకరందం మరియు పుప్పొడి ఎక్కువగా వివిధ రకాలైన పంటల నుండి చాలా సులువుగా పొందడానికి వీలుంటుంది. తేనె పెంచడానికి కావలసిన పెట్టెలను డాబాల మీద పొలంలో అనువైన ప్రదేశాల్లో పెట్టి నాణ్యంతో వాటిని పెంచి తేనె పొందవచ్చు. తేనెటీగల పెంపకం నైపుణ్యం కోసం వ్యవసాయ పరిశోధన స్థానం విజయరాయ వారిని సంప్రదించవచ్చు.
1: అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఉపాధి మార్గం మనకి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించేది ఈ వానపాముల ఎరువు తయారు చేయడం, అంటే వర్మీ కంపోస్ట్ తయారు చేయడం కూడా చాలా మంది యువత యూనిట్లుగా పెట్టుకుని చేస్తూ ఉన్నారు కదండి. ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్లను ఎలా పెట్టుకోవచ్చు అంటారు?
0: సేంద్రీయ వ్యవసాయానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వానపాముల ఎరువు తయారీ మంచి లాభదాయకం. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే వివిధ రకాల వ్యర్థాలను వానపాములను ఉపయోగించి మంచి నాణ్యమైన ఎరువుగా తయారు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో దీని వినియోగం ఎక్కువగా ఉండటంతో కిలో 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఉంటుంది. వ్యర్థాల నుంచి 6 నుంచి 8 వారాల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. 3 టన్నుల సేంద్రీయ వ్యర్థాల నుంచి 1 టన్ను వానపాముల ఎరువును పొందవచ్చు. 1 టన్ను వానపాముల ఎరువు తయారీ చేయడానికి సుమారుగా 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 టన్ను వానపాముల ఎరువు మార్కెట్లో 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా కేవలం వానపాముల ఎరువునే కాకుండా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వానపాముల ఎరువుల్లో జీవన ఎరువులైన ఎజోస్పైరల్లం, ఎజటోబాక్టర్, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, జీవ శిలీంద్ర నాశకాల అయిన ట్రైకోడర్మా విరిడి, జీవ కీటక నాశకులైన బెవేరియా, మెటారైజియం మొదలైనవి కలిపి వానపాముల ఎరువుకు విలువను జోడించి మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించుకుని మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
1: అలాగే మనకి ప్రధానమైన ఇంకొక ఉపాధి మార్గం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధిని పొందుతూ ఉన్నారు కదండి చాలామంది మహిళలు కానీ యువత కానీ, వాటి గురించి తెలియజేయండి.
0: గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందటానికి వీలుగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో బిస్కెట్లను తయారు చేసి విక్రయించవచ్చు. ఇటీవల కాలంలో చిరుధాన్యాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటం వల్ల బేకరీ ఉత్పత్తులను సులభ పద్ధతిలో తయారు చేయడానికి అనువుగా ఉండి ఖర్చు పోను రోజుకి సుమారు 700 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా సాధారణ గోధుమ పిండి కన్నా మల్టీగ్రెయిన్ ఆటా తయారు చేయడానికి గోధుమలతో పాటుగా రాగులు, సజ్జలు, జొన్నలు, బార్లీ, సోయా మొదలైన వాటిని తగిన నిష్పత్తిలో వాడి తయారు చేయడం వల్ల ఈ మల్టీగ్రెయిన్ ఆటాకు మంచి ధరతో పాటు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. చిరుధాన్యాల్లో అధిక మొత్తంలో ఇనుము, కాల్షియం, జింక్ లాంటి ఖనిజ లవణాలతో పాటు మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్లతో పాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లు మరియు పిల్లల్లో పెరుగుతున్న పోషక లోపాలు మరియు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో పోషక విలువలున్న జొన్న, రాగి, సజ్జలు, కొర్రలు, సామలు మొదలైన చిరుధాన్యాలతో వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి అమ్మవచ్చు. వివిధ రకాల పిండి మరలు మరియు చిరుధాన్యాలు మరియు అపరాలపై పొట్టు తీసే యంత్రాలను, చిన్న నూనె తీసే యంత్రాలను కూడా స్వయం ఉపాధిగా వాడటం ఇటీవల కాలంలో ఎక్కువగా గమనించటమైనది. పండ్లు మరియు కూరగాయలతో వివిధ నిల్వ ఆధార ఉత్పత్తులైన జాము, జెల్లీ, స్క్వాష్, కెచ్చప్ మరియు రసాల తయారీ, మామిడి తాండ్ర తయారీని చిరు వ్యాపారంగా లేదా కుటీర పరిశ్రమగా కూడా చేపట్టవచ్చు.
1: అలాగే ఇప్పుడు మనకి వ్యవసాయంలో ప్రధానంగా వేప గింజల పొడిని కానీ అలాగే వేప చెక్కల్ని కానీ వీటిని వాడుతూ ఉంటారు కదండి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో మనకి చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఉచితంగా. మరి ఇలాంటి వాటితో ఏమైనా ఉపాధి మార్గంగా మహిళలు చేపట్టే అవకాశం ఉందంటారా?
0: ఇటీవల కాలంలో వేప పిండి ప్రాధాన్యత కూడా సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా ఉండటం వల్ల గ్రామీణ మహిళలు స్వయం ఉపాధిగా వేప పిండిని తయారు చేసి కూడా విక్రయించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 50 కిలోల వేప కాయల నుండి 30 కిలోల విత్తనాలను తీయవచ్చు. 1 కిలో విత్తనాల నుండి 800 గ్రాముల చెక్క మరియు 200 గ్రాముల నూనె తీయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వేప పిండి కిలో 13 రూపాయల నుంచి 16 రూపాయల వరకు ఉంది.
1: ఈ విధంగా వాళ్ళు ఉపాధి మార్గాన్ని పొందవచ్చు. మరి ఇక బట్టలపై రంగుల అద్దకం కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది చేపడుతూ ఉన్నారు కదండి, దాని గురించి తెలియజేయండి.
0: గ్రామీణ మహిళలకు కుటీర పరిశ్రమగా వస్త్రాలపై రంగుల అద్దకం ఎంతో లాభదాయకం. ఇటీవల కాలంలో వస్త్రాల వ్యాపారంలో వచ్చే విఫలాత్మక మార్పులకు రంగుల అద్దకం నైపుణ్యంతో పాటుగా వస్త్రాల డిజైనింగ్లో కూడా నైపుణ్యం చాలా లాభదాయకంగా ఉంటుంది. గ్రామీణ మహిళలు ఇంటి దగ్గరే వస్త్రాలపై రంగుల అద్దకానికి సంబంధించి రంగులు, ఇతర ముడి పదార్థాలను సేకరించుకొని వివిధ రకాల డిజైన్ల్లో బట్టలకు అనగా చీరలు మరియు ఇతర డ్రెస్ మెటీరియల్స్పై రంగులను అద్ది టైలరింగ్ నైపుణ్యంతో చక్కటి డ్రెస్సులను తయారు చేసి విక్రయించి స్వయం ఉపాధి పొందవచ్చు. దీనికి పెట్టుబడి చాలా తక్కువగా ఉండి గిరాకీ మరియు నైపుణ్యంతో చక్కటి సంపాదనని ప్రతి నెల పొందవచ్చు.
1: అలాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ట్రాక్టర్లని వాటిని ఉపయోగిస్తూ ఉంటారు కదండి, అలాగే ఆధునిక యంత్ర పరికరాలు కూడా ఇక్కడ ఎక్కువగా వినియోగంలోనే ఉన్నాయి ప్రతి చోట కూడా మనం చూసుకున్నట్లయితే. మరి వీటి విషయంలో కనుక యువతకి ఏదైనా ఉపాధి మార్గం లభించే అవకాశం ఉంటుందంటారా?
0: మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ నగర్లో గల సదర్న్ రీజనల్ ఫార్మింగ్ మిషనరీ ట్రైనింగ్ మరియు టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ గ్రామీణ యువతకు వివిధ వ్యవసాయ పరికరాల రిపేరీపై వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను ఇచ్చి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ పరికరాల వినియోగంలో వచ్చే సమస్యలకు అక్కడే పరిష్కరించే విధంగా గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నారు.
1: ఇప్పుడు చాలా రకాల ఉపాధి మార్గాలని మీరు చెప్పారు కదండి, ఇవే కాకుండా ఇంకా ఇతర ఉపాధి మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఈ విధంగానే కొవ్వొత్తుల తయారీ, సర్ఫ్ పౌడర్, సోప్ ఆయిల్, హెన్నా పౌడర్, ఫినాయిల్ తయారీ చిరు వ్యాపారం లేదా కుటీర వ్యాపారంగా కూడా చేపట్టవచ్చు. గ్రామీణ మహిళలు మీ దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ అంశాలపై నైపుణ్య శిక్షణను పొందవచ్చు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా గృహ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదాయాన్ని పొందడానికి వీలుంటుంది.
1: కాబట్టి ఇప్పుడు జ్యోతి గారు మీరు చెప్పినట్లుగా మహిళలకు కానీ యువతకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఉపాధి మార్గాలకైతే కొదవలేదు. ఏ రకమైన రంగాన్ని ఎంచుకున్నా కూడా వారు చాలా తేలిగ్గా వాళ్ళ జీవన మార్గాల్ని సుగమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరు దాంతోపాటుగా ఈ వ్యవసాయానికి అనుబంధంగా చేసుకోవడం వల్ల ఎంతో కొంత ఆదాయం అనేది కూడా వారు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలు కానీ యువత కానీ ఇటువంటి ఉపాధి మార్గాల గురించి అవగాహన కల్పించుకుని వారు కూడా ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తామండి. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు పల్లెసీములు కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి డాక్టర్ వి. జ్యోతి గారితో పరిచయం విన్నారు.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: దానిమ్మ సాగు గురించి తెలుసుకుందాం. వాణిజ్యపరంగా పండించే పళ్లలో దానిమ్మ ముఖ్యమైనది. అత్యంత ఔషధ విలువలతో పాటు సేద తీర్చే రసాన్ని దానిమ్మ పళ్ల నుంచి పొందొచ్చు. పండ్ల చర్మం, రసం, ఆకులు మరియు వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పంటను కరువు ప్రాంతాల్లో విజయవంతంగా సాగు చేయొచ్చు. పొడి వాతావరణం గల ప్రాంతాల్లో నాణ్యమైన పండ్లని పండించవచ్చు. కోస్తా తీర ప్రాంతాలు అనుకూలంగా ఉండవు. ఈ ప్రాంతాలలో తేమ శాతం ఎక్కువగా ఉండి చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పండు నాణ్యత తగ్గుతుంది. దానిమ్మ సాగుకు అన్ని రకాల నేలలు పనికొస్తాయి. సున్నపు శాతం, క్షారత కొద్దిగా అధికంగా ఉన్న నేలల్లో కూడా దానిమ్మని సాగు చేయొచ్చు. లోతైన, సారవంతమైన, మురుగునీరు పోయే వస్తీ గల నేలల్లో, ఉదజన సూచిక 7 నుండి 8.5 వరకు ఉన్న పొలాల్లో అధిక దిగుబడులతో దానిమ్మని సాగు చేయొచ్చు. 60 సెంటీమీటర్ల లోతున్న భూములు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చీని, నిమ్మ, మామిడి లాంటి పండ్ల తోటలకి అనుకూలం కాని భూముల్లో కూడా దానిమ్మను లాభసాటిగా సాగు చేయొచ్చు. దానిమ్మను నేల అంట్ల ద్వారా కానీ లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా కానీ ప్రవర్ధనం చేయొచ్చు. మంచి దిగుబడినిచ్చే ఆరోగ్యవంతమైన మొక్కల నుండి కొమ్మల్ని కత్తిరించాలి. 1 సంవత్సరం వయసున్న ముదురు కొమ్మల్ని 9 నుండి 12 అంగుళాల పొడవు గల ముక్కలుగా కత్తిరించి నాటుకోవాలి. మొక్కల మొదలు నుండి వచ్చే కొమ్మ కత్తిరింపులు నాటుకుంటే ఎక్కువగా సఫలమవుతాయి. కత్తిరించిన కొమ్మల అడుగు భాగాన్ని సెరడిక్స్ పౌడర్తో అద్ది 4 నుండి 6 కణుపులు భూమిలో ఉండేలా నాటుకుంటే వేర్లు తొడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6 నెలల కంటే తక్కువ, 18 నెలల కంటే ఎక్కువ వయసున్న కొమ్మల్ని కత్తిరింపుల కోసం ఎన్నుకోకూడదు. వేర్లు తొడిగిన కత్తిరింపులు 9 నెలల్లో నాటడానికి అనువుగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో గాలి అంట్లను ప్రవర్ధనం చేస్తే ఎక్కువ వేర్లు తొడిగే అవకాశం ఉంటుంది. గాలి అంట్లలో 25 నుండి 30 రోజుల్లో వేర్లు తొడిగి 3 నెలల్లో నాటడానికి అనువుగా ఉంటాయి. టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా కూడా దానిమ్మని ప్రవర్ధనం చేయొచ్చు. ఇక దానిమ్మని నాటుకునే విషయానికి వచ్చినట్టయితే రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి వరుసల మధ్య 4.5 మీటర్లు, మొక్కల మధ్య 3 మీటర్లు లేదా వరుసల మధ్య 4 మీటర్లు, మొక్కల మధ్య 4 మీటర్ల దూరాన్ని నిర్ణయించుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడానికి అవకాశం ఉంటే జూన్ నుండి మార్చి వరకు కూడా దానిమ్మని నాటుకోవచ్చు. ఎటు చూసినా 60 సెంటీమీటర్ల లోతుగల గుంతల్ని తీసి 4 రోజుల వరకు గుంతల్ని సూర్యరశ్మికి ఆరనివ్వాలి. తర్వాత ప్రతి గుంతకి 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వానపాముల ఎరువు, 3 కిలోల వేపపిండి, 25 గ్రాముల ట్రైకోడెర్మ పొడిని, 15 గ్రాముల ఫాస్ఫో బ్యాక్టీరియా పొడి, అలాగే 15 గ్రాముల యాజిటోబ్యాక్టర్ని కలిపి గుంతల్ని నింపాలి. ఒక్కొక్క మొక్కకి మొదటి సంవత్సరంలో మొక్కలు నాటిన 4 నెలల తర్వాత 125 గ్రాముల వేపపిండి, దీంతోపాటుగా 5 కిలోలు బాగా చిపికిన పశువుల ఎరువు, 7 నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, దీంతోపాటుగా 10 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు, 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండితో పాటు 10 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి మొక్కకు సాలీనా 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ ని దఫాలుగా విభజించి మొదట తడికి ముందు, తర్వాత కాయలు ఎదిగే దశల్లోనూ వేసుకోవాలి. దానిమ్మలో జింకు లోపముంటే ఆకుల ప్రమాణం చిన్నగా ఉండి వంకర్లు తిరిగి ఉంటాయి. జింకు లోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి 1 నుండి 2 సార్లు కొత్త చిగుళ్లు ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. ఇనపదార్థ లోపం గనుక కనిపించినట్టయితే ఆకులు తెల్లగా మారతాయి. దీని నివారణకి 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నీటి తడులు సక్రమంగా ఉన్న చోట బోరాన్ లోపించినప్పుడు లేత

కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. ఈ బోరాన్ లోప నివారణకి 12.5 గ్రాముల బొరాక్స్ ని చెట్ల పాదులకి వేసుకోవాలి, లేదా లీటర్ నీటికి 2 గ్రాముల బొరాక్స్ ని కలిపి చెట్ల మీద పిచికారీ చేయాలి. ఇక ఈ దానిమ్మ సాగులో కలుపు నివారణ విషయాన్ని కనుక వచ్చినట్టయితే, వర్షాకాలంలో 2 సార్లు తోటంతా దున్నడం వల్ల కలుపు మొక్కల్ని అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాన నీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షాల తర్వాత అట్రా ట్యాప్ ఎకరానికి 800 గ్రాములు 240 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. తర్వాత వచ్చే గడ్డి, తుంగజాతి కలుపు మొక్కల నివారణకి గ్లైసిల్ లేదా రౌండప్ అనే కలుపు మందుని లీటర్ నీటికి 8 మిల్లీలీటర్ల చప్పున కలిపి దానితో పాటుగా 20 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ లేదా 10 గ్రాముల యూరియా కానీ కలిపి 20 నుండి 25 రోజుల వయసున్న కలుపు మీద పిచికారీ చేయాలి. దానిమ్మలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, నేలలో తేమ శాతం ఒకే విధంగా ఉండాలి, లేకపోతే కాయలు పగిలే అవకాశం ఉంటుంది. మార్చి నుండి జూలై వరకు భూమిలో తేమ సమంగా ఉండేటట్టుగా నీటి తడులు పెట్టుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పెడితే చెట్ల పెరుగుదల, కాయల సంఖ్య అలాగే బరువుని 35% వరకు పెంచవచ్చు. చెట్టుపై పూత కాయలు లేని సమయాల్లో నీటి తడులు తగ్గించాలి. వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టుతో 8 సెంటీమీటర్ల మందంతో చెట్ల పాదుల్లో మల్చింగ్ చేయాలి. మొదటి సంవత్సరంలో ప్రతి మొక్కకి బాగా పెరిగిన 4 కొమ్మల్ని కాండాలుగా ఉంచి మిగిలిన కొమ్మల్ని కత్తిరించాలి. 2-3 సంవత్సరాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ కొమ్మల్ని తగురీతిగా పెంచి సరైన ఆకారాన్ని తీసుకురావాలి. నేలకు పాకే కొమ్మలు, గుబురుగా పెరిగే కొమ్మలు, నీటి కొమ్మల్ని కత్తిరించాలి. చెట్లకు విశ్రాంతినిచ్చే సమయంలో చివరి కొమ్మలని 10 నుండి 15 సెంటీమీటర్ల పొడవు కత్తిరించాలి. కత్తిరించిన తర్వాత వచ్చిన చిగుర్లలో 2-3 ఉంచి మిగిలిన చిగుర్లను తీసేసినట్టయితే బలమైన కొమ్మల మీద పిందులు ఏర్పడి కాయ సైజు పెరుగుతుంది. ప్రతి చెట్టుకు 60 నుండి 80 కాయల్ని ఉంచి మిగతావి తీసివేయడం వల్ల కాయల సైజు, నాణ్యత పెరుగుతుంది. కత్తిరింపులకు వాడే కత్తెరలను 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో శుద్ది చేసి వాడుకోవాలి. దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే అలవాటు ఉన్నప్పటికీ 3 సీజన్లలో అంటే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో, జూన్, జూలై మాసాల్లో, అలాగే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పూత ఎక్కువగా వస్తుంది. ఏ సీజన్లో పంట తీసుకోవాలో, ఏ సమయంలో ఎక్కువ రేటు లభిస్తుందో, నీటి సదుపాయం, భూమి లక్షణాలు మరియు పురుగులు తెగుళ్ల వల్ల కలిగే నష్టం మరియు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించుకోవాలి. బ్యాక్టీరియా తెగులు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి సెప్టెంబర్ 2వ వారంలో కానీ, అక్టోబర్ 1వ వారంలో కానీ పూతని నిలపడం మంచిది. జూన్ నెల నుండి నీటి తడలని ఆపివేయడం వల్ల మొక్కల ఆకులు రాల్చి నిద్రావస్థలోకి పెడతాయి. ఆ తర్వాత కత్తిరింపులు చేసి ఎరువులు వేసి తడులు ఇవ్వడం వల్ల మొక్కలన్నీ ఒకేసారి పుష్పిస్తాయి. కాయలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకి తయారవుతాయి. ఈ కాయలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. దానిమ్మలో సస్యరక్షణని గనక మనం చూసుకున్నట్టయితే, కాయ తొలిచే పురుగులు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తాయి. ఒక్కోసారి ఈ నష్టం 50% వరకు కూడా ఉంటుంది. సీతాకోక చిలుకలు ఒక్కొక్క గుడ్డును పువ్వు లేదా పిందల మీద పెడతాయి. లార్వాలు కాయల లోపలికి తొలుచుకుని పోయి గుజ్జుని, గింజల్ని తింటాయి. కాయకు చేసిన రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా బూజు వ్యాపించి కాయ కుళ్లి రాలిపోతుంది. చెట్టు పూత మొగ్గ దశలో ఉన్నప్పుడే డైమిథేట్ లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి 15 నుండి 20 రోజుల తర్వాత కార్బరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి మరోసారి పిచికారీ చేసి ఈ పురుగుని నివారించవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన తోటల్ని బెరడు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. బెరడు తుట్టెల్ని తొలగిస్తే రంధ్రాలు కనిపిస్తాయి. రంధ్రాలను కిరోసిన్ లేదా పెట్రోల్ లేదా కార్బన్ డైసల్ఫైడ్లో ముంచిన దూదితో నింపి బురదతో మూసి అరికట్టచ్చు. ఇక దానిమ్మలో తామర పురుగులు ఆకుల్ని లేత కాయల్ని ఆశిస్తాయి. ఆశించిన ఆకులు చివర్ల వంకర్లు తిరిగి ఎండిపోతాయి. కాయల మీద తామరలాంటి గరుకు మచ్చలు కనిపిస్తాయి. వీటి నివారణకి మొగ్గలు తొడిగే దశలోనే డైమిథేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక గనక దానిమ్మలో ఆశించినట్టయితే పూల మీద చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఇవి ఆశించిన ఆకులు, పూలు చివర్ల వంకర్లు తిరిగి ఎండిపోతాయి. ఈ పేనుబంక నివారణకి డైమిథేట్ లేదా మిథైల్ డమటాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు వింటారు. 7:15 కిసాన్ వాణిలో సేంద్రియ పద్ధతుల్లో అంతరించిపోతున్న వరి రకాల సాగు నా అనుభవాలు ఈ అంశం గురించి ఈపూరు గ్రామ రైతు శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ఉజ్వల్ భారత్ గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు. 8:00 దార్శనిక భారత్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:15 చిత్రగీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 పాత తెలుగు సినిమా పాటలు. రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:30 గమనం నాటిక రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు విన్నారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
3: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
5: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఒక ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026 అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్ధతతో కూడిన తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ది, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020 ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ధ స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ 2026 వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి

కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30 నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా NSD ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెబుతూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందర్ అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందర్ అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000,000 రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రి శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన, సరళమైన మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన

0: నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు ఈ అంశం గురించి రైతు శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు నా అనుభవాలు. శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మనతో శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారు ఉన్నారు. వీరు బాపట్ల జిల్లా ఈపూర్ నుంచి వచ్చారు, ఆదర్శ రైతు. నమస్కారం సార్.
4: నమస్తే అండి.
3: శ్రీధర్ గారిని అడిగి, వీరు సాగు చేస్తున్నటువంటి అంతరించిపోతున్న దేశీ వరి రకాలు, అందులో వారి యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, మీరు ఎటువంటి ఈ వరి రకాలు సాగు చేస్తున్నారండి?
4: మేము దేశవాణి వెరైటీస్ చేస్తున్నామండి. అనగాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే మినీ కిట్స్ కూడా సాగు చేస్తున్నామండి. దేశవాణి వెరైటీస్ ఎందుకు చేస్తున్నామంటే పురాతనమైన వెరైటీస్ అండి. ఇప్పుడు దాదాపు 800 ఏళ్ల నుంచి కూడా ఉన్నాయి మన దేశంలోనే. అవి ఏంటంటే అన్ని చీడపేడను తట్టుకుని నిలబడిన వెరైటీస్ అయ్యి, దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క పోషకం ఉంటుందండి. నవారా అనేది తీసుకుంటే గనక అది కేరన్నో ఉందండి, అది ఫస్ట్ నుంచి కూడా. ఆ వెరైటీ రెడ్ రైస్ అండి, 120 డేస్ వచ్చేస్తుంది, దానికి ఏ చీడపేడ రాదండి. అయితే ఏంటంటే అది తక్కువ దిగుబడి వస్తుంది, 15-20 బస్తాల కన్నా కాదండి. కాకపోతే ఏ తెగును మందు ఏ ఫర్టిలైజర్ వేయకుండా పండుతుందండి.
3: ధాన్యం ఎలా ఉంటుంది సార్? చూడడానికి
4: రెడ్ గా ఉంటుందండి. ఆ ధాన్యం పై పొట్టు మాత్రం మౌన రంగులో ఉంటది, కానీ నాపన గింజలిస్తే రెడ్ గా ఉంటది. దాని నూక కూడా మునుస్తుందండి, మనకు మనుస్తుంది. పొట్టు తీసేసిన తర్వాత బియ్యం గింజ కూడా మనుస్తుందండి. ప్రపంచం ఏ వెరైటీ
3: లేదండి. ఇంకా ఏ రకాలు చేస్తున్నారు సార్?
4: అది మైసూరు మందికా అని ఉంటుందండి, అది వైట్ అండి. అది మైసూరు ఏరియాలో మహారాజును తినేవాళ్ళండి ఇది వరక. అది చిన్నపిల్లలకి పోషకాలు బాగా ఉంటాయండి దాంట్లో, మెదడు అభివృద్ధికి వాటికి. ఈ వెరైటీ కూడా పురాతనమైందండి. ఈ వెరైటీ ఏంటంటే బాగా బీపీటీ కన్నా ఇంకా సన్నగా ఉంటదండి. మనం తింటుంటే గనక పొట్టు తగ్గుతా ఉంటదండి, నవ్వుతున్నప్పుడు పొట్టు తగ్గుతా ఉంటది. ఏ ఫర్టిలైజర్ ఉందో ఫెస్టిసైడ్ లేకుండా పంట పండుతుందండి. 120 రోజులు వచ్చేస్తాయండి రెండు వెరైటీస్ కూడా. ఇంకోటి సిద్ధ సంధానం ఉందండి, ఆ వెరైటీ వచ్చేసరికి అది కూడా మైసూరు వైపు నుంచే వచ్చింది. 130 రోజులు వచ్చేస్తాయండి పంటకి. కాకపోతే కొంచెం హైట్ ఎక్కువ పెరిగి పడిపోతుందండి. మనం ఏ వేరే వేయకుండానే పండుతుందండి కూడా.
3: శ్రీధర్ గారు, మరి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మొట్టమొదటిగా నా ప్రశ్న? ఎందుకంటే ఇవి అంతరించిపోతున్న దేశీయ రకాలు. ఇప్పుడు రైతు సోదరులందరూ ట్రెడిషనల్ గా వస్తున్న కొత్త రకాలే సాగు చేసడానికి ఎందుకంటే ఎక్కువ దిగుబడి

0: వస్తుంది. కాబట్టి రెండు మీరు ఎలా ఐడెంటిఫై చేశారు?
1: నాటు వెరైటీస్ వేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం అండి, తెచ్చుకుని వాడిని డెవలప్ చేస్తాం. ఫిలిప్పైన్స్ రెడ్ అని, ఫిలిప్పైన్స్ బ్లాక్ అని. ఫిలిప్పైన్స్ బ్లాక్ అనేదేమో ఆరోమా వస్తుంది, అదే బాస్మతి స్మెల్ వస్తుంది ఉడుకుతున్నప్పుడు మనం తినేప్పుడు కూడా, బ్లాక్ రైస్ అండి. ఫిలిప్పైన్స్ రెడ్ అనేదేమో రెడ్ రైస్ అండి, 125 డేస్ వచ్చేస్తండి. వీటేటికి కూడా చెడిపోయిన ఏమి రావండి అసలు. ఇంకోటి బర్మా బ్లాక్ అని ఉంటదండి, మామూలుగా దిగుబడి 40 బ్యాగ్స్ దాకా వస్తాయండి. మనం ఏమి చేయకుండానే, ఏ ఫర్టిలైజర్ వేయకుండానే గింజ విపరీతంగా బరువు ఉండి బ్లాక్ గా ఉంటది రైస్ కూడా. రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ కూడా యాంటీ క్యాన్సర్ నష్టాలు బాగా ఉంటాయండి. అది జిఐ కూడా చాలా తక్కువ ఉంటదండి. దాని వల్ల షుగర్ పేషెంట్ కూడా తిన్నా కూడా షుగర్ ఒకసారి పెరగదండి.
0: ఎందుకని మీరు అంతరించిపోతున్న దేశీయ రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నారు?
1: ఇప్పుడు మనం ఈ హైబ్రిడ్ కనిపెట్టిన దగ్గర నుంచి అండి షుగర్ వ్యాధి కూడా పెరిగిందండి. ఇది జిఐ అంత ఎక్కువ ఉండి షుగర్ వ్యాధిని పెరిగిపోతుంది. ఇది ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడితేనే దిగుబడి వస్తుందండి. మనం ఫర్టిలైజర్ వేసిన కుందికి కూడా భూమిను సూక్ష్మజీవులు మెయిన్ చేసే ఉంటాయండి, అవన్నీ చనిపోతున్నాయి, వానపాములు చనిపోతున్నాయండి. మనం ఒక ఏడేసిన డోసు మంది రెండో ఏడేస్తే ఆ పంట దిగుబడి రాదండి, మంది పెంచుకోవాలి ఫర్టిలైజర్.
0: వీటిలలో మీరు గమనించినటువంటి మంచి విషయాలు ఏంటి? ఇప్పుడు వస్తున్న అభివృద్ధి చేస్తున్నటువంటి రకాలతో పోలిస్తే దేశీయ రకాల్లో మీరు గుర్తించినటువంటి మంచి అంశాలు ఏమున్నాయి?
1: చెడిపోయడం తట్టుకోవటం అండి. అది ఇప్పుడు ఈ బ్లాక్ రెడ్ ఉన్నాయనుకోండి, దాంట్లో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, ఆంథోసియానిన్ అని అవన్నీ, వాటి వల్ల యాంటీ క్యాన్సర్ గాను వాటిగా కూడా పనిచేస్తాయండి.
0: అయితే మీరు ఏ తరహా వ్యవసాయంలో వీటిని పండిస్తున్నారండి?
1: సేంద్రీయ వ్యవసాయం అండి.
0: సేంద్రీయ
1: ఫస్ట్ పిఎండిఎస్ అని వేస్తామండి, పచ్చి రొట్టె విత్తనాలు 30 రకాలు తీసుకుని దిగుతామండి. అప్పుడు
0: ఉదాహరణలు చెప్పండి, ఏవేవి వేస్తారు పచ్చి రొట్టెకి?
1: జనుము, జీనగ, పిండిమెసర, పెసర, మినుము, ఉనవ, అనసంద, వీటితో పాటు గోంగూర, తోటకూర, నువ్వును, కంది, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగును, అన్ని రకాలు వేస్తామండి.
0: ఇవి పంట తీసుకుని దున్నించేస్తారా
1: లేకపోతే? పంట తీయకుండా డైరెక్ట్ గా 45-50 డేస్ అవగానే నేను కనిపేస్తామండి. కనిపేసిన తర్వాత ఎద పెడతామండి వరి.
0: మొదటిగా పోషకాలు ఏమి ఇవ్వరా అండి?
1: ఘనజీవామృతం ఇస్తామండి, తయారు చేసుకుంటామండి మేము. ఆ తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని ఒక 400-500 కేజీలు ఒక్కొక్క ఎకరానికి చిమ్ముతామండి ఫైర్ ఏక్ ముందే. జిమ్మేసి తర్వాత జీవన ఎరువును కూడా మిక్స్ చేసి వాడుతున్నాం అండి. పిఎస్పి, కేఆర్పి, అజోస్పెరిన్ అని ఉన్నాయండి. పిఎస్పి అంటేనే ఫాస్ఫేట్ సాన్బిన్ బ్యాక్టీరియా అండి, కేఆర్పి అంటేనే పొటాషియం సాన్బిన్ బ్యాక్టీరియా, అజోస్పెరిన్ అంటేనే నత్రజని స్థిరీకరించేయండి. ఇవన్నీ నేలలో కరగన రూపంలో ఉన్న రసాయనిక ఎరువులు అన్నింటినీ కరిగించి మొక్కకు అందిస్తాయండి. దీనివల్ల మనకి సేంద్రీయ కార్బన్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయండి,
0: పోషకాలు కూడా బాగా అంతాయి,
1: బాగా అంతాయండి. నేల కూడా గుణపోతుంది ఇవన్నీ చేయటం వలన.
0: ఇవి ఎక్కడ అందుబాటులో ఉంటాయండి?
1: అమరావతి రీసెర్చ్ స్టేషన్ లో దొరుకుతుంది అండి.
0: అక్కడ నుంచి తెచ్చుకుంటాం,
1: అక్కడ నుంచి తెస్తున్నాం. మైక్రోరేజా వేస్తే ఏంటంటే మనకి ఆన్ చేసే శిలీంధ్రాన్ని ఉన్న భూమిని ఉంటే వాటిని చంపేస్తాయండి. ఆ ఈ వేరుని పట్టుకుని నుంచి ప్రతి పోషకం మొక్క అందేటి చేస్తాను వ్యామ్ అనేది.
0: అయితే శ్రీధర్ గారు, మామూలుగానే మనకు ఈ కొత్త రకాలతో తలనొప్పి ఏంటంటే కలుపు ఒకటి బాగా వస్తుంది, వీటిల్లో కూడా కలుపు వచ్చే అవకాశం ఉందా? వచ్చినప్పుడు
1: పిఎండిఎస్ వేసినప్పుడు అండి, వేసకాలం మనం తడిచ్చినా లేకపోతే వర్షం పడినా పిఎండిఎస్ తో పాటు కలుపు కూడా మునుస్తుందండి. కాకపోతే 20 కేజీలు చొప్పున వేస్తున్నాము, అవి ఒత్తుగా వేయటం మూలన అవుతుందంటే ఈ కలుపు మునిసింది, పైకి పెరగలేక అక్కడే ఆగిపోయి విత్తనాలు రాకుండా మళ్ళీ వెంటనే 45 రోజులు దున్నప్పుడు కనుపు తగ్గిపోతుంది అండి ఆటోమేటిక్ గా. అట్లా 2-3 ఏళ్ళు చేస్తే కనుపు లేకుండా పోతుంది,
0: ఎక్కువ రావట్లేదు. ఇంకా ఎటువంటి పోషకాలు అంటే ఘన జీవామృతం ఇస్తా అన్నారు, ద్రవ జీవామృతం అట్లా ఏమి?
1: ద్రవ జీవామృతం కూడా 2 సార్లు ఇస్తామండి. కొంచెం పైరు పసుపు రంగు వచ్చింది అనిపించినప్పుడు ఇస్తామండి, స్ప్రేయింగ్ ఇస్తాం 150 లీటర్ను ఎకరానికి వచ్చేసరికి. అట్లా 2 సార్లు చేస్తామండి. అది ఇప్పుడు పంట ఈనిక దశ వచ్చేసరికి అండి బిరు పొట్ట మీద రాగానే సప్తధాన్యాంకుర కషాయం అని ఉంటదండి, వీటన్నిటిని మునకం తీసుకొచ్చి వాటిని రుబ్బి దాని నుంచి తీసిన దాన్ని వడకట్టి స్ప్రేయింగ్ ఇస్తామండి. ఫిష్ ఎమినో యాసిడ్ అని ఇంకోటి ఇస్తామండి, చేప వేస్ట్ ఉంటదండి అది ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు చేపని చేసేవాళ్ళు, అది తీసుకొచ్చి బెల్లంలో ఊరేస్తామండి. దాన్ని ఫిష్ వేస్ట్ ఎంత ఉందో అంతే మొత్తం బెల్లం కూడా తీసుకుంటాము, ఆ రెండు మిక్స్ చేసి కనుక ఒక 15 రోజులు

0: కనుక తిప్పుతా ఉంటే సవ్య తీసినో ఫిష్ ఎమినో యాసిడ్ అని చెప్పి ఒక బంకరా అంటే తయారవుద్దండి. దాన్ని తీసుకొచ్చి పైరుకి 300 నుంచి 1/2 kg దాకా స్ప్రేయింగ్ ఇస్తామండి. ఇస్తే కూడా పైరు బాగా పెరుగుతుందండి.
1: అది దేనికండి? పోషకం లాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనకు ఈ సస్యరక్షణ ఎలా చేసుకుంటారండి?
0: సస్యరక్షణ వచ్చేసరికి పొన్న మజ్జిగ ఏమో తెగుండు పనిచేస్తాండి, సూడోమోనాస్ ఒకటి పనిచేస్తుంది, సొంటి ఒకటి పనిచేస్తాండి. పొన్న మజ్జిగను సొంటేసి కొడతామండి. ఇది కాకుండా పంచగవ్య అని ఉంటదండి, అది కూడా పెరుగుదానికి ఉపయోగపడుతుందండి. ఆవు పాను ఆవు మజ్జిగ అన్ని కనిపి చేస్తామండి. ఆవు పెరుగు
1: దిగుబడి ఏ విధంగా వస్తున్నాయండి రకాలు?
0: అంటే ఫస్ట్ 3 ఇయర్స్ మాత్రం తగ్గిద్దండి దిగుబడి, తర్వాత నుంచి మనం కంటిన్యూగా సేంద్రీయ వ్యవసాయం చేసేప్పుడు పెరుగుతుంది అండి, మామూలుగానే వస్తాయి. కానీ దేశవాణి వెరైటీస్ ఈ హైబ్రిడ్స్ అంత దిగుబడి అయితే రావండి. ఈ 40 అయితే 30 అవుతాయండి, ఈ 30 అయ్యేప్పుడు 20 అవుతాయండి.
1: అయితే సార్ ఇప్పుడు సమస్య ఏంటంటే, మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తారు, మన చుట్టుపక్కల ఉండే పొలం చేసే రైస్ సోదరులు కొంతమంది రసాయనిక మందులు కొట్టి చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆ నీళ్లు కలిసినా లేదా ఆ స్ప్రే చేసినప్పుడు మందులు లేదంటే అక్కడ ఉన్నటువంటి పురుగులు మన పొలంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు?
0: చుట్టూ బార్డర్ క్రాప్ లాగా ఏదన్నా ఇయ్యానండి, జీనకు గానీ ఏదన్నా పెంచితే అది నీళ్ళ ఒకటి చనిపోకుండా ఉంటదండి. అప్పుడైతే గానీ పురుగు మందులు దీని మీద వచ్చి పడవండి.
1: మరి ఈ దేశీ రకాలు సాగు చేస్తున్నారు కదా, ఏంటి మీరు మార్కెట్ చేసి మార్కెట్ లో అమ్మడానికైనా లేకుంటే రకాలు తయారు చేసే
0: ఓన్ మార్కెటింగ్ చేస్తున్నామండి? విత్తనాలు కూడా వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నామండి.
1: ఓకే, ఎలా ఉందండి డిమాండ్, రేట్ ఎలా చేస్తున్నారు మార్కెట్ లో?
0: అంటే అది బాగా తెలిసినందే కొనుక్కుంటున్నారండి, మామూలుగా ఎక్కువ మంది బీపీటీ అయ్యి కొనుక్కుంటున్నారండి. వీటి వరకు అయితే మాత్రం దాని గురించి తెలిసినందే తీసుకుంటున్నారు.
1: ప్రత్యేకంగా అవసరం ఉన్న వాళ్ళు, వాటి గురించి తెలిసిన వాళ్ళు. ఇందులో ఈ దేశీ రకాలని సాగు చేసేటువంటి ఈ నేపథ్యంలో మీరు శాస్త్రవేత్తల సలహాలు కానీ ఎవరైనా సంప్రదించి తీసుకోవడం జరిగింది?
0: మామూలుగా సేంద్రీయ వ్యవసాయం డిపార్ట్మెంటే ఉందండి, ఏపీసీఎన్ఎఫ్ అని ఉండేదండి, ఇప్పుడు దాని ZBNF అంటున్నారండి, వాళ్ళని వచ్చి చూస్తానే ఉంటారండి.
1: మీకు ఏమన్నా సలహాలు కావాలని అడుగుతుంటాను. శ్రీధర్ గారు, ఈ వరి దేశీ రకాలు కాకుండా మీరు ఇంకా ఎటువంటి సాగు చేపడుతున్నారు?
0: ఇంకా దీంట్లోనే మినీ కిట్స్ ఇస్తా ఉంటారండి ఎన్జీ రంగ యూనివర్సిటీ వాళ్ళు. కొత్త కొత్త రకాలు ఏమి వచ్చినా గానీ, మినుందో గానీ పెసందో గానీ వరినో గానీ మొక్కజొన్న జొన్న వీటినో వస్తే ఇస్తా ఉంటారండి. వాటి దిగుబడి ఎలా వస్తున్నాయి, అసలు మనకి ఏరియా పనికి వస్తానేదా, ఇవన్నీ ఇచ్చేస్తున్నాం.
1: ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎవరికి ఇవ్వాలని? పెద్ద మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులకి ఇలా ఇస్తుంటారా?
0: అవునండి, ఎవరైతే ఇంట్రెస్ట్ గా చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు.
1: అయితే ఇవి FPOs అని వినే ఉంటారు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, వీటిలో మీ భాగస్వామ్యం గానీ అవి మీకు చేస్తున్నటువంటి ఏదైనా సహాయం గానీ ఉంటుందా?
0: ముందుగానండి, ఎక్కువ మంది FPOని పెట్టినంతా ఫర్టిలైజర్ షాప్ ను పెట్టేసుకుంటున్నారండి, అంతేగాని అచ్చగా ఇదే
1: సాగులో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ వ్యాపారం వైపు చేస్తున్నారు అంటారు. ఇంకా మీరు హార్టికల్చర్ క్రాప్స్ కూడా సాగు చేస్తున్నారన్నారు, వాటి గురించి చెప్పండి సార్.
0: అదే పసుపు కంద అరటి వేస్తున్నామండి. ఇప్పుడు మేము వరి గట్టిన మీద కూడా పెద్ద గట్టిన మీద కంద పసుపు అవి పండిస్తున్నామండి. పసుపు 4 రకాలు ఉందండి నా దగ్గర, సేనా వెరైటీ ఉంది, నరేంద్ర హండి 98 అని చెప్పి, NDH 98 అని. ఈ 2 వెరైటీస్ సేనం గాని అది గాని ఆకుమచ్చ తెగుని బాగా తట్టుకుంటాయండి. ఇది NDH అనేది దుంపకుండు తెగుని కూడా తట్టుకుంటదండి. ఇది కాకుండా మైదుకూరు ఉందండి, ఇంకోటి ఏమో నిజామాబాద్ ఎరుపు ఉందండి. 4 వెరైటీస్ పండిస్తున్నాను.
1: ఓకే, ఇంకా ఏం సాగు చేస్తున్నారు సార్?
0: కంద అండి,
1: కంద
0: కంద అరటి అంతర పంటగా వేస్తున్నాం అండి.
1: అరటి ఏమి ఏ రకం చేస్తున్నారు?
0: చక్కెరకండి, కర్పూరం అండి.
1: ఎలా ఉంది సార్? అది కూడా సేంద్రీయ పద్ధతిలోనే చేస్తున్నారు?
0: అది ఆయన్స్ అవి కూడా వాడుతున్నాం అండి. ఒక 5 కొడుగుడిని తీసుకుందాం అనుకోండి, అదే రిఫైన్డ్ ఆయన అయితే గనక 1 లీటర్ దాంట్లో కరిగిపోతుందండి. కోడిగుడ్డును గెనకొట్టేసి పోసి తిప్పితే గనక అది దాంట్లో కలిసిపోద్ది, అది కేక్ పిండిగా అవుతుందండి. దాన్ని తీసుకొచ్చి వాటర్ లో పోస్తే వైట్ గా వస్తుంది వాటర్ అంతా. అది తీసుకొని చెట్టుకు 1 లీటర్ గాడి పోస్తే గనక అరటికి చెట్టు బొత్త బాగా గట్టిద్దండి, 2 వస్తాను పిచ్చి వస్తాయండి. మామూలుగా చేసే వ్యవసాయానికన్నా కూడా
1: ఇలా
0: ఫర్టిలైజర్ లేకుండా చేయొచ్చండి.
1: ఎందులో కూడా ఏ పంటలో కూడా ఫర్టిలైజర్స్ వాడతారు?
0: ఫర్టిలైజర్స్ వాడతారు,
1: పూర్తిగా సేంద్రీయమే డిపెండ్ అవుతున్నారు. అయితే శ్రీధర్ గారు, మీరు సాంకేతికతని ఎలా వాడుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనకు కొత్త టెక్నాలజీలో డ్రోన్లు అని వస్తున్నాయి, కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి. మీరు ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎటువంటి సాంకేతికతను వాడుతున్నారు? డ్రోన్ల గురించి

0: వాడితే ఆ వాటి గురించి
1: డ్రోన్స్
0: చెప్పండి.
1: వాడుతున్నామండి. మేము ఇప్పుడు దశపర్ణి కషాయం కొట్టానన్నా, అగ్నేయాస్త్రం కొట్టానన్నా, ఇవన్నీ కూడా ఏంటంటే కొట్టే మనిషి మీద పడినప్పుడు, ఈపు మీద పడినప్పుడు అదంతా మంట పడుతుందని గొడవ చేస్తున్నారండి. అందుకని డ్రోన్ తో ఇది స్ప్రేయింగ్ ఇస్తున్నాం, మొక్కజొన్న జొన్న వీటిని అండి.
0: ఈ డ్రోన్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకుంటున్నారండి?
1: అదే అది అద్దెకిచ్చేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు వచ్చి కొట్టి పెడతారండి. 350 నుంచి 400 తీసుకుంటున్నారండి ఎకరానికి వచ్చి.
0: ఎకరానికి అంటే గంటకి అలా
1: గంటకి కాదండి, ఒక 6 నిమిషానికి ఒక డ్రోన్ అయిపోతుందండి.
0: ఓకే
1: ఇంకా ఈ పైకి కొట్టే వచ్చినాయండి, డ్రోన్ కింద కొట్టే వచ్చినాయి. కింద కొట్టేదే కొట్టించుకోవాలండి, పైకి కొట్టేది గాలిలో కొట్టేస్తే ఉపయోగం ఉండదు,
0: గాలి మందు ఇది
1: వేస్ట్ అయిపోతుంది.
0: వేస్ట్ అయిపోతుంది. ఇది ఏ పంటలకి పనికొస్తుందండి డ్రోన్ తో? అన్నిటికి వాడేయచ్చా?
1: మామూలుగా చిన్న పైరుని కన్నా కూడా మొక్కజొన్న నాటి పైరునికి బాగా ఉపయోగంగా ఉందండి. కత్తిరిపురుగు వచ్చిన తర్వాత అది డ్రోన్ పైనుంచి ఎన్ని కొట్టేసరికి కత్తిరిపురుగు తొందరగా నివారణ అవుతుందండి.
0: మరి వరికి ఎలాగండి?
1: వరికి కూడా కొట్టచ్చండి, కాకపోతే ఈనిన తర్వాత కొట్టకూడదండి, పడిపోతుంది పైరు, పడిపోతుంది.
0: సరే, అయితే మీకు ఈ ప్రయాణంలో శాస్త్రవేత్తలు గాని, ఉద్యాన అధికారులు గాని, వ్యవసాయ అధికారులు గాని ఎటువంటి హెల్ప్ ఉండింది మీకు చెప్పండి?
1: ఇప్పుడు ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి వాళ్ళు వచ్చిన కొత్త వెరైటీస్ అన్ని ఇస్తున్నారండి.
0: కిట్స్ ఇస్తున్నారు. అలాగే మీరు అమరావతి పరిశోధనశాల నుంచి
1: ఈ జీవన ఎరువులు తీసుకుంటున్నామండి. వ్యవసాయ శాఖ కూడా శాంపిల్స్ అయితే ఇచ్చిస్తున్నారండి. సేంద్రీయ వ్యవసాయం కిందే వాళ్ళు క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నారండి. అది
0: సేంద్రీయ వ్యవసాయం
1: 10 సంవత్సరం సేంద్రీయ కార్బన్ ఎన్ని టెస్ట్ చేస్తున్నారండి. నీడు చేస్తే 1.81 ఉందండి, అది మామూలుగా అయితే 0.2, 0.3 ఉంటుందండి సేంద్రీయ కార్బన్. అది కనుక 3 దాకా వచ్చింది అనుకోండి, అసలు మనం ఈ జీవామృతాన్ని ఏమి ఇవ్వక్కర్లేదండి. మామూలుగా ఆ చేను ఏ పంట వేసినా పండిద్దండి.
0: అది తీసుకురావాలంటే ఎలా చేయాలండి?
1: ఇప్పుడు ఇది పచ్చిరొట్ట వేయటం, ఘనజీవామృతం ఇవన్నీ వేస్తా ఉండాలండి. క్రాప్ రెసిడ్యూని కూడా నేలలో కనీసంతా ఉండాలండి, అంతేకాని తగనేయకూడదండి.
0: మరొకసారి చెప్పండి సార్, మీ దగ్గర నుంచి రైతు సోదరులు చాలా మంది మనం రోడ్లో వెళ్తా ఉంటే ప్రీతంగా తగలబెట్టేస్తున్నారు వెంటనే వేరే పంట వేయడానికి. మీరు చెప్తే సార్ రైతులు తెలుసుకుంటారు కాబట్టి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి, ఎందుకు చేయకూడదు చెప్పండి.
1: ఇప్పుడు మామూలుగా ఎక్కడైతే మీరు తగనేసారో పైరుని, ఆ తగనేసిన పైరు దగ్గరే మైక్రోన్యూట్రియన్స్ నోపాన్ వస్తాయండి. జింక్ నోపం దగ్గర నుంచి, ఐరన్ నోపం దగ్గర నుంచి అన్ని వస్తాయి. అక్కడ నేల కానిపోయేసరికండి ఆ వేడి కూడా వెంటనే పోదండి. ఆ వేడి ఉంటాం మూలాన రేపు వచ్చే మొక్క కూడా ఒక్కోసారి ఏమో చనిపోద్దండి, ఒక్కోసారి ఏమో తెన్నాకునుగా వస్తాయి. అట్లా వచ్చి ఆ పోషక నోపానికి ఎమటే కూడా అందొస్తండి ఆ పైరుకి. అదిగాక అక్కడ బ్యాక్టీరియా చనిపోద్దండి, మనం మెయిన్ చేసే బ్యాక్టీరియా అంతా చచ్చిపోద్ది. దానివల్ల మనం విపరీతంగా దానికి ఎరువును వాడాల్సి ఉంటదండి.
0: సో రైతు సోదరులందరూ ఏం చేస్తే మంచిది అంటారు?
1: నేను కనీసం ఉంటాం బెటర్ అండి. దీనికి రోటా మంచర్స్ అని వచ్చినాయండి, రోటావేటర్స్ ఉన్నాయి, షడ్డర్స్ అని ఉన్నాయండి. మేము రోటా మంచిరు వాటితో కూడా చేస్తున్నాం.
0: శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారండి ఇది మంచి పద్ధతి కాదు కాల్చడం, ఖలీదు వేసేయండి అని. మీలాంటి
1: మంది ఫార్మర్స్ అండి, 99% కౌన్ ఫార్మర్స్ ఉన్నారండి. వాడికి వచ్చేడు ఆ రైతు ఇస్తాడో లేదో అని డౌట్ అండి.
0: ఇది ఒక సమస్య.
1: అందుకని వాళ్ళు కౌన్ తేనేదాకా దుక్కుతుంటాం గానీ ఏమి చేయరండి. ఈలోపు ఇది మన తర్వాత వర్షం పడితే ఇబ్బంది అయిద్దని చెప్పి నువ్వు పెట్టేస్తున్నా.
0: సో ఇటువంటి ఒక సమస్య ఉండడం వల్ల కూడా రైతు సోదరులు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా
1: సేంద్రీయ వ్యవసాయానికి తక్కువ మంది వస్తుంది కూడా కారణం సొంత వ్యవసాయదారు నేపోవటమే అండి. ఆ భూమి మీద ప్రేమ లేదండి,
0: అది కూడా ఒక సమస్య. ఎందుకంటే సొంత భూమి అయినప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ వారికి మక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ సేంద్రీయ వ్యవసాయానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మనకు లాభాలు ఏ విధంగా వస్తాయి, ఈ పెస్టిసైడ్స్ వాడి దాంతో పోలిస్తే చెప్పండి ఒకసారి.
1: ఫర్టిలైజర్ ఖర్చును పెస్టిసైడ్ ఖర్చు మొత్తం తగ్గిపోద్దండి, దాదాపు ఒక్కో పంటకు వచ్చి 6 నుంచి 7 వేలు తగ్గిద్దండి.
0: సో ఫస్ట్ పెట్టుబడి ఖర్చే మనం తగ్గించుకోవచ్చు,
1: తగ్గిద్దండి.
0: అలాగే సార్, ఇప్పుడు ఇది సేంద్రీయ ప్రోడక్ట్ కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి, మనకు పెస్టిసైడ్స్ తో వాడిన దానికంటే ఖచ్చితంగా ధర ఎక్కువ అనే ఉంటుంది మార్కెట్ లో. ఆ విధంగా కూడా రైతుకి లాభమే, పైగా వినియోగదారులకి పెస్టిసైడ్స్ రహిత ఆహారం తినే అవకాశం కూడా ఉంటుంది.
1: క్యాన్సర్స్ కూడా పెరిగిపోయింది, పెస్టిసైడ్స్ పెరిగినాయండి.
0: మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక పంటని ఎగుమతి చేయాలంటే మిర్చి కానీ మరొకటి కానీ విదేశాలకి, వాళ్ళు ఈ పంటలో అవశేషాలు చూస్తున్నారు. ఈ రసాయనక పురుగు మందుల అవశేషాలు ఏమి లేకుండా ఉంటేనే అవి ఎక్స్పోర్ట్ క్వాలిటీగా ఇచ్చేస్తున్నారు. అయితే శ్రీధర్ గారు, మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారండి?
1: బంధువు నువ్వు ఇందే తీసుకుంటున్నారండి, మనం చేసే సేంద్రీయ వ్యవసాయం చూసి కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మేము నిదానంగా మార్కెటింగ్ పెంచుకుంటున్నామండి.
0: ఇప్పటి వరకు మీకు తెలిసిన దగ్గర బంధువులకి వీళ్ళకి మార్కెట్ చేసుకుంటున్నారు, ఇక మీదట మీకు మార్కెటింగ్ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. శ్రీధర్ గారు, చివరిగా సేంద్రీయ వ్యవసాయంలో దేశీ రకాలు సాగు చేసి మీరు దిగుబడులు తీసుకుంటున్నారు కదా, మీ కష్ట నష్టాలు చెప్పండి. ఇందులో ఎటువంటి కష్టాలు ఉంటాయి? ఎవరైనా రైతు సోదరులు ఇటువైపు రావాలంటే ఏ విషయాలు గుర్తించుకోవాలి?
1: మామూలుగా అయితే మీకు సేంద్రీయ వ్యవసాయం చేసేప్పుడు ఎనుకను కూడా బాగా పెరుగుతాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు గంజాయామృతం చిమ్మామనుకోండి, దాంట్లో బెందం ఉంటది, ఆ బెందం వాసనకి మొత్తం ఎనుకునేది మన మీదకి వచ్చేస్తాయండి. వాటిని బట్టి పాములు కూడా వస్తాయి. అందుకని గట్టు మీద నడిసేపు కొంచెం జాగ్రత్త నడవాలండి.
0: మరి ఎలుకల నివారణకి ఎలా చేసుకోవాలండి?
1: మందు పెట్టే వాళ్ళు ఉంటారు, వాంఛా మందును పెట్టించడం అవి చేయాలండి. నేత కనుక మీకు అసలు సేంద్రియ వ్యవసాయం మీద చుట్టుపక్కల ఎక్కడికెళ్ళకుండా ఇటే వచ్చేస్తాయండి.
0: అంటే ఇది పెద్ద సమస్య, గుర్తుంచుకోవాలి. ఇంకా ఏమైనా ఉన్నాయండి?
1: మనకు మెయిన్ చేసే కీటకాలన్నీ డెవలప్ అవుతాయండి సేంద్రీయ వ్యవసాయం కంటిన్యూ చేసేప్పుడు.
0: మీరు తెలుసుకున్న ఆశ్చర్యకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయండి? ఈ దేశీ వరి రకాలు అంటే పురాతనమైన 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా.
1: మా దగ్గర ఇదివర బుట్ట మినుము అని ఉండేదండి, అది దేశవాణి మినుమే. అందరిది పోయినా గానీ పక్కన తెచ్చి కొత్త వెరైటీ చేసినా అది మాత్రం ఒక 5-6 బస్తాను కాసేదండి. వాతావరణం ఒడిదుడుకు తట్టుకుంది, చివరి 1500 చనిపోయే ముందైనా కాసేసి చనిపోయేదండి. ఇప్పుడు లేటెస్ట్ వెరైటీస్ కా గుణం ఉండేదండి, అంటే వాతావరణం ఒడిదుడుకుంది తట్టుకునే శక్తి ఇప్పుడు హైబ్రిడ్స్ కునేదండి. దేశవాణి వెరైటీస్ ఎన్ని తట్టుకున్నాయే నిలబడినాయండి ఇప్పుడు.
0: ఎందుకని వాటిని రెండు కలిపి ఒక మంచి వెరైటీ తయారు చేయకూడదు?
1: అదే సైంటిస్ట్ ఇంకా ఇదిలో నేరండి.
0: అలా చేస్తే ఇంకా మంచి వెరైటీస్ వచ్చే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులు తట్టుకుని అలాగే దిగుబడి ఎక్కువ.
1: కొన్ని మినువులు వచ్చినాయండి, వాటిని తీసుకుని కూడా మిగతా పంటనో ఇంకా రానేదండి.
0: శ్రీధర్ గారు ధన్యవాదాలండి, ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకి అలాగే రైతు సోదరులకు కూడా ఒక ఆదర్శవంతంగా ఈ దేశీ వరి రకాలు సాగు చేస్తూ అందులో మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. రైతు సోదరులు కూడా మీలాగే ప్రోగ్రెసివ్గా అభ్యుదయంగా ఆలోచనలతో ఆలోచిస్తూ ఈ సేంద్రీయ వ్యవసాయంలో సాగు చేసుకున్నట్లయితే పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గించి వారికి పెట్టుబడి మిగలడమే కాకుండా వినియోగదారులైనటువంటి మనకు కూడా మంచి పురుగు మందుల అవశేషాలు లేనటువంటి ఆహారం దొరుకుతుంది, దానికి కూడా రైతు సోదరులు ఆలోచిస్తారని ఆశిద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు.
3: సేంద్రీయ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు, ఈ అంశం గురించి రైతు శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా తీగజాతి కూరగాయల సస్యరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు వింటారు. ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి, అలాగే జొన్న మొక్కజొన్నతో పంట మార్పిడి చేసుకోవాలి. మిథైల్ యూజినాల్, దాంతోపాటు వెనిగర్, పంచదార ద్రావకం 10 మిల్లీలీటర్ చొప్పున కలిపి 10 ఎరలు ఎకరానికి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించుకోవాలి. లేదా 100 మిల్లీలీటర్ల మలాథియాన్, దాంతోపాటుగా 100 గ్రాముల బెల్లం 10 లీటర్ల నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో అక్కడక్కడ పొలంలో ఉంచుకోవాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల విత్తనానికి ట్రైకోడర్మా విరిడి 2 గ్రాముల చొప్పున వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. పెంకు పురుగుల నివారణకు డయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరిఫైర్ఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా బూడిద తెగుల నివారణకు డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. నులుపురుగుల బెడద ఉన్నచోట కార్బోసల్ఫాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పాదులలో వేపపిండిని వేసుకోవాలి. తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు లేదా తెగులు మందులు వాడరాదు. దీనివలన ఆకులు మాడిపోతాయి. నులుపురుగులు ఆశించకుండా పర్పూరిసీలియం, దాంతోపాటు ట్రైకోడర్మా 1 కిలో చొప్పున, అలాగే పశువుల ఎరువు 90 కిలోలు, దాంతోపాటుగా వేపపిండి 10 కిలోల్లో అభివృద్ధి చేసుకుని మొక్కల పాదులలో వేసుకోవాలి. రసం పిలిచే పురుగులను సకాలంలో అరికట్టుకుని వైరస్ తెగుళ్లు వ్యాపించకుండా అరికట్టుకోవచ్చు. వైరస్ ఆశించిన మొక్కలను గమనించిన వెంటనే వాటిని పీకేసి తగలబెట్టాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకుని సాగు చేసుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటిస్తే తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడిని సాధించవచ్చు. తీగజాతి కూరగాయల సస్యరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ಆಕಾಶವಾಣಿ
1: ವಿಕಸಿತ್ ಭಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ ಭಾಗంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
2: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాల ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టేస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్ డిఆర్డిఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త్ర ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో జీడిపి అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకొని 7.6% జీడిపి వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమ ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల్ భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్ళు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్, తక్కువ ఆదాయ వర్గాలు ఎల్ఐజి, మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజి లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27

0: ఏడులో 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 25, 2014న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 70 లక్షలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్ షిప్కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సు ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721 771 18 14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం, అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16కి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014లో కేవలం 4గా ఉన్న బిలియన్ డాలర్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ 350 బిలియన్ డాలర్లు. ఉజ్వల భారత్కి ఇంతకంటే నిదర్శనం మరి ఇంకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2 టైర్ 3 నగరాల నుంచి రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల భారత్కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నందలి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం 15 ఫిబ్రవరి 2019 న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్ల సేవలు, మార్చి 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22 హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం 2014-2026 మధ్య 36429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15 1,57,72,000 ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,130 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పీఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్లకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది.
0: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
1: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది, కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
0: సార్, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యండి, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్లకి వాళ్ల పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే, ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు, అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్లు, మఠాలకు సంబంధించిన వాళ్లు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్లు, అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇలాంటి వాళ్లు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు గాని, ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీళ్లు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు గాని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని, వీళ్లు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తా ఉంటుందో వాళ్లు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందన్నమాట.
0: సార్, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
1: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారు, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి, ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దానివల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ గాని, ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్, వీటిలన్నింటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్ గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చుకుంటా ఉంటారు, క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.

0: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
1: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈకేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
1: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
1: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీదైతే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
0: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
1: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ల తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత, అది వీళ్ల కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ల పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
0: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ల భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
0: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
1: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా, అంటే ఒక భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట, ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
0: సార్, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి

0: తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్లాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సార్, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్ లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారు?
0: దీనికి పిఎం కిసాన్ .gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని గాని మండల వ్యవసాయ అధికారిని గాని కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు, కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ల పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్ కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా విశాల్ మిశ్రా పాడిన డాకు మహారాజ్ చిత్రం నుంచి పాట, సంగీతం తమన్.

శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అనిరుద్ధ్ రవిచందర్ పాడిన అజ్ఞాతవాసి చిత్రం నుంచి పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

శ్రోతలకు వాతావరణ సూచన. కోస్తాంధ్ర మరియు యానం ప్రాంతాలలో అక్కడక్కడ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇంకా రాయలసీమలోని కొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చని, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇంకా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ప్రకటన విన్నారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వ

0: తత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వార్తల వివరాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వాద్నగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవాయాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు. అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయ్ లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా కితనే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు, అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్దేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా యుఎన్ఎస్సీ సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు, సమూహాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99.2% భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రారంభించిందని కృష్ణన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బస్సులో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటన జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానత్పూర్ గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది.

0: మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1718 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. దాదాపు 3,500 సీసీటీవీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, డ్రోన్స్ ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: Under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Odisha, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to occur at south interior Odisha and south Chhattisgarh today.
0: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజిత పతకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం వరించింది. దీంతో భారత పతకాల సంఖ్య 17కు చేరుకుంది. ఇందులో 1 స్వర్ణ పతకం, 7 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 400 మీటర్ల మిక్స్డ్ రిలే విభాగంలో భారత్కు ఈ రజిత పతకం దక్కింది. మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3.14 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన సీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు. ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం నెగ్గిన సీమాను చూసి భారత్ గర్విస్తోందని ఆయన అన్నారు. భారత నౌకాదళం, ఫ్రెంచ్ నౌకాదళం మధ్య జరుగుతున్న 24వ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం వరుణలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ త్రిశూల్ ఫ్రాన్స్లోని టౌలాన్కు చేరుకుంది. ఈ విన్యాసంలో భాగంగా నౌకాశ్రయంలో సముద్రంలో క్రాస్డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యక్రమాలతో సహా వృత్తిపరమైన కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఇరు నౌకాదళాలకు అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి అవకాశాలు అందిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,828 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 1248 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 383 పాయింట్లు కోల్పోయి 23,063 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105.23 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,252 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ 8:45 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं विशाल शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सेवा भावना देश की प्रगति की सबसे बड़ी प्रेरक शक्ति है. सरकार की अभिनव योजनाओं ने 25 करोड़ नागरिक

ఆకాశవాణి విజయవాడ కేంద్రం పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆరాధన చిత్రం నుంచి ఈ పాట. గీత రచన ఆత్రేయ.

కార్యక్రమంలో ఇప్పుడు తోటరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట. సంగీతం సత్యం, సాహిత్యం దాసరథి.

కార్యక్రమం ఇప్పుడు వినబోతున్న పాట ఇంటింటి రామాయణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన ఈ పాట. సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి

శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు పిబి శ్రీనివాస్, సుశీల గానం చేసిన లేత మనసులు చిత్రం నుంచి ఈ పాట. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం దాశరథి.

కార్యక్రమంలో చివరిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన చిట్టు చెల్లెలు చిత్రం నుంచి ఈ పాట. గీత రచన సి నారాయణరెడ్డి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి గమనం నాటిక వింటారు. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ ఎలసల నాగేశ్వరరావు, ఇందులో శంకర్రావు, శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, రాజేష్ శ్రీ కాకు మల్లికార్జున యాదవ్, మహేష్ శ్రీ గాది నాగభూషణం, వేణుగోపాల్ శ్రీ ఎల్లాప్రగడ వెంకట నాగసుబ్రహ్మణ్యేశ్వర శర్మ, డాక్టర్ రాఘవరావు, శ్రీ కాశీవజ్జల సుబ్రహ్మణ్యం, ఆటో డ్రైవర్ శ్రీ కృష్ణవంశీ, పార్వతి శ్రీమతి భమిడిపాటి జానకి పాల్గొన్నారు. వినండి గమనం నాటిక.
2: వస్తున్నా
3: పార్వతి.
2: వస్తున్నానండి. ఏమిటా కాకలు?
3: రెండు గదిలు దాటి రావటానికి 10 మైళ్ళ నుండి వస్తున్నట్టు.
2: ఇప్పటి వరకు గడపలోనే మీకోసం కూర్చున్నానండి. ఇదిగో ఇప్పుడే కూర తాలింపు వేద్దామని. ఇవి కూరగాయలు. సరే, ఆ రెండో సంచి ఏమిటి?
3: పొద్దున వెళ్లేటప్పుడు నువ్వే చెప్పావు కదా సరుకులు నిండుకున్నాయని. పప్పు, మిరపకాయలు, మినుములు, చింతపండు.
2: సరే సరే, ఇటివ్వండి. మళ్ళీ ఆ ప్యాకెట్ ఏమిటండి?
3: ఇది జిలేబాయ్, నీకు ఇష్టం కదా అని.
2: అయ్యో, మీరు ట్యూషన్ చెప్పే చోటు నుంచి ఆ షాప్ చాలా దూరం అన్నారు కదండి.
3: అవును.
2: అంత దూరం నడిచి వెళ్లి తీసుకురాకపోతే ఏమైంది?
3: ఎవరికోసం? నీ కోసమే కదా.
2: అయితే మాత్రం సర్లే, లేచి కాళ్ళు చేతులు కడుక్కురండి. నీకు ఇష్టమని పులిహోర చేశాను.

0: కొస్తా.
1: ప్రొద్దున చింతపండు అయిపోయింది అన్నావుగా.
0: నీ వెళ్ళి తీసుకొచ్చాలండి.
1: ఏది ఆ పెద్ద వంతెన కొట్టు దాకా నడిచి వెళ్ళొచ్చావా? ఒక ప్రక్కన కాళ్ళు నువ్వంటున్నావు కదా.
0: ఎవరి కోసం? మీకోసమేగా.
1: అదే అన్నట్టు అసలైనవి తేవటం మర్చిపోయాను.
0: ఏమిటండి?
1: అదేను
0: అబ్బా, ఏమిటో అది?
1: మల్లెపూలు.
0: చాలు, ఊరుకోండి. రేపో ఎల్లుండో కోడలు రాబోతున్నారు, సిగ్గు లేకపోతే సరి. అబ్బా చెయ్యి వదలండి. ముసలి సరసం మీరును.
1: ముసలి సరసాలే ముద్దుగా ఉంటాయో? ఏమిటి,
0: ఇప్పుడు అది సమయం కాదంట. వదిలేయండి మహాప్రభు. అవును, చాలా నుంచి అంటున్నారు ఈ కళ్ళ జోడేదో సరి చేయించుకోకూడదు.
1: చేయించుకుందాం. రేపు ట్యూషన్ డబ్బులు వస్తాయిగా. ఈ నెల పెన్షన్ లో మిగిలింది 3000 రూపాయలే.
0: అందరికి కట్టేశారు కదండి, నెలంతా 2000 జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఈ 1000 రూపాయలు తీసుకువెళ్లి.
1: వద్దు పార్వతి, మొత్తం ఉంచు. 4 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి అంటున్నాం, మందులు కూడా రెగ్యులర్ గా వాడలేకపోతున్నాం. ఈ నెలలో మళ్లీ ఆ నొప్పి ఎప్పుడైనా తిరగబెడితే 10 రూపాయలు అదనంగా ఉంటే మంచిది కదా అని.
0: ఇప్పుడు ఏమైందండి?
1: కాకూడదనే పార్వతి, ఏం జరగకూడదనే. ఒకవేళ ఏదైనా జరిగితే మనకెవరు సహాయం చేస్తారు చెప్పు? ఎంఏ చదువుకుని పెద్దోడు, బీటెక్ ఆపేసి చిన్నోడు రోడ్ల వెంట బలాదులుగా తిరుగుతున్నారు. వాళ్ళ చదువుల కోసం అప్పులు చేసి అవి తీర్చి తీర్చి మనం అలసిపోయి ఉన్నాం. రెక్కలు విరిగిపోయాయి పార్వతి.
0: మనం ఎలా ఉన్నా వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం కదండి.
1: అయ్యో పార్వతి,
0: వాళ్ళు మన పిల్లలండి.
1: అంటే వాళ్ళు ఎలా తిరిగినా సహించాలా? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటే భరించాలా చెప్పు
0: అని వాళ్ళని సమర్థించటం లేదండి. తెలుసుకుంటారులేండి, చిన్నపిల్లలు కదా. ఓ ఇంటి వాళ్ళయ్యాక వాళ్లే బాధ్యతను పెంచుకుంటారు.
1: పెంచుకుంటారు పెంచుకుంటారు. నువ్వు ఇలా వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంటే బుర్రలు పెంచుకోవటం కాదు ఒళ్ళు పెంచుకుంటారు. ఏంటి దగ్గుతున్నావు పార్వతి? ఏంటి ఏంటి పార్వతి దగ్గుతున్నావు?
0: ఏం లేదండి, ఏదో వేడి చేసి చలువు అంతే. అదగ్గానండి.
1: ఏంటో పార్వతి, టాబ్లెట్ తెస్తాను.
0: అక్కర్లేదండి.
1: ఏం లేదు పార్వతి, ఎంత దూరం? ఇంటి పక్కనే కదా మెడికల్ షాప్, ఇప్పుడే వస్తాను.
0: ఏమిటో, మీకేదొచ్చినా అధికమే. ఎదుటి వాళ్ళు పట్టుకోలేరు తట్టుకోలేరు.
2: అమ్మా అమ్మా,
0: చిన్నోడా.
2: నాన్నేంటి అంత విసురుగా వెళ్తున్నాడు?
0: నాకు టాబ్లెట్స్ తేవడానికి వెళ్తున్నాడు. కానీ నువ్వేంట్రా, 2 రోజుల నుంచి ఇంటి ముఖమే చూడలేదు. ఎక్కడున్నావు, ఏం తిన్నావురా?
2: ఖాళీగా ఎక్కడున్నానమ్మా, బిజీగా ఉండబట్టే రాలేదు.
0: వెళ్ళు వెళ్ళి స్నానం చేసిరా. నాన్నగారు రాగానే ఇద్దరికి కలిపి వడ్డిస్తాను.
2: అన్నం సున్నం తర్వాత గాని ఓ చిన్న పని మీద వచ్చానమ్మా.
0: ఏంట్రా అది?
2: ఏం లేదమ్మా, ఇప్పుడు నాకు 1000 రూపాయలు కావాలి.
0: అంత డబ్బా ఇప్పుడెందుకురా నీకు?
2: ఎందుకని అడగబాకు, ఎప్పుడిస్తావని అడుగు. ఇప్పుడు నువ్వు ఇచ్చే 1000 రూపాయలు రేపు 2000 కావచ్చు, 5000 కావచ్చు, 10000 కూడా కావచ్చు. ఇప్పుడు మన చెయ్యి అంత రైజింగ్ లో ఉంది, నా మాట నమ్మి ఇవ్వమ్మా.
0: చిన్నోడా, ఆ చీట్ల పేకలు నువ్వింకా మానేయలేదా?
2: ఏం చేస్తే ఏమ్మా, అది సంపాదన కాదా? మగాడు చేయాల్సిన పని కాదా?
0: అది కాని పనిరా. దానివల్ల నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా?
2: ఆయన బాధ గురించి ఎందుకు చెబుతావు? 40 ఏళ్ల నుంచి బాధపడుతూనే ఉన్నాడు, ఏం సాధించాడు చెప్పు. నా మాట విని 1000 ఇవ్వమ్మా, రేపు పొద్దున్నే నీకు రెట్టింపుగా చేసిస్తాను.
0: నాన్నగారు వేరే అవసరాల కోసం దాచమన్నారా, ఏమంటారో ఏమో.
2: అమ్మా నేను నిన్ను మోసం చేస్తానా? ఈ ఒక్కసారి ఇవ్వమ్మా.
0: నాకేంటో భయంగా ఉందిరా నాన్నగారు ఏమంటారు అని. మంచి పనికైతే ఇవ్వచ్చు.
2: పొద్దున్న ఇస్తానని చెప్తున్నాగా, నా మీద నమ్మకం లేదా?
0: సరే ఇదిగో 1000, రేపు మటుకు మర్చిపోకుండా తీసుకురారా.
2: థ్యాంక్స్ అమ్మా, రేపు ఏదో టైంలో తప్పకుండా వచ్చి వెళ్తాను.
0: ఒక ముద్ద భోంచేసి వెళ్ళరా.
2: అక్కర్లేదమ్మా, నాకు చాలా పనులున్నాయి, రేపు వస్తానుగా.
1: ఎక్కడికిరా, ఎన్నాళ్ళు నుంచి ఇంటికి రావట్లేదు, ఇప్పుడేం తీసుకెళ్దామని వచ్చావు?
0: మీరు వచ్చాక భోంచేసి వెళ్ళవచ్చు, ఉండమంటే ఏదో అర్జెంటుగా పని ఉందని.
1: ఎందుకు పార్వతి, అతకని మాటలతో అబద్ధాలు చెప్పాలని చూస్తావు?
3: అబద్ధాలు ఆడాల్సిన అవసరం అమ్మకేంటి?
1: మరి అవసరం ఎవరికి?
3: మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు.
1: నేను ఆవేశపడలేదురా, మీలో ఇంకా మార్పు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాను.
3: మూర్ఖుల్లా ఎవరు బ్రతకటం లేదు,
1: మనిషిగా బ్రతికితే చాలు.
3: మృగాల్లా బ్రతుకుతున్నావు అనుకుంటున్నావా?
0: చిన్నోడా, ఏంట్రా ఈ మాటలు? తండ్రితో ఇలాగైనా మాట్లాడేది?
3: మరి ఆయన కొడుకుతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడా? నేనేమైనా శత్రువునా?
1: శత్రువేరా, బాధ్యత లేకుండా తిరిగేవాడు కుటుంబానికి శత్రువే.
3: ఇన్నేళ్లు బాధ్యతగా బ్రతికిన మీరు సాధించిందేమిటో? 60 ఏళ్ల జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగిగా మీరు సంపాదించిందేమిటో? వెనకేసిన ఆస్తిపాస్తులేమిటో?
1: అవునురా, ఆస్తిపాస్తులు వెనకేయకపోయినా మీలాగా అల్లరిగా చిల్లరిగా మాత్రం తిరగలేదురా. చదువు పేరు మీద తల్లిదండ్రుల చేత 100,000 ఖర్చు పెట్టించలేదురా. మధ్యలో చదువును ఆపేసి స్కాలర్షిప్ డబ్బుతో జులాయిగా తిరగలేదురా. పగటి కలలకంటూ ఆకాశానికి నిచ్చెలను వేయలేదు నేను. రాత్రికి రాత్రే లక్షాధికారి కావాలని చీట్ల పేగ వ్యసనానికి బానిస కాలేదురా.
3: బతకటం చేతకని వాళ్ళు మాట్లాడే మాటలే ఇవి.
1: బతకరా, వెళ్లి సొంత కాళ్ల మీద నిలబడి బ్రతుకు తెలుస్తుంది.
3: బతుకుతానండి. ఏం చదువు మధ్యలో ఆపేస్తాయేం? ప్రయోజకులైన వాళ్ళు లేరా? క్లబ్బుల్లో రేసుల్లో లాటరీలో వచ్చిన డబ్బు పిచ్చి డబ్బని, అవి చెల్లని డబ్బని ఎవరైనా అంటున్నారా? బడిపంతులుగా బతుకంతా వెళదీసినా భార్య మెడలో పసుపు తాడుకు చిన్న బంగారం పూస తగిలించలేకపోయావు. ఎన్నో ఏళ్లుగా కడుపు నొప్పితో కుసించుకుపోతుంటే స్పెషలిస్టుకు చూపించడానికి 4 పచ్చనోట్లు, 4 అంటే 4 పచ్చనోట్లు కూడా నిలబెట్టలేకపోయావు.
0: చిన్నోడా, ఏ మాటలు రావి?
3: ఉన్న మాటలే మాట్లాడుతున్నానమ్మా. కాని మాటలు ఏం మాట్లాడేవాడిని కాదు, మాట తప్పేవాడిని అంతకన్నా కాదు. ఆయనలాగా అసమర్థుళ్లా వట్టి చేతులతో నిలబడేవాడిని కాదు. అనుకున్నది సాధించేందుకు ఎన్ని శ్రమలైనా ఎదుర్కొంటాను, సమర్థుడిగా నిరూపించుకుంటాను. కాని అమ్మా, భర్తగా ఆయన ఇవ్వలేనిది కొడుకుగా నేనిస్తానమ్మా నీకు. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నేనున్నానమ్మా, నీకు నేను ఉన్నానమ్మా, వస్తా.
1: ఈనాడు ఇంట్లో ఏ అవసరానికే సహాయపడని వాడు, ఈనాటి వరకు మన మీదే ఆధారపడి బతుకుతున్నవాడు, చదువు పేరుతో 100,000 మన చేత ఖర్చు పెట్టించిన వాడు. చూసావా, చూసావా పార్వతి, వాడు ఎలా మాట్లాడుతున్నాడో విన్నావా?
0: యాండి, వాడెవడండి? మన బిడ్డేగా, మనం కాకపోతే.
1: అది కాదు పార్వతి,
0: మనమే కడుపులో దాచుకోవాలండి, తప్పదు.
1: అయ్యో పార్వతి.

0: అమ్మా అమ్మా,
1: ఆ
0: మధ్యాహ్నం నాకు వంట చేయొద్దు, నేను భోజనానికి రాను.
2: ఎక్కడికి వెళ్తున్నావరే పెద్దడా? అయినా ఇంత పొద్దున్నే బయలుదేరేమిటి?
0: వేరే ఊరు వెళ్లే పనేం కాదు, ఊళ్ళోనే ఈరోజు వంటవును బంద్ చేస్తున్నాం.
2: ఎందుకు?
0: ఎందుకేమిటి? రేపు జరగబోయే ఉప ఎన్నికలకి అసెంబ్లీ సీటు మా నాగేంద్ర అన్న కాకుండా తన బావమరిదికి ఇప్పించుకోవడానికి చూస్తున్నాడు మన ఏరియా మంత్రి. అట్లా జరగడానికి వీల్లేదు, అందుకే ఈ బంద్.
2: ఏరా మహేష్, వాడంటే చదువు పూర్తి చేయకుండానే గాలికి తిరుగుతున్నాడు. నువ్వు ఎంఏ పూర్తి చేసి కూడా?
0: ఏ పూర్తి చేస్తే ఏమైంది?
2: నువ్వు ఎంఏ పూర్తి చేసింది రాజకీయాల్లో వాళ్ల వెంట వీళ్ల వెంట తిరగటానికేనట్రా.
0: ఏ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో తిరగకూడదా? తిరగడం లేదా?
2: ఇది స్వార్థ రాజకీయాలరా. కుళ్ళు కుతంత్రాలు హత్యలు రక్తపాతాల్లో మునిగి తేలుతున్నాయిరా.
0: కానివ్వండి, అలాంటి రాజకీయ నాయకులతో పాటు కలిసి నడవడానికి మనం కొంచెం అలవాటు పడితే చాలు. ఇంతకంటే తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గమే ఉండదు.
2: అంటే రాజకీయాలు సొంత ప్రయోజనాల కోసమేనా? రాజకీయ పదవులు డబ్బు సంపాదించడం కోసమే అంటావా?
0: కాకపోతే మరెందుకండి? నాలుగు రోడ్ల మధ్య శిలా విగ్రహాల్లా నిలబడ్డానికా? బడిపిల్లల పుస్తకాల్లో బొమ్మల్లా మిగిలిపోవడానికా?
2: డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని ఏదైనా చేయటానికి సిద్ధమయ్యే నేటి రాజకీయ కుతంత్రాలకి అలవాటు పడ్డవరా నువ్వు.
0: బాగా బ్రతకాలన్నా, బాగా డబ్బు సంపాదించాలన్నా అలవాటు పడక తప్పదు.
2: దేశానికి ప్రధానిగా పనిచేసి చివరికి సొంత ఇల్లు బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా తనువు చాలించిన లాల్ బహదూర్ శాస్త్రి గారు, ప్రజాసేవకు సర్వశక్తుల్ని దారబోసిన ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకుని ఉత్తమ పౌరులుగా బ్రతకమని 60 ఏళ్ల జీవితంలో వందల వేల లక్షలాది విద్యార్థులకు పాఠాలు బోధించిన నేను నీలాంటి వాణ్ణి కన్నందుకు సక్రమంగా పెంచలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానరా.
0: సిగ్గుపడండి, కానీ ఇందుకే కాదు, గవర్నమెంట్ పడి పొంతులుగా 60 ఏళ్ల జీవితం వెలగబెట్టినా వర్షం వస్తే కారిపోయే ఇంటి కప్పుని, తాతలు తండ్రులు ఇచ్చిన ఇంటిని కూడా బాగు చేసుకునే శక్తి లేనందుకు సిగ్గుపడండి. వస్తా.
1: యావండి
2: పార్వతి, చూసావా చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూసావా పార్వతి?
1: అవునండి, పిల్లల్ని కంటాం కాని వాళ్ళ రాతల్ని కనలేం. పెద్దలు ఊరికే చెప్పలేదండి అడ్డాలనాడు బిడ్డలు గడ్డాలనాడు బిడ్డలు కాదని. కాలం మారింది, పిల్లల బుద్ధులు మారుతున్నాయి. కాదు కూడదని వాళ్లతో పోట్లాడి మన మనసులు ఎందుకు పాడు చేసుకోవాలండి? చెప్పండి. అబ్బా అబ్బా,
2: ఏమిటి ఏమైంది ఏమైంది పార్వతి?
1: బాగుండలేదండి. ఈరోజు తెల్లవారుజామునండి, అమ్మో కడుపులో నొప్పి ఎక్కువగా ఉందండి.
2: అయ్యో అబ్బా, అయ్యో అదేంటి పార్వతి, నాకు ఇంతవరకు చెప్పనే లేదు. బాగుండకపోతే ఈ ఇంటి పనులతో ఎందుకు అయినా పడుతున్నావు? ఇదిగో నిన్ను తీసుకొచ్చిన టాబ్లెట్స్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో.
1: ఎలా ఉన్నా పనులు మనకు తప్పవు కదండి.
2: పని లేదు పాటు లేదు.
1: సరే
2: ఇదిగో ఈ టాబ్లెట్ తీసుకో.
1: అలాగే ఇవ్వండి.
2: ఈ మంచి వాడు కూడా తీసుకో. అట్లా అట్లా వచ్చి పడుకో, ఒక గంట రెస్ట్ తీసుకో.
1: అలాగేనండి.
2: నొప్పి తగ్గిందా?
1: లేదండి.
2: అలాగే
1: ఉందండి.
2: ఇది హాస్పిటల్కి వెళ్దాం పార్వతి.
1: అలాగేనండి. అలాగే అలాగే చేద్దామండి. ముందు మీరు కఫ్యూర్ పడకండి. అబ్బా ఏమండి, ఎవరో పిలుస్తున్నట్టున్నారు.
3: మాస్టర్ గారు, నేనండి మీ పూర్వపు విద్యార్థిని వేణుగోపాల్ని.
2: వేణుగోపాల్ అంటే?
3: అదే, మీ డ్రిల్ మాస్టారు రాజగోపాలరావు గారి అబ్బాయినండి. జిల్లా పరిషత్ హై స్కూల్లో 8th నుంచి 10th వరకు మీ స్టూడెంట్ని.
2: గుర్తొచ్చింది బాబు, గుర్తొచ్చింది. అన్నట్టు వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నావటగా మొన్న మీ నాన్నగారు కనిపించినప్పుడు చెప్పారు.
3: అవును సార్, సెంట్రల్ ఎక్సైజ్ లో ఇన్స్పెక్టర్ గా జాబు వచ్చింది. 4 నెలల నుంచి చేస్తున్నాను. ఈ పండ్ల బుట్ట?
2: అయ్యయ్యో ఈ పండ్లు ఇవన్నీ ఎందుకు బాబు?
3: అలా అనకండి మాస్టారు, మీ దగ్గర చదువుకుని 10th స్కూల్ 1st వచ్చాను. ఇంటర్లో మీరు ట్యూషన్ చెబితేనే మంచి మార్కులతో పాస్ అయ్యాను. మీ ఆశీస్సుల వల్లే మంచి ఉద్యోగంలో చేరి 4 నెలలుగా జీతం తీసుకుంటున్నాను. ఏదో నా తృప్తి కోసం అన్నట్టు మాస్టారు, మన మహేష్ ఎంఏ పూర్తి చేసినట్టున్నాడు కదూ, ఏం చేస్తున్నాడు? ఏదైనా
2: చెయ్యాలని ఉంటే కదయ్యా, తల్లిదండ్రులకు సాయపడటానికి ఉండే ఏదైనా చెయ్యొచ్చు.
1: అదేంటండి?
2: చెయ్యాలని ఉంటే కదయ్యా, తల్లిదండ్రులకు సాయపడాలని ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.
1: అదేంటండి, చెయ్యకుండా ఎలా ఉంటాడు? చూసుకుంటూనే ఉన్నాడు బాబు.
3: నమస్తే అమ్మా, నన్ను గుర్తుపట్టారా?
1: ఆ, నువ్వు ప్రసూన అమ్మగారి?
2: నాతో పనిచేసారే డ్రిల్మాష్ గారు వాళ్ళ అబ్బాయి.
1: ఆ, అవునవును, గుర్తుందండి, వేణుగోపాల్ కదూ.
3: ఆ, అవునమ్మా, మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. కానీ మాస్టర్ గారే కొంచెం మారినట్లుగా.
2: పెరిగే వయసు కదా వేణు, జ్ఞాపకాలు చెదురుతూ ఉంటాయి, రూపాలు మారుతూ ఉంటాయి. సాయం
1: బాబు, మీ అమ్మగారు బాగున్నారా?
3: బాగుందమ్మా, మిమ్మల్ని అడిగానని మరీ మరీ చెప్పమంది.
2: కుశల ప్రశ్నలు సరే, అబ్బాయి ఎండలో పడి వస్తున్నట్లున్నాడు, మజ్జిగ మంచినీళ్ళు.
1: అయ్యో, మర్చిపోయానండి, ఇదిగో ఇప్పుడే తెస్తాను.
3: వద్దమ్మా, నేను ఇప్పుడేం తీసుకోను.
2: పర్వాలేదులేవయ్యా, మజ్జిగ తీసుకో. చదువుకున్న ప్రతివాడు బాధ్యత కలిగి ఉంటాడనుకోవడానికి లేదు. బాధ్యత కలిగిన ప్రతివాడు చదువుకున్నవాడు కానక్కర్లేదు. తనకొక లక్ష్యం ఏర్పరచుకున్నవాడు బాధ్యత కలిగి ఉంటాడు, ఎలాగైనా బ్రతుకుతాడు, తన వాళ్లను బ్రతికించుకుంటాడు.
3: నాకు తెలిసి మహేష్ అలాంటి వాడు కాదు మాస్టారు, బాధ్యత గుర్తెరిగి మసలు కొనేవాడే.
1: అవును బాబు, మహేష్ అలాంటి వాడు కాదు. ఈ మజ్జిగ తీసుకో.
2: ఆ మజ్జిగ తీసుకో వేణు.
1: కాకపోతే ఈ మధ్య

0: స్నేహదోషం వల్ల రాజకీయాలు అవి అని.
1: తప్పు పార్వతి, మన తప్పుల్ని ఎదుటివారిపై నెట్టే ప్రయత్నం చేయకూడదు. తప్పులు తెలిసిన విజ్ఞతే మనకుంటే మన చుట్టూ ఉన్న ఏ దోషాలు మనల్ని ప్రభావితం చేయలేవు.
0: చిన్న పిల్లలు కదండి,
1: పిల్లలు కాబట్టే తప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు కాబట్టే పెద్దలను సరిదిద్దాలి. నీకు ఒక విషయం తెలుసా, పిల్లలను దండించని తండ్రి వాళ్ళకి శత్రువుతో సమానం. సరే, ఇవన్నీ ఎక్కువగా ఆలోచించకు, అసలే ఆరోగ్యం బాగలేదు. టాబ్లెట్స్ వేసుకుని వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. వెళ్ళు పార్వతి.
0: అలాగేనండి.
1: పెద్దోడే కాదు వేణు, చిన్నోడు కూడా అంతే. చదువు పూర్తి చేయలేదు, కష్టపడే తత్వం అలవర్చుకోలేదు.
2: బాధపడకండి మాస్టారు.
1: పెద్దల పట్ల గౌరవం కూడా లేదు. వీళ్ళు ఇలా అక్రమ మార్గాల్లో ఎంతకాలం ప్రయాణిస్తారు? నేనెంతకాలం వీళ్ళని ఇలా చూస్తూ బ్రతకాలో? వీళ్ల మీద కన్న తల్లి పెట్టుకున్న ఆశలు ఏమవుతాయో ఏమోనని. కూర్చో బాబు, ఈ లోపలి పెట్టి వస్తాను, కూర్చో.
3: అమ్మా, కడుపులో నొప్పి విపరీతంగా వస్తుంది
1: పార్వతి.
3: అమ్మా, భరించలేకుండా ఉన్నానండి.
1: అయితే లే పార్వతి, లేచి కూర్చో, హాస్పిటల్కి వెళ్దాం.
3: హాస్పిటల్కి ఎందుకులేండి, వాడు జాయిన్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ అవసరం అవుతాయి.
1: డబ్బు డబ్బుల సంగతి నేను చూసుకుంటాను పార్వతి. ముందు నువ్వు లేచి కూర్చో, ఆటో ఏదైనా పిలుచుకొస్తాను.
3: వద్దండి, అది కాదండి.
1: నా మాట విను, లేచి కూర్చో, నేను ఆటో కోసం వెళ్ళొస్తాను.
2: మాస్టారు, ఏమిటి మాస్టారు, ఏం జరిగింది
1: బాబు? మా మహేష్ వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగుండలేదు బాబు, ఆసుపత్రికి తీసుకెళ్తాను, ఆటో ఏదైనా తీసుకొద్దామని.
2: మీరు ఉండండి మాస్టారు, ఆటో తీసుకొస్తాను.
1: పార్వతి, సరే బాబు, త్వరగా తీసుకురా, త్వరగా తీసుకురా బాబు. పార్వతి లే, పార్వతి నెమ్మదిగా లేచి కూర్చో.
3: ఏమండి, నా మాట వినండి, హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది.
1: పార్వతి,
3: పెద్దోడికో చిన్నోడికో కబుర్ చేయండి, ఏవో మందులు తెస్తారు.
1: ముందు వైద్యం చేయించుకుని వ్యాధి తగ్గించుకోవాలి. కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు పార్వతి? నా మాట లే, బయలుదేరు నెమ్మదిగా లెగాలి. నేను ఇంటికి తాళం వేసి వస్తాను.
2: మాస్టారు, ఆటో వచ్చింది. మేడం గారితో మీరు ఆటోలో కూర్చోండి, నేను ఇంటికి తాళం వేస్తాను. తాళం నాకు ఇవ్వండి.
1: అలాగే బాబు, ఇదిగో తాళం. పార్వతి, నెమ్మదిగా నెమ్మదిగా ఆటో పట్టుకో, ఆ చెంగు పైకి లాక్కో.
2: తాళం వేశాను మాస్టారు, ఇదిగోండి. నువ్వు ఆటో పోనీ బాబు, తెలిసా హాస్పిటల్కి.
1: కాస్త దూరమే, కొంచెం వచ్చుకోవాలి. త్వరగా పని
4: అయ్యా. ఏదో ఆటో వస్తుంది, ఆపండిరా ఆటోని.
1: ఏంటయ్యా త్వరగా పని ఏమంటే, ఆటో ఆఫీసం ఏంటి?
4: రానివి కాకండి. వాడిని కూడా ఆపండిరా, నాయకుడికి టికెట్ ఇచ్చేంత వరకు మనం రోడ్డు బంద్ చేయాల్సిందే.
5: అటు చూడండి సార్,
1: ఏంటి బాబు అది?
5: బంద్ చేసే జనం రూట్లు మూసేశారు, బండి తినలేవడం లేదు. మనం వాళ్ళ మీద తప్ప వేరే రూట్లో వెళ్లే అవకాశం లేదు సార్.
2: అవును మాస్టారు, అటుగా వెళ్లే బండను ఆపేస్తున్నారు, కొన్ని బండ్లకు గాలి కూడా తీసేస్తున్నారు. అదిగో అదిగోండి, మన మహేష్, మహేష్ ఆ జనాలు మన బండి మీదకు పంపిస్తున్నాడు. మహేష్, రే మహేష్, వాళ్ళకి చెప్పు ఈ బండిని ఏం చేయొద్దని చెప్పు. ఇందులో మీ అమ్మగారు ఉన్నారు, అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తున్నారు. రే మహేష్, రే రే
1: రే మహేష్ చెప్పరా బాబు. అయ్యా అయ్యా అయ్యా అయ్యా అయ్యా, ఈ బండి కాల్చి మాకు బాబు. అయ్యా బెండ్ పేషెంట్ అయ్యా, ఈ బండిలో ఒకటి మీ మహేష్ వాళ్ళ అమ్మ. అయ్యా వాళ్ళ అమ్మ బాబు, నేను వాడి తండ్రిని. అయ్యా దయచేసి మేము హాస్పిటల్కి వెళ్ళాలి, కాస్త మా బండి పోలేడు బాబు. అయ్యా కాల్చి మాకు, అయ్యా మీ కనపడుతుంది అయ్యా కాల్చి. హాస్పిటల్ వచ్చేసింది పార్వతి, నొప్పగా ఉందా?
3: అవునండి.
6: నమస్తే మాస్టర్ గారు, నేనండి రాఘవరావు డాక్టర్ని. రోజు ఉదయం మీరు ట్యూషన్ చెప్పేది మా పిల్లలకి. ఏమిటి ఏం జరిగింది?
1: నమస్కారం మాస్టర్. నమస్కారం డాక్టర్ గారు. అయ్యా, ఆటో లోపల నా భార్య కడుపు నొప్పితో బాధపడుతుందండి. హాస్పిటల్ కి తీసుకెళ్దామని చూస్తుంటే వీళ్ళు ఇలా ఆపేసి బండిగాలు తీసేశారు.
6: అయ్యో అమ్మా, పరీక్షిస్తాను, ఉండండి.
1: పార్వతి,
6: చేసి పట్టుకోండి.
1: పార్వతి
6: అమ్మా,
1: డాక్టర్ గారు
6: కడుపులో కనివ్వండి. అయ్యో
1: అవునండి, అవును కడుపు నొప్పేనండి.
6: ఎన్నాళ్ళ నుంచి వస్తున్నది?
1: 4 ఏళ్ళ పై నుంచేనండి.
6: మరి మందులు అవి? పరీక్షిస్తాను, ఉండండి.
1: పార్వతి,
6: సారీ మాస్టర్ గారు, షీ ఈజ్ నో మోర్.

0: మాస్టారు మాస్టారు మహేష్ వచ్చాడండి, ఆటో ముందుకు వెళ్ళొచ్చు, ఇంకెవరు అడ్డుపడే వాళ్ళు ఉండరు, లోపల కూర్చోండి. మాస్టారు మాస్టారు ఏమిటండి ఇది, ఏం జరిగింది? అయ్యో మాస్టారు అమ్మా
1: ఆరిపోలేదు నానా, నేనే ఆరిపేశాను. నేను చేస్తున్న ఈ బంధు వల్లే అమ్మను సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోలేకపోయాను. అమ్మా నేనేనమ్మా, నేనే ద్రోహం చేశానమ్మా, క్షమించరాని ద్రోహం చేశానమ్మా, క్షమించరాని ద్రోహం చేశానమ్మా.
2: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం నాయన?
3: చేయి దాటిపోయిన తర్వాత నువ్వు చేయగలిగింది ఏమీ లేదురా మహేష్. సామాన్యులకు సంబంధం లేని వాటిని కూడా పెద్దవి చేస్తూ, బంధుల పేరుతో ఆందోళన చేస్తూ ప్రజా జీవనాన్ని చిన్నా భిన్నం చేస్తున్నారు. లూటీలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దహనాలు చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఇదిగో నీ తమ్ముడు కూడా వచ్చాడు, రావయ్యా ఏం జరిగిందో చూడు.
4: అన్నయ్య అన్నయ్య ఏం జరిగింది, అమ్మకి ఏం జరిగింది అన్నయ్య?
1: వెళ్ళిపోయిందిరా, జీవన పోరాటంలో పోరాడే శక్తి లేక అలసిపోయి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. కాదు కాదు కాదు, నేనే బ్రతికించాలని వాళ్ళు తీసుకువెళుతూ ఉంటే బంధు పేరుతో ఆ దారులన్నీ మూసేసి అమ్మను దారి మళ్లించాను, మరణానికి అప్పగించాను.
4: అమ్మా నీ వైద్యానికి దాచిన డబ్బు కూడా తీసుకెళ్లి జోదంలో పెట్టి వచ్చిన మోసగాడినమ్మా. నువ్వు నాన్న చెప్పినా వినకుండా జూదానికి బానిసనైన వెదవనమ్మా, వెదవని. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా.
3: మహేష్ రాజేష్ ఏడవండి రా, గుండెలు పగేలా ఏడ్చి మీ అమ్మను బతికించుకోండి రా రే.
1: లేదు వేణు, ప్రాణాలు తీసే ఈ దానవులకి ఓదార్చటం, సహకరించడం, సహాయం చేయడం, ప్రాణం పోయటం తెలియదు.
4: చెప్పండి చెప్పండి డాక్టర్ గారు, మా అమ్మని ఎలా బ్రతికించుకోవాలి చెప్పండి, ఏం చేస్తే మా అమ్మ బ్రతుకుతుందో చెప్పండి డాక్టర్ గారు. డాక్టర్ గారు మా ప్రాణాలు ఇచ్చైనా బ్రతికించుకుంటాం చెప్పండి డాక్టర్ గారు చెప్పండి.
2: మీరు కాదు మేము కాదు, ఇక్కడ ఎంతమంది ఎన్ని ప్రాణాలు అర్పించినా పోయిన ఈ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలి. కాకపోతే మీరు చెయ్యగలిగింది చేయాల్సింది ఒక్కటే, ఇలా పోయే ప్రాణాలకు, దోపిడీలకు, బస్దహనాలకు, దౌర్జన్య దాడులకు ఎందరో అమాయకులను, క్షతగాత్రులను చేసే ఇలాంటి స్వార్థ రాజకీయ బంధుల్లో పాల్గొనకండి. మీ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు చెప్పే మాటల్ని ఆలకించండి, అనుసరించండి, అభివృద్ధిలోకి రండి. అక్రమార్గాల్లో వెళ్ళి అందలాలు ఎక్కాలనే ఆతృతతో దిగజారిపోయి వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. మీరు ఎలా బ్రతకాలని మీ అమ్మ ఆశించిందో అలాంటి సన్మార్గ గమనం ద్వారా గమ్యాన్ని చేరుకోండి. మీ అమ్మ ఆత్మకు శాంతిని చేకూర్చండి. కన్ను తెరవండి, ఇప్పటికైనా కన్ను తెరవండి. మహేష్ అండ్ రాజేష్, ఇప్పటికైనా మీ గమనాన్ని మార్చుకోండి.

మీరింతవరకు గమనం నాటిక విన్నారు. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. ఇందులో శంకర్రావు, శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, రాజేష్, శ్రీ కాకు మల్లికార్జున యాదవ్, మహేష్, శ్రీ గాదె నాగభూషణం, వేణుగోపాల్, శ్రీ ఎల్లప్రగడ వెంకట నాగసుబ్రహ్మణ్యేశ్వర శర్మ, డాక్టర్ రాఘవరావు, శ్రీ కాశీవజ్జల సుబ్రహ్మణ్యం, ఆటో డ్రైవర్ శ్రీ కృష్ణవంశీ, పార్వతి, శ్రీమతి భవడిపాటి జానకి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, షేక్ బషీరునిసా బేగం. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత సంభాషణ. అనంతరం చమ్మీ చొక్క శ్రీమతి జి మేరీ కృపాబాయి గారి కథానిక. తరువాత గాంధీ మార్గం ఉంటుంది. 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో కారుకురిచ్చి పి అరుణాచలం గారి నాదస్వరం. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. మధ్యాహ్నం 1:30 వనితావాణి కార్యక్రమంలో పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించడం ఎలా, ఈ అంశం గురించి శ్రీమతి బీఎస్ఎన్కే కళ్యాణి గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబారం నాటకంలో అర్జునుని పాత్ర పద్యాలు. నిర్వహణ శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు, హార్మోనియం శ్రీ పివి కృష్ణ. 7:15 పంటసీమలు కార్యక్రమంలో మిరప పంటను తొలిదశలో ఆశించు పురుగులు నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ కె శిరీష గారితో పరిచయం. అనంతరం జానపద గీతాలు విశేషాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాలు గురించిన రూపకం, ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట, అసూయ చేరదీసిన వారినే మింగేస్తుంది. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:46 దాటి 47 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.